जो मुझ में नहीं।

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. క్రీస్తుశకం 2026 సంవత్సరం జూలై మాసం 24వ రోజు శుక్రవారం నిలయంలో సమయం 5:53 చూపిస్తుంది. శ్రోతలందరూ 6:00 నుండి 6:05 వరకు హిందీలో వార్తలు వింటారు. 6:05 నుండి 6:10 వరకు ఆంగ్లంలో వార్తలు వింటారు.

0: Hey, very hungry. What's special today?
1: Biryani, kebabs, haleem. But wait, there's more.
2: More than food, it's the stories behind the recipes. The history of the kitchens and the flavors that shaped our city.
0: And where do we taste all these?
1: On Jashne Hyderabad, every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
2: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani, it's a feast for your ears.
3: Jashne Hyderabad, savor the city's soul.
0: శ్రోతలందరికీ శుభోదయం. ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ సమయానికి సంతోషంగా విజయవంతంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉదయాన్ని మరింత ఆహ్లాదంగా మార్చే ఒక చక్కని భక్తిగీతాన్ని విందాం.

0: Hey, did you know the Kakatiya Kalathoranam is more than just a monument?
1: Really? Tell me.
0: That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
1: Wow, so it's like a cultural adda on radio.
0: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
2: Telanganam. Telangana's heartbeat on air.
3: ఈ ఉదయం మీ ఇంట్లో మీ మనసులో మీ జీవితంలో శివుని కరుణ నిండిపోవాలని మీరనుకున్న ప్రతి మంచి పని విజయవంతంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పవిత్ర ఉదయాన్ని పరమశివుని స్మరణతో ప్రారంభిద్దాం. ఈరోజు క్షేత్రదర్శినిలో మన తెలంగాణలో ఇటీవలి కాలంలో ఎంతోమంది భక్తులను ఆకర్షిస్తున్న ఒక ఆధ్యాత్మిక క్షేత్రం గురించి తెలుసుకుందాం. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ సమీపంలో ప్రశాంతమైన వాతావరణంలో ప్రతిష్ఠించిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం. ఇక్కడికి వచ్చిన భక్తులు ఒక మాట చెబుతుంటారు, ఆలయంలోకి అడుగుపెట్టగానే మనసులోని అలజడి తగ్గి ఒక తెలియని ప్రశాంతత ఆవరిస్తుంది అని. ఆ దివ్యానుభూతిని మనము ఈ ఉదయం మాటల్లో ఆస్వాదిద్దాం. అంతకంటే ముందు పరమశివుని స్మరిస్తూ ఒక మధురమైన భక్తి గీతాన్ని విందాం.

వెలుతురు ఇంకా పూర్తిగా విరేలేదు. ఉదయపు చల్లని గాలి ముఖాన్ని తాకుతుంది. దూరంగా పక్షుల కిలకిలరావాలు, అప్పుడప్పుడే వినిపిస్తున్న ఆలయ ఘంటానాదం. భక్తుల ప్రయాణం ఇప్పుడు చౌటుప్పల్ వైపు సాగుతోంది. హైవే మీద ప్రయాణిస్తుంటే ఒక్కసారిగా కనిపించే పచ్చని చెట్లు, ప్రశాంతమైన వాతావరణం, నగరపు హడావిడికి కాస్త దూరంగా ఉన్న ఈ ప్రాంతం మనసును నెమ్మదిగా భక్తి వైపు తీసుకెళ్తుంది. కొద్దిసేపట్లో ఎదురుగా కనిపించబోతుంది శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం. ఈ క్షేత్రం ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ పరమశివుని ఆరాధనతో పాటు ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిరూపాలను ఒకే చోట దర్శించుకునే అవకాశం కల్పించారు. అందుకే శివభక్తులకి ఇది ప్రత్యేక ఆకర్షణగా మారింది.

శ్రోతల్లారా, ఇప్పుడు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ ప్రధాన ద్వారంలో తెల్లని రాతితో నిర్మించిన ప్రాంగణం, చుట్టూ పరిశుభ్రమైన వాతావరణం, నుదుట విభూతి ధరించిన భక్తులు చేతిలో పూలతో బిల్వదళాలతో ఓం నమశివాయ అని మెల్లగా జపిస్తూ ఆలయంలోకి అడుగులు వేస్తున్నారు. మనము వారితో పాటు నడుస్తున్నట్టే ఉంది కదా. ఒక్క విషయం గమనించారా, ఇక్కడికి వచ్చిన చాలామంది భక్తులు కేవలం కోరికలు కోరడానికి మాత్రమే రావడం కాదు, కొంతసేపు ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేయడానికి కూడా వస్తుంటారు. బహుశా ఇదే శివుని సన్నిధి మహిమేమో కదా. బయట ప్రపంచం ఎంత వేగంగా పరిగెత్తినా ఆలయంలోకి అడుగుపెట్టిన తర్వాత మాత్రం మనసు నెమ్మదిగా ప్రశాంతతను వెతుక్కుంటుంది. శ్రోతల్లారా, ఆలయ ప్రాంగణంలోకి చుట్టూ చూస్తుంటే ఒక విషయం వెంటనే అర్థమవుతుంది. ఇది కేవలం పూజలు జరిగే ఆలయం మాత్రమే.

కాదు, ఆధ్యాత్మికతతో పాటు సేవాభావం కూడా కలిసిన ఒక పవిత్ర స్థలం. ఇక్కడికి వచ్చే భక్తుల్లో చాలామంది ఒక మాట చెప్తుంటారు, శివుని దర్శనం చేసుకుని బయటికి వచ్చేసరికి మనసు చాలా తేలికగా అనిపిస్తుంది. అది ఆలయ ప్రశాంతత కావచ్చు, లేదా ఓం నమశివాయ అనే నామస్మరణ ప్రభావం కావచ్చు. ఎవరి అనుభూతి వారిది, కానీ ఇక్కడ కొన్ని క్షణాలు గడిపితే మనసు నిశ్శబ్దాన్ని ఆస్వాదించడం మాత్రం నిజం. ఆ ప్రశాంతతను మన హృదయంలో నింపుకుంటూ మరో భక్తిగీతాన్ని విందాం.

శ్రోతల్లారా, ఇప్పుడు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిరూపాలున్నాయి. మన భారతదేశంలోని 12 పవిత్ర జ్యోతిర్లింగాలను ఒకే ప్రాంగణంలో దర్శించే అవకాశం ఉండటం ఈ క్షేత్రం ప్రత్యేకతల్లో ఒకటి. సోమనాథ్, మల్లికార్జున, మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, కేదర్నాథ్, కాశీ విశ్వనాథ్, రామేశ్వరం, ఇలా ప్రతి జ్యోతిర్లింగం మనకు శివుని ఒక దివ్య రూపాన్ని గుర్తు చేస్తుంది. ప్రతి క్షేత్రానికి వెళ్లే అవకాశం అందరికీ దొరకకపోవచ్చు. అలాంటి భక్తులకి ఈ దర్శనం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని ఇక్కడికి వచ్చిన వారు చెప్తుంటారు. శ్రోతల్లారా, పరమశివుడి గురించి ఒక అందమైన భావన ఉంది. శివుడు అంటే కేవలం ఒక దేవుడు కాదు, ఒక స్థితి. మనలోని అహంకారం కరిగిపోయి మనసు ప్రశాంతంగా మారిన ప్రతి క్షణం అది శివసన్నిధి అంటారు. అందుకే శివాలయాల్లోకి అడుగు పెడితే మనకి ఎవ్వరూ పెద్దగా మాట్లాడరు, ఎవ్వరూ తొందరపడరు. అక్కడ నిశ్శబ్దమే ఒక ప్రార్థనగా మారిపోతుంది. గర్భాలయం వైపు భక్తులు మనకి నెమ్మదిగా వెళ్తున్నారనుకోండి, చేతిలో బిల్వదళాలు, నుదుట విభూది, పెదవులపై ఒకటే మంత్రం ఓం నమ శివాయ. ఆ దివ్య నామస్మరణతో చక్కని భక్తి గీతాన్ని విందాం.

0: इति श्रीमच्छंकराचार्य विरचितं शिवपञ्चाक्षरस्तोत्रं संपूर्णम्।
1: ఇప్పుడు మనం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయంలో అత్యంత పవిత్రమైన ప్రదేశం గర్భగుడి ముందు నిలబడి ఉంటే ఘంటానాదం మెల్లిగా వినిపిస్తుంది. ధూపం కర్పూర పరిమళం గాలిలో కలిసిపోయింది. పూజారి గారి వేద మంత్రోచ్చారణతో ఆ ప్రాంగణమంతా భక్తిరసంతో నిండిపోయింది. మన ఎదురుగా పుష్పాలతో అలంకరించబడిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి శివలింగం మీద జలాధార నెమ్మదిగా జారుతోంది. ఆ దృశ్యాన్ని చూస్తుంటే మనసు తనంతట తానే నిశ్శబ్దమైపోతుంది కదా. శివుడి ముందు కోరుకోవాల్సింది సంపద మాత్రమే కాదు, మంచి ఆలోచనలు, ప్రశాంతమైన మనసు, ధర్మ మార్గంలో నడిచే బుద్ధి. అలాంటి ప్రార్థనే మన జీవితాన్ని నిజంగా పుణ్యమయం చేస్తుంది. ఆ పరమశివుని స్మరిస్తూ మనం మరొక భక్తి గీతాన్ని విందాం.

శ్రోతల్లారా, ఈరోజు మనం ఈ పవిత్ర క్షేత్రంలో ఎన్నో విశేషాలు తెలుసుకున్నాం కదా. ఆలయంలో అడుగుపెట్టిన తొలి క్షణం వేదమంత్రాల నాదం, ధూపం, కర్పూరం పరిమళం, పుణ్యలింగేశ్వర స్వామివారి దివ్య దర్శనం, ద్వాదశ జ్యోతిర్లింగాల స్మరణ, అన్నదానం, సేవాభావం, ఇవన్నీ మన హృదయంలో ఒక అందమైన అనుభూతిని నింపాయి. కొన్ని క్షేత్రాలు మనకి చరిత్రను పరిచయం చేస్తాయి, మరికొన్ని క్షేత్రాలు మనలోని ప్రశాంతతను పరిచయం చేస్తాయి. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం కూడా అలాంటి ఆధ్యాత్మిక అనుభూతిని అందించే పవిత్ర స్థలంగా భక్తుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంటోంది. ఉదయాన్నే మనం చౌటుప్పల్ సమీపంలోని పవిత్ర క్షేత్రానికి ప్రయాణం మొదలుపెట్టాం. ఆలయద్వారం నుంచి గర్భగుడి వరకు పుణ్యలింగేశ్వర స్వామివారి దివ్య దర్శనం, ద్వాదశ జ్యోతిర్లింగాల విశిష్టత, ఆలయంలో నిత్యం జరిగే అభిషేకం, అర్చన, దీపారాధన, భక్తితో పాటు సేవకు కూడా ఇక్కడ ఇచ్చే ప్రాధాన్యం, ఇవన్నీ మనం తెలుసుకున్నాం. క్షేత్ర దర్శనం అంటే కేవలం ఆలయం గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు, మనసుని ప్రశాంతంగా మార్చుకునే ఒక అవకాశాన్ని పొందడం కూడా. ఈరోజు మనం క్షేత్ర దర్శిని నుంచి తీసుకెళ్తున్న గొప్ప ప్రసాదం ప్రశాంతత, భక్తి, సేవాభావం పరమశివుని అనుగ్రహంతో మన శ్రోతలందరి కుటుంబాల్లో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, సద్బుద్ధి, శాంతి ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు మీతో ఈ పవిత్ర క్షేత్ర దర్శనాన్ని పంచుకున్న నేను మీ ఆర్జీ మధు. మళ్ళీ వచ్చే శుక్రవారం మరో పవిత్ర క్షేత్రంతో మరో క్షేత్ర దర్శినిలో కలుద్దాం.

0: 101.9.
1: మాటైనా
0: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
0: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
0: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
0: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
0: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

0: マヌジェネレンジェニ
1: Good morning, dear listeners. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 FM with me, RJ Madhu. ఈ బ్యూటిఫుల్ మార్నింగ్ని హెల్దీ వైబ్స్తో స్టార్ట్ చేయడానికి రెడీగా ఉంది మీ ఆర్జే మధు. సో కొత్త రోజు, కొత్త ఆలోచన, కొత్త హెల్దీ బ్రేక్ఫాస్ట్తో మీ డేని సూపర్ ఎనర్జెటిక్గా స్టార్ట్ చేద్దామా? ఈరోజు మన హెల్దీ మార్నింగ్లో ఇప్పుడిప్పుడే మళ్ళీ మన కిచెన్లోకి వస్తున్న మన తాతయ్యలు, అమ్మమ్మలు కాలం నాటి ఒక అమేజింగ్ బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడుకుందాం. అదే అరికెలు పొంగల్. ఇది ఎందుకు స్పెషల్? దీంట్లో ఉన్న న్యూట్రియన్స్ ఏంటి? ఎవరు తినాలి? ఎందుకు న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ కూడా మిల్లెట్స్ని రికమెండ్ చేస్తున్నారు? ఇవన్నీ తెలుసుకుందాం. మధ్య మధ్యలో క్విక్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ టిప్స్ కూడా చెప్తాను. ఒక ఫన్ వాట్సాప్ క్వశ్చన్ కూడా ఉంది. ఇంకా బ్యూటిఫుల్ సాంగ్స్ కూడా మీకోసం రెడీగా ఉన్నాయి. సో లెట్స్ బిగిన్ దిస్ హెల్దీ జర్నీ విత్ అ రిఫ్రెషింగ్ మెలడీ. వాల్యూమ్ కొంచెం పెంచండి, స్మైల్ చేయండి. హియర్ కమ్స్ అ బ్యూటిఫుల్ సాంగ్ ఓన్లీ ఆన్ రెయిన్బో 102.9 FM.

0: Hey there! Do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.
1: Welcome back, dear listeners. మనం బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, మనం మార్నింగ్ తినే ఫుడ్ రోజంతా మన ఎనర్జీని డిసైడ్ చేస్తుంది. అందుకే ఈరోజు నేను ఇంట్రడ్యూస్ చేయబోయేది ఒక ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్, అదే అరికెలు పొంగల్. అరికెలు అంటే ఏంటి అని చాలామందికి డౌట్ ఉండొచ్చు. అరికెలు అంటే కోడో మిల్లెట్, మన భారతదేశంలో వేల సంవత్సరాలుగా పండిస్తున్న పురాతన చిరుధాన్యాల్లో ఇది కూడా ఒకటి. మనం మర్చిపోయాం కానీ ఇప్పుడు ప్రపంచం దీన్ని సూపర్ ఫుడ్ అంటుంది. మన పూర్వీకులకు తెలిసింది, ఇప్పుడు సైన్స్ కూడా చెప్తుందన్నమాట. సరే, ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ లిజనర్స్ అందరికీ, జాగ్రత్తగా వినండి. ఏంటి అంటే, అరికెలు పొంగల్ రైస్ పొంగల్ కంటే ఎందుకు బెటర్? ఆన్సర్ చాలా సింపుల్ కదా. ఏంటి, మనం రెగ్యులర్గా చేసే పొంగల్లో ఎక్కువగా రైస్ ఉంటుంది. రైస్ మనకి ఎనర్జీ ఇస్తుంది, నో డౌట్. కానీ అరికెలు పొంగల్లో ఎనర్జీతో పాటు ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే తిన్న వెంటనే మళ్ళీ ఆకలేదు. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా, కాలేజ్ స్టూడెంట్స్ అయినా, లేదా బిజీ మామ్స్ అయినా కూడా మార్నింగ్ ఒక బౌల్ అరికెలు పొంగల్ తింటే చాలాసేపు ఎనర్జెటిక్గా ఉండొచ్చు. హెల్దీ బ్రేక్ఫాస్ట్ అంటే ఎక్స్పెన్సివ్ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు, మన ట్రెడిషనల్ ఫుడ్ చాలు. మరి ఇప్పుడు మీ బ్రేక్ఫాస్ట్ టేబుల్కి కంపెనీగా ఒక బ్యూటిఫుల్ మెలడీ వస్తుంది. కాఫీ సిప్ చేస్తూ ఈ సాంగ్ని ఎంజాయ్ చేయండి.
2: గుడ్ మార్నింగ్ హైదరాబాద్, గుడ్ మార్నింగ్ హైదరాబాద్, గుడ్ మార్నింగ్ హైదరాబాద్, గుడ్ మార్నింగ్.

0: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
1: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
0: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
1: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
0: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక

0: జాతి నిర్మాత, ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.
1: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. ఇప్పుడు న్యూట్రియన్స్ గురించి ఒక స్మాల్ హెల్త్ ఫ్యాక్ట్. అరికెల్లో ఫైబర్ బాగా ఉంటుంది, ప్రోటీన్ కూడా ఉంటుంది, అలాగే ఐరన్, మ్యాగ్నీషియం, ఫాస్ఫరస్ లాంటివి కూడా మన బాడీకి అందుతాయి. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల డైజెషన్ స్మూత్గా జరుగుతుంది. ప్రోటీన్ వల్ల మన బాడీకి స్ట్రెంగ్త్ సపోర్ట్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక బౌల్ అరికెలు పొంగల్ తింటే టేస్ట్ కూడా అండ్ న్యూట్రిషన్ కూడా రెండూ కలిసిన బ్రేక్ఫాస్ట్ అన్నమాట. ఇప్పుడు మీరు అడగచ్చు, మధు గారు మరి అరికెలు ఇంట్లో లేకపోతే ఎలా అని. నో ప్రాబ్లం, హెల్దీ బ్రేక్ఫాస్ట్ అంటే అరికెలు ఒక్కటే కాదు కదా. మీకు ఇంకొన్ని క్విక్ ఆప్షన్స్ చెప్తాను. వెజిటబుల్ ఇడ్లీ, ఎగ్ ప్లస్ వీట్ బ్రెడ్, పీనట్ చిక్కీ ప్లస్ మిల్క్, బనానా అండ్ హ్యాండ్ఫుల్ ఆఫ్ గ్రౌండ్నట్స్, కర్డ్ ఫ్రూట్స్, ఇవన్నీ 10 మినిట్స్లో రెడీ అయిపోతాయి. రిమెంబర్, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం కన్నా ఏదైనా హెల్దీ బ్రేక్ఫాస్ట్ తినడం చాలా బెటర్. అయితే ఈరోజు శ్రోతలందరి కోసం ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. ఏంటంటే ప్రస్తుతం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న మెగా స్పోర్టింగ్ ఈవెంట్ జరుగుతుంది, కామన్వెల్త్ గేమ్స్ 2026. ఈసారి ఈ క్రీడలు స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో జూలై 23 నుంచి ఆగస్ట్ 2 వరకు జరుగుతున్నాయన్నమాట. సో గ్లాస్గోకి కామన్వెల్త్ గేమ్స్ హోస్ట్ చేసే అవకాశం రావడం ఇది రెండోసారి. ఫస్ట్ 2014లో కూడా ఇదే నగరం విజయవంతంగా ఆతిథ్యం ఇచ్చింది. ఈసారి దాదాపు 74 కామన్వెల్త్ దేశాల నుంచి 3,000 మందికి పైగా అథ్లెట్స్ పాల్గొంటున్నారు. ఈ గేమ్స్లో అథ్లెటిక్స్, స్విమ్మింగ్, బాక్సింగ్, జూడో, నెట్బాల్, వెయిట్ లిఫ్టింగ్ అండ్ సైక్లింగ్ ఇలా మొత్తం 10 స్పోర్ట్స్లో పోటీలు జరుగుతున్నాయి. ఇక ఈరోజు జూలై 24 నుంచి ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ పోటీలు కూడా ప్రారంభమవుతున్నాయి. సో యాక్చువల్లీ స్పోర్ట్స్ అంటే మెడల్స్ గెలవడం ఒక్కటే కాదు కదండి, ఒక దేశానికి మరో దేశాన్ని దగ్గర చేసే లాంగ్వేజ్, హార్డ్ వర్క్కి మరో పేరు, యంగ్ జనరేషన్కి ఇన్స్పిరేషన్. సో ఈరోజు 7:30 నుండి శ్రోతలందరూ కామన్వెల్త్ గేమ్స్ 2026 ఢిల్లీ నుండి రిలే వింటారు. సో దానికంటే ముందు మనం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీ అందరి కోసం వెయిట్ చేస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ విని ఒక మంచి మెలడీ విన్న తర్వాత మనం ఢిల్లీ నుండి ఈ కామన్ హెల్త్ గేమ్స్ 2026 రిలే వినేద్దాం.
2: When the drums beat at Bonalu, when the verses of Dasarathi echo, when the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telangana, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people, and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.

0: ये तो बात रही लाइट वेट कैटेगरी की। हैवी वेट कैटेगरी में महिलाओं में कस्तूरी राजमणि और पुरुषों में सुधीर और झंडू कुमार नजर आएंगे।
1: बॉक्सिंग में पुरुष 55 किलोग्राम वर्ग में जादूमणि सिंह स्कॉटलैंड के एरन कुलन से मुकाबला करते नजर आएंगे रात 11 बजे।
0: कॉमनवेल्थ गेम्स 2026 में 74 देशों और क्षेत्रों से लगभग 3000 खिलाड़ी 10 खेलों में 215 स्वर्ण पदकों के लिए अपना सर्वश्रेष्ठ प्रदर्शन करते हुए नजर आएंगे। जहां एक तरफ पदकों की गिनती होगी, वहां भारत अपने खिलाड़ियों के साहस, संकल्प और सपनों की कहानी भी लिखेगा। हर जीत तिरंगे का मान बढ़ाएगी, हर चुनौती नए विश्वास को जन्म देगी। और जब खेलों का ये महाकुंभ अपने अंतिम पड़ाव पर पहुंचेगा, तब उम्मीद यही होगी कि दुनिया भारत की उपलब्धियों को याद रखे, तिरंगा सबसे ऊंचा लहराए और राष्ट्रगान की गूंज हर भारतीय के हृदय में गर्व का एक नया इतिहास लिख जाए। आकाशवाणी पर लगातार आप कॉमनवेल्थ गेम्स 2026 में भारतीय खिलाड़ियों के प्रदर्शन की संपूर्ण जानकारी प्राप्त करते रहेंगे। तो सुनते रहिए आकाशवाणी।
1: प्रोड्यूसर शाहनवाज खान के साथ प्रेरणा और दर्पण की खास रिपोर्ट।
2: जी हाँ, अभी आप सुन रहे थे डेली हाइलाइट्स कॉमनवेल्थ गेम्स यानी दैनिक झलकियां कॉमनवेल्थ गेम्स की दर्पण टिरकिया और प्रेरणा शर्मा की आवाज में।
3: ये है आकाशवाणी और आप सुन रहे हैं FM रेनबो।
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
5: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో నట్ 1.9 FM విత్ మీ ఆర్జే మధు. సో మనం ఇందాక హెల్దీ మార్నింగ్లో అరికెలు పొంగల్ అనే హెల్దీ బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇప్పుడు లిజనర్స్ అందరి కోసం టుడేస్ హెల్దీ మార్నింగ్ క్వశ్చన్ అయితే రెడీగా ఉంది. సో అరికెలు ఏ కేటగిరీకి చెందుతాయి? ఇంకొకసారి ఏంటంటే క్వశ్చన్, అరికెలు ఏ కేటగిరీకి చెందుతాయి? ఆప్షన్ ఏ పల్సెస్, ఆప్షన్ బి మిల్లెట్స్, ఆప్షన్ సి ఆయిల్ సీడ్స్. సో మీ ఆన్సర్ వెంటనే మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మరి మా వాట్సాప్ నెంబర్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? హియర్ ఈజ్ అ వాట్సాప్ నెంబర్ 4023234822. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన లక్కీ లిజనర్స్ నేమ్ షో ఎండింగ్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఇంకొకసారి ఎవరైనా లిజనర్స్ వినకపోతే క్వశ్చన్ ఏంటంటే అరికెలు ఏ కేటగిరీకి చెందుతాయి? ఆప్షన్ ఏ పల్సెస్, ఆప్షన్ బి మిల్లెట్స్, ఆప్షన్ సి ఆయిల్ సీడ్స్. సో షో ఎండింగ్లో లక్కీ లిజనర్స్ నేమ్స్ కరెక్ట్గా చెప్పిన వాళ్ళవి మెన్షన్ చేస్తాను. నేనైతే మీ మెసేజెస్ కోసం వెయిట్ చేస్తున్నాను. మరి మీరు ఆన్సర్ గురించి ఆలోచించేలోపు మీకోసం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వెయిట్ చేస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ విన్న తర్వాత ఒక ఫీల్ గుడ్ సాంగ్ రెడీగా ఉంది. వాల్యూమ్ కొంచెం పెంచండి. ఎంజాయ్.
6: जय अब गरीबों की जय बन गई है।

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.

0: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. మన అమ్మమ్మలు నానమ్మలు ఒక మాట చెప్పేవారు, పాతకాలం వాళ్ళ ఆహారమే వాళ్ళ ఆరోగ్యానికి రహస్యం అని చెప్తుండే కదా. నిజమే కదా, అప్పుడు బ్రేక్ఫాస్ట్ అంటే అరికెలు, కొర్రలు, జొన్నలు, సజ్జలు ఇలాంటివే ఎక్కువగా తినేవాళ్ళు. అందుకే వాళ్ళు రోజంతా పొలాల్లో పనిచేసినా కూడా చాలా ఎనర్జెటిక్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం ఫాస్ట్ ఫుడ్కి చాలా అలవాటు అయిపోయాం, ట్రెడిషనల్ ఫుడ్కి దూరం అయిపోయాం కదా. అందుకే అప్పుడప్పుడైనా మన ప్లేట్లో మళ్ళీ ఈ చిరుధాన్యాలకి చోటు ఇవ్వాలి. అండ్ చాలామంది అనుకుంటుంటారు అరికెలు పొంగల్ చేయడం చాలా కష్టమేమో, డిఫికల్ట్ ఏమో అని. అస్సలు కాదు, చాలా ఈజీ. అరికెల్ని ఒకసారి వాష్ చేసి 15 to 20 minutes సోక్ చేయండి. కొంచెం పెసరపప్పు రోస్ట్ చేసి రెండింటినీ కలిపి ప్రెజర్ కుక్ చేయండి. తర్వాత నెయ్యిలో మిరియాలు, జీలకర్ర, అల్లం, కరివేపాకు, జీడిపప్పు, తాలింపు వేసి కలిపేస్తే అంతే, హాట్ హాట్ అరికెలు పొంగల్ రెడీ. కొబ్బరి పచ్చడి కానీ లేకపోతే సాంబార్తో తింటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. మరి ఇందాక నేను ఒక క్వశ్చన్ అయితే అడిగాను కదా, ఏంటి ఏ దానికి చెందుతుంది అని చెప్పి, అరికెలు ఏ దానికి చెందుతుంది అని ఆప్షన్స్ కూడా ఇచ్చాను. సో మీ ఆన్సర్స్ కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు లిజనర్స్ అందరి కోసం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వెయిట్ చేస్తుంది. ఆ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసుకున్న తర్వాత మంచి ఫీల్ గుడ్ సాంగ్ అయితే ఎంజాయ్ చేసేద్దాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా

ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను కదా, హెల్దీ మార్నింగ్ క్వశ్చన్, అరికెలు ఏ కేటగిరీకి చెందుతాయని. పల్సెస్, మిల్లెట్స్, ఆయిల్ సీడ్స్ అనే ఆప్షన్స్ కూడా ఇచ్చాను. చాలామంది మెసేజ్ చేశారు, కానీ ఫస్ట్ మెసేజ్ చేసింది శోభారాణి గారు. సో కంగ్రాచులేషన్స్ శోభారాణి గారు, మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. ఆప్షన్ బి మిల్లెట్స్. సో ఇప్పుడు మనం మాట్లాడుకునే ముచ్చట్లు, హెల్దీ బ్రేక్ఫాస్ట్, ఇవన్నీ కాసేపు పక్కన పెట్టి ఈరోజు వార్తల ముఖ్యాంశాలు ఏంటో తెలుసుకుందాం.

వార్తల ముఖ్యాంశాలు. పేపర్ లీకేజీ ఘటన జరిగిన గత 2.5 నెలలుగా అనేక చర్యలు తీసుకున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిందితులను అరెస్టు చేసి జైల్లో ఉంచినట్టు ఆయన తెలిపారు. నిన్న రాత్రి ఒక వీడియో సందేశంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా చూడడమే ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని, వీలైనంత త్వరగా పరీక్షలు నిర్వహించడం అత్యవసరమని అన్నారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ 2024 కింద కేసులను విచారించడానికి ఢిల్లీ హైకోర్టు తక్షణమే అమల్లోకి వచ్చేలా ఒక కొత్త ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసింది. ఢిల్లీ కేంద్రంగా గత 2 రోజులుగా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న సంఘటనలు దురదృష్టకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ ధర్నాలు రాజకీయ ప్రేరేపితంగా జరుగుతున్నాయని, విద్యార్థులను అడ్డుపెట్టుకుని దేశ వ్యతిరేక శక్తులు ఇలా దాడులకు కారణమవుతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రముఖ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ తన 26 రోజుల నిరాహార దీక్షను నిన్న రాత్రి గురుగ్రామ్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో విరమించారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సమక్షంలో ఆయన ఈ దీక్షను ముగించారు. కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ పరిధిలో తాగునీటి సరఫరాకు సంబంధించి సమగ్ర తాగునీటి సరఫరా మాస్టర్ ప్లాన్ను రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిహెచ్ఎంసీ, ఎంఎంసీ, సిఎంసీలతో పాటు విలీన మున్సిపాలిటీల్లోనూ తాగునీటి సరఫరాలో ఏకరూపత ఉండాలన్నారు. రానున్న 50 ఏళ్ల అవసరాలకు తగినట్టు మాస్టర్ ప్లాన్ ఉండాలని సీఎం సూచించారు. సింగరేణి సంస్థలో భూగర్భశాస్త్ర పరిశోధనలు, ఖనిజాల విశ్లేషణను మరింత ఆధునీకరించే లక్ష్యంతో కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక జియో సైన్స్ ల్యాబొరేటరీని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క నిన్న ప్రారంభించారు. అనంతరం ల్యాబొరేటరీలోని అత్యాధునిక పరికరాలు, బొగ్గు నాణ్యత నిర్ధారణ, ఖనిజాల విశ్లేషణ, భూగర్భశాస్త్ర పరిశోధనలకు వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశీలించారు. ఈరోజు, రేపు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. హరారేలో నిన్న సాయంత్రం జరిగిన 3 మ్యాచ్ల సిరీస్లోని మొదటి టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత జట్టు జింబాబ్వేపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ 126 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.2 ఓవర్లలోనే సునాయాసంగా ఛేదించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ANR News_HYDని ఫాలో అవ్వండి. ANR News హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085, మరొక నెంబర్
2: 2324085.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజన్.
1: వెల్కమ్ బ్యాక్ టు యువర్ లిజనర్స్. ఒక మిత్ గురించి మాట్లాడుకుందామా? చాలామంది ఏమంటారంటే మిల్లెట్స్ అంటే డయాబెటిక్ పేషెంట్స్ మాత్రమే తినాలి అని. అది కరెక్ట్ కాదు. మిల్లెట్స్ అనేవి హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో చేయాలనుకునే ఎవరైనా బ్యాలెన్స్డ్ డైట్లో భాగంగా తీసుకోవచ్చు. పిల్లలు, స్టూడెంట్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, సీనియర్ సిటిజన్స్ అందరికీ సూటబుల్. అయితే ఏ ఫుడ్ అయినా మన హెల్త్ కండిషన్కి తగ్గట్టు అండ్ మోడరేషన్లో తినడం చాలా ఇంపార్టెంట్. అంటే హెల్దీ ఫుడ్ కూడా బ్యాలెన్స్తోనే బెస్ట్ అని అర్థం అన్నమాట. సో అరికెలు, పొంగల్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా, కానీ ఇది ఎందుకు తినాలి అనే దానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. ఎందుకు అంటే ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ బ్రేక్ఫాస్ట్. ఎందుకంటే అరికెలు నుంచి ఎనర్జీ, ఫైబర్, మినరల్స్ వస్తాయి. పెసరపప్పు వల్ల ప్రోటీన్ కూడా యాడ్ అవుతుంది. అండ్ అల్లం, మిరియాలు డైజెస్టివ్ కంఫర్ట్కి హెల్ప్ చేస్తాయి. అంటే ఒకే బౌల్లో టేస్ట్ కూడా, న్యూట్రిషన్ కూడా, ట్రెడిషనల్ టచ్ కూడా, అన్నీ కలిసిపోతాయి. సో బిజీ మార్నింగ్లో కూడా ఇది ఒక వండర్ఫుల్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ మనకి. మరి మీ మార్నింగ్ కూడా ఇలాగే వండర్ఫుల్గా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు ఇంకో లవ్లీ సాంగ్ మీకోసం, స్మైల్, రిలాక్స్ అండ్ ఎంజాయ్. కానీ దానికంటే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే వెయిట్ చేస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ విన్న తర్వాత మనం బ్యూటిఫుల్ సాంగ్ని ఎంజాయ్ చేద్దాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. మార్నింగ్ టైం అంటే అందరికీ రషే కదా, స్కూల్ కాలేజ్ ఆఫీస్ అందరూ లేట్ అయిపోతుంది అని పరుగులే. అలాంటి రోజుల్లో కూడా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకండి. టైం తక్కువగా ఉంటే మిల్క్, బనానా, హ్యాండ్ఫుల్ ఆఫ్ రోస్టెడ్ గ్రౌండ్ నట్స్, ఫ్రూట్ కర్డ్, సీజనల్ ఫ్రూట్స్ ఏదైనా కలుపుకొని, ఆర్ ఎల్స్ బాయిల్డ్ ఎగ్ ప్లస్ ఫ్రూట్స్ వెజిటబుల్ శాండ్విచ్, ఇవి ఒక 5 to 10 minutes రెడీ అయిపోతాయి కదా. రిమెంబర్, హెల్దీ బ్రేక్ఫాస్ట్ అంటే గంటల పాటు కిచెన్లో ఉండాల్సిన అవసరం లేదు. స్మార్ట్ చాయిస్ ఉంటే చాలు. మరి ఈ స్మార్ట్ బ్రేక్ఫాస్ట్ టిప్ అయితే మీకు యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు చూస్తుండగానే మన హెల్దీ మార్నింగ్ కూడా ఎండింగ్కి వచ్చేసింది. ఈరోజు మనం అరికెలు, పొంగల్ గురించి చాలా మంచి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. అరికెలు అంటే మన పూర్వీకులు ఎంతో ఇష్టంగా తినే చిరుధాన్యం. ఈరోజు సైన్స్ కూడా, న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ కూడా దీని విలువను గుర్తిస్తున్నారు. బికాజ్ ఫైబర్, ప్రోటీన్, మినరల్స్, లాంగ్ లాస్టింగ్ ఎనర్జీ, ఇవన్నీ ఒకే బ్రేక్ఫాస్ట్లో దొరకడం నిజంగా ఒక గ్రేట్ థింగ్ కదా. మరి ఈరోజు అడిగిన హెల్దీ మార్నింగ్ క్వశ్చన్కి చాలామంది లిజనర్స్ అయితే ఆన్సర్ చెప్పేశారు. కరెక్ట్ ఆన్సర్ మిల్లెట్స్. ఇందాక నేను నేమ్ కూడా అనౌన్స్ చేశాను. సో సరైన ఆన్సర్ పంపిన లిజనర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. మీ పార్టిసిపేషన్ మా షోకి ఇంకాస్త ఎనర్జీ తీసుకొచ్చింది. ఇంకా చిన్న రిక్వెస్ట్, ఈ వీకెండ్లో ఒకరోజైనా అరికెలు, పొంగల్ చేసి చూడండి. మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి. మన ట్రెడిషనల్ ఫుడ్ని మన పిల్లలకు కూడా పరిచయం చేద్దాం. ఎందుకంటే హెల్దీ హ్యాబిట్స్ టుడే, హెల్దీ లైఫ్ టుమారో. ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ మార్నింగ్కి మీకోసం ఇంకొక లవ్లీ సాంగ్ రెడీగా ఉంది. ఎంజాయ్ యర్ డే ఓన్లీ ఆన్ ఆకాశవాణి హైదరాబాద్, రెయిన్బో 101.9 FM.
2: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
1: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
2: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
0: History,
1: art,
0: literature,
2: tourism,
1: cinema,
2: culture,
0: all woven together in one vibrant hour.
2: Telangana,
1: the voice of our home state.
2: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 ఎఫ్ఎం విత్ మీ ఆర్జే మధు. సో ఇప్పుడు మనం వైబ్రెంట్ హైదరాబాద్లో ఉన్నాము. సో ఇదేంటంటే, ఈ బ్యూటిఫుల్ ఫ్రైడే మార్నింగ్కి కొత్త ఎనర్జీ, కొత్త పాజిటివిటీ, మరెన్నో హెల్దీ థాట్స్ తీసుకొని మీ ముందుకు వచ్చేసింది మీ ఆర్జే మధు. మార్నింగ్ లేవగానే చాలామంది ఏం చేస్తారు చెప్పండి? ఫోన్ చెక్, ఆఫీస్ టెన్షనా, లేకపోతే కాలేజ్ అసైన్మెంట్సా, ట్రాఫిక్ గురించి ఆలోచన, ఇందులో ఏదో ఒకటి చేస్తారు కదా. కానీ ఒక్కసారి మన గురించి మనం ఆలోచిస్తున్నామా? మన హెల్త్ గురించి, మన హ్యాపీనెస్ గురించి, మన మైండ్ గురించి. ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక బ్యూటిఫుల్ డేని సెలబ్రేట్ చేస్తున్నారు, ఇంటర్నేషనల్ సెల్ఫ్ కేర్ డే. అసలు సెల్ఫ్ కేర్ అంటే ఏంటి? సెల్ఫ్ కేర్ అంటే కాస్ట్లీ స్పాఓ, లగ్జరీ హాలిడేయో కాదు, మనల్ని మనం ప్రతిరోజు కొంచెం కేర్ తీసుకోవడం, అదే సెల్ఫ్ కేర్. ఈరోజు ఈ స్పెషల్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు, ఎప్పుడు మొదలైంది, అసలు ఎవరు స్టార్ట్ చేశారు, మన డైలీ లైఫ్లో సెల్ఫ్ కేర్ని ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు, ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకుందాం. మధ్య మధ్యలో క్విక్ సెల్ఫ్ కేర్ టిప్స్ కూడా ఉన్నాయి, ఇంకా బ్యూటిఫుల్ సాంగ్స్ కూడా మీకోసం రెడీగా ఉన్నాయి. సో ఫస్ట్ మన హార్ట్కి హ్యాపీనెస్ ఇచ్చే ఒక బ్యూటిఫుల్ సాంగ్తో ఈ మార్నింగ్ని స్టార్ట్ చేద్దాం. స్మైల్ చేయండి, వాల్యూమ్ కొంచెం పెంచండి. హియర్ కమ్స్ ఎ రిఫ్రెషింగ్ మెలడీ ఓన్లీ ఆన్ రెయిన్బో 101.9 ఎఫ్ఎం.
3: ఇరానీ చాయ్,
4: బన్ మస్కా,
3: హైదరాబాదీ బిర్యానీ,
4: టంగ్ ది కబాబ్,
3: కుర్బానీ కా మీఠా,
4: షహదూద్ మలాయ్,
3: హైదరాబాద్ ఇస్ ఎ గ్రాండ్ బఫే
4: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ ఎ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
3: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నే హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
4: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
3: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
4: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
3: జష్నే హైదరాబాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 FM విత్ మీ ఆర్జే మధు. సరే, ఓకే. సో ఫస్ట్ మీ అందరికీ ఒక చిన్న క్వశ్చన్, సెల్ఫ్ కేర్ అంటే మీకేమనిపిస్తుంది? జిమ్కి వెళ్ళడమా, హెల్దీ ఫుడ్ తినడమా, లేక హాలిడేకి వెళ్ళడమా? యాక్చువల్లీ వీటన్నింటికంటే ముందు సెల్ఫ్ కేర్ అంటే మన ఆరోగ్యాన్ని, మన మనసుని, మన జీవితాన్ని మనమే జాగ్రత్తగా చూసుకోవడం. సింపుల్గా చెప్పాలంటే టైంకి తినడం, బాగా నిద్రపోవడం.

కొంచెం వాకింగ్ చేయడం స్ట్రెస్ తగ్గించుకోవడం, ఇవన్నీ సెల్ఫ్ కేర్లో భాగమే. మనం అందరి కోసం టైం ఇస్తుంటాం, కానీ రోజులో కనీసం 20 మినిట్స్ మన కోసం మనం కేటాయిస్తే అదే మనకి మనం ఇచ్చే బెస్ట్ గిఫ్ట్. సో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పున, ఈరోజు జూలై 24నే ఎందుకు చూస్ చేశారు తెలుసా ఎవరికైనా? ఇంటర్నేషనల్ సెల్ఫ్ కేర్ డేని జూలై 24నే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? దీనికి ఒక బ్యూటిఫుల్ మీనింగ్ ఉంది. ఏంటి అంటే 24/7, అంటే 24 hours 7 days మన హెల్త్ని, మన బాడీని, మన మైండ్ని వారంలో ఒక్కరోజు కాదు ప్రతిరోజు కేర్ చేసుకోవాలి అనే మెసేజ్ ఇవ్వడానికి జూలై 24th, అంటే జూలై ఇస్ 7th మంత్, 24th. సో జూలై 24th ఇంటర్నేషనల్ సెల్ఫ్ కేర్ డేగా మనకి ప్రపంచవ్యాప్తంగా గుర్తు చేస్తున్నారు. సో ఇది ఒక రిమైండర్ లాంటిది, మెడిసిన్ అవసరం రాకముందే మన లైఫ్ స్టైల్ని హెల్తీగా ఉంచుకుందామని చెప్పే రోజు. చిన్న హ్యాబిట్స్ బిగ్ డిఫరెన్స్ అంతే. మరి ఈ హెల్తీ థాట్ని ఇంకాస్త ఎంజాయ్ చేస్తూ మీకోసం నెక్స్ట్ మెలడీ రెడీగా ఉంది. స్టే ట్యూన్, మ్యూజిక్ కంటిన్యూస్ ఆన్ రెయిన్బో 101.9 FM.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368555 లేదా www.brao.ac.in లో పొందవచ్చు.
1: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. సో ఇప్పుడు లిజనర్స్ అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, ఏంటంటే ఈ ఇంటర్నేషనల్ సెల్ఫ్ కేర్ డేని ఎవరు స్టార్ట్ చేశారు? గెస్. ఎస్, సో లెట్ మీ టెల్ యూ, ఈ అవేర్నెస్ మూవ్మెంట్ని ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేస్తున్నది ఇంటర్నేషనల్ సెల్ఫ్ కేర్ ఫౌండేషన్ అనే ఆర్గనైజేషన్. సో వాళ్ళ ఆలోచన చాలా సింపుల్, హెల్త్ కేర్ స్టార్ట్స్ విత్ సెల్ఫ్ కేర్ అని. అంటే అనారోగ్యం వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళడం ఒకటి, అసలు అనారోగ్యం రాకుండా మనల్ని మనం చూసుకోవడం ఇంకొకటి. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున హెల్దీ లైఫ్ స్టైల్, గుడ్ ఫుడ్, ఎక్సర్సైజ్, మెంటల్ వెల్నెస్ వీటి గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తుంటారన్నమాట. యాక్చువల్లీ మన ఆరోగ్యం గురించి మొదటి రెస్పాన్సిబిలిటీ ఎవరిది? మనదే కదా. సో మరి ఈ హెల్దీ థాట్ తర్వాత మీ మార్నింగ్ని ఇంకా ప్లెజెంట్ చేసే ఒక బ్యూటిఫుల్ సాంగ్ రెడీగా ఉంది. సిట్ బ్యాక్, రిలాక్స్డ్, ఎంజాయ్.

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. సెల్ఫ్ కేర్ అంటే మనం చాలా పెద్ద పెద్ద పనులు అనుకుంటాం, కానీ సెల్ఫ్ కేర్ స్టార్ట్స్ ఇన్ యర్ కిచెన్. ఎస్, ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తోనే స్టార్ట్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి లంచ్ వరకు కాఫీలతో మేనేజ్ చేస్తే మన బాడీకి ఏం మెసేజ్ ఇస్తున్నామో తెలుసా? నీ హెల్త్ తర్వాత చూద్దాం. అదే టైంకి బ్రేక్ఫాస్ట్ తింటే మన బాడీకి మనం చెప్పే మెసేజ్, ఐ కేర్ అబౌట్ యూ అని. అందుకే హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనేది సెల్ఫ్ కేర్లో ఫస్ట్ స్టెప్. ఈరోజు ఒక్క ఫ్రూట్ అయినా, ఒక గ్లాస్ మిల్క్ అయినా, లేదా హోమ్ మేడ్ బ్రేక్ఫాస్ట్ అయినా టైంకి తినండి. మీ బాడీ మీకు థ్యాంక్స్ చెప్తుంది. మరి ఇప్పుడు మీ బ్రేక్ఫాస్ట్కి పర్ఫెక్ట్ కంపెనీగా ఒక లవ్లీ మెలడీ వస్తుంది. ఎంజాయ్ ఎవ్రీ నోట్ ఓన్లీ ఆన్ రెయిన్బో 101.9 FM.

0: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
1: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
0: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26 AS జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
1: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
0: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.
2: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, మరి ఇంకో ఇంపార్టెంట్ హ్యాబిట్ ఏంటో తెలుసా? వాటర్. మనలో చాలామంది దాహం వేసిన తర్వాతే నీళ్లు తాగుతారు, కానీ మన బాడీకి రెగ్యులర్ హైడ్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సఫిషియంట్ వాటర్ తాగితే బాడీ ఫ్రెష్గా ఉంటుంది, స్కిన్ హెల్దీగా ఉంటుంది, డైజెషన్ కూడా బెటర్గా ఉంటుంది. సింపుల్ హ్యాబిట్, బిగ్ బెనిఫిట్. అందుకే ఈరోజు ఒక స్మాల్ ఛాలెంజ్. ఏంటి అనుకుంటున్నారా? మీ వాటర్ బాటిల్ ఎంప్టీ అవుతుందో లేదో డే ఎండ్లో చెక్ చేయండి. అది కూడా సెల్ఫ్ కేర్లో ఒక పార్టే. సో ఇప్పుడు లిజినర్స్ అందరి కోసం అది ద బ్యూటిఫుల్ సాంగ్ ఇస్ వెయిటింగ్ ఫర్ యూ ఆన్ ట్రాక్. లెట్స్ ఎంజాయ్ ది సాంగ్.

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. మరి మనం ఫిజికల్ హెల్త్ గురించి చాలా కేర్ తీసుకుంటాం, కానీ మెంటల్ హెల్త్ గురించి కూడా అంతే కేర్ తీసుకోవాలి కదా. ఏదైనా బాధగా అనిపిస్తే అది మనసులో పెట్టుకోకుండా మనకి నమ్మకమైన వాళ్ళతో మాట్లాడాలి. పేరెంట్స్తో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, లైఫ్ పార్ట్నర్తో కావచ్చు. ఒక్కొక్కసారి ఒక చిన్న కాన్వర్జేషన్ కూడా మనసుకి చాలా రిలీఫ్నిస్తుంది. స్మైల్ చేయడం, నవ్వడం, మనకి ఇష్టమైన పని చేయడం, ఇవన్నీ కూడా సెల్ఫ్ కేర్లో భాగమే. రిమెంబర్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఇస్ నాట్ సెల్ఫిష్, ఇట్ ఈస్ నెసెసరీ. మరి ఈ పాజిటివ్ థాట్తో మీకోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ రెడీగా ఉంది. ఎంజాయ్ దిస్ వండర్ఫుల్ ఫ్రైడే మార్నింగ్ విత్ రెయిన్బో నాట్ 1.9 FM.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. ఈరోజు మనం ఇంటర్నేషనల్ సెల్ఫ్ కేర్ డే గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా. సెల్ఫ్ కేర్ అంటే కాస్ట్లీ స్పా కాదు, లగ్జరీ వెకేషన్ కాదు. రోజు మన కోసం మనం కొంచెం టైం తీసుకోవడం, టైంకి బ్రేక్ఫాస్ట్ తినడం, సరిపడా నీళ్లు తాగడం, కొంచెం వాకింగ్ చేయడం, మంచిగా నిద్రపోవడం, మొబైల్కి చిన్న బ్రేక్ ఇవ్వడం, ఫ్యామిలీ ఫ్రెండ్స్తో మనస్ఫూర్తిగా మాట్లాడడం, ఇవన్నీ కూడా సెల్ఫ్ కేర్లో భాగమే. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం కూడా తెలుసుకున్నాం కదా, July 24th సెల్ఫ్ కేర్ డేగా సెలబ్రేట్ చేయడం వెనుక ఉన్న 24/7 మెసేజ్ అంటే 24/7 మన ఆరోగ్యాన్ని మన జీవితాన్ని కేర్ చేసుకోవాలని ప్రపంచానికి గుర్తు చేసే రోజు ఇది. ఈ రోజు నుంచి పెద్ద చేంజెస్ అవసరం లేదు, రోజుకి ఒక హెల్దీ హ్యాబిట్ స్టార్ట్ చేయండి. అది 20 వాకింగ్ కావచ్చు, టైంకి బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లేదా ఒక గంట ముందే ఫోన్ పక్కన పెట్టి ప్రశాంతంగా నిద్రపోవడం కావచ్చు. చిన్న చిన్న మార్పులే రేపటి ఆరోగ్యమైన జీవితానికి పునాది అవుతాయి. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ బికాజ్ యూ మ్యాటర్. సో ఇప్పుడు మన ముచ్చట్లు కాసేపు పక్కన పెట్టి ఈరోజు వార్తల ముఖ్యాంశాలు ఏంటో తెలుసుకుందాం మరికొద్దిసేపట్లో.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నీట్ పేపర్ లీకేజీ ఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని, నిందితులను శిక్షిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో సందేశం పంపారు. దీనిపై సీజేపీ స్పందిస్తూ, తమ డిమాండ్లలో ప్రధానమైన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రధాన్ను తొలగించడమే కేంద్రం తీసుకోగల కఠిన చర్య అని వెల్లడించింది. ఢిల్లీ కేంద్రంగా గత 2 రోజులుగా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న సంఘటనలు దురదృష్టకరమని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఈ ధర్నాలు రాజకీయ ప్రేరేపితంగా జరుగుతున్నాయని, విద్యార్థులను అడ్డుపెట్టుకుని దేశ వ్యతిరేక శక్తులు ఇలా దాడులకు కారణమవుతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ తన 26 రోజుల నిరాహార దీక్షను నిన్న రాత్రి గురుగ్రామ్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో విరమించారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సమక్షంలో ఆయన ఈ దీక్షను ముగించారు. కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ పరిధిలో తాగునీటి సరఫరాకు సంబంధించి సమగ్ర తాగునీటి సరఫరా మాస్టర్ ప్లాన్ను రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీలతో పాటు విలీన మున్సిపాలిటీల్లోనూ తాగునీటి సరఫరాలో ఏకరూపత ఉండాలన్నారు. రానున్న 50 ఏళ్ల అవసరాలకు తగినట్టుగా మాస్టర్ ప్లాన్ ఉండాలని సీఎం సూచించారు. భారత రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ దిశగా డిఆర్డీఓ స్వదేశీ పరిజ్ఞానంతో తొలి 350 కేజీల థ్రస్ట్ క్లాస్ ఎక్స్పెండబుల్ టర్బోజెట్ ఇంజిన్ను విజయవంతంగా ఆవిష్కరించింది. జీటీఆర్ఏ డిజైన్ చేసిన ఈ ఇంజిన్ను హైదరాబాద్కు చెందిన ఆజాద్ ఇంజనీరింగ్ 24 నెలల్లో నిర్మించింది. ఇది నౌకా వ్యతిరేక క్షిపణులు, డ్రోన్ల తయారీలో దేశీయ స్వావలంబనకు కీలక మలుపు. వెట్టి చాకిరీ ద్వారా తయారు చేసిన వస్తువుల దిగుమతులపై సరైన నిషేధం అమలు చేయడం లేదనే ఆరోపణలతో అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్తో సహా దాదాపు 60 భాగస్వామ్య దేశాల నుంచి వచ్చే దిగుమతులపై 10% నుంచి 12.5% వరకు కొత్త సుంకాలు విధిస్తున్నట్టు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈరోజు, రేపు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. హరారేలో నిన్న సాయంత్రం జరిగిన 3 మ్యాచ్ల సిరీస్లోని మొదటి T20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత జట్టు జింబాబ్వేపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ 126 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.2 ఓవర్లలోనే సునాయాసంగా ఛేదించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఏమా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు. ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామా,

0: నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలిసే మామా నీకు ఇవన్నీ?
1: జష్న్ హైదరాబాద్, జష్న్ హైదరాబాద్.
2: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 ఎఫ్ఎం విత్ మీ ఆర్జే మధు. సో ఇప్పుడు మన వైబ్రెంట్ హైదరాబాద్లో మన సిటీలో జూలై 24th జరుగుతున్న ఎగ్జైటింగ్ ఈవెంట్స్ గురించి చాలా ముచ్చట్లు మీకోసం రెడీగా ఉన్నాయి. మ్యూజిక్ లవర్స్, స్పోర్ట్స్ లవర్స్, ఫుడీస్, స్టూడెంట్స్ అండ్ జాబ్ సీకర్స్ అందరికీ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ఈవెంట్ ఉంది ఈరోజు. సో ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ యర్ డే, స్టే ట్యూన్, ఎందుకంటే ఈ షో మీ వీకెండ్ ప్లాన్స్ సెట్ చేస్తుంది. మరి హైదరాబాద్ వైబ్ని స్టార్ట్ చేద్దాం ఒక సూపర్ సాంగ్తో. స్టే ట్యూన్, లెట్స్ బిగిన్ విత్ అ బ్యూటిఫుల్ ట్రాక్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. మన హైదరాబాద్ లో ఈరోజు ఒక ప్రెస్టీజియస్ కార్యక్రమం జరుగుతుంది, 15th ఇంటర్నేషనల్ హెరిటేజ్ టూరిజం కాన్క్లేవ్. ఈ కార్యక్రమం ఈరోజు మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5 వరకు మన సాలార్జంగ్ మ్యూజియంలో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో టూరిజం, కల్చర్, మ్యూజియమ్స్, హెరిటేజ్ కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ టూరిజం వంటి అంశాలపై చర్చలు జరుగుతాయన్నమాట. అలాగే కేంద్ర, రాష్ట్ర పర్యాటక శాఖల ప్రతినిధులు, టూరిజం ఎక్స్పర్ట్స్, మ్యూజియం ప్రొఫెషనల్స్, హెరిటేజ్ కన్జర్వేషన్ స్పెషలిస్ట్, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ రిప్రజెంటేటివ్స్ అండ్ పాలసీ మేకర్స్, ఇలా దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటున్నారు. మన హైదరాబాద్ లాంటి చారిత్రక నగరంలో ఇలాంటి జాతీయ స్థాయి కార్యక్రమం జరగడం నిజంగా ఆనందించాల్సిన విషయమే కదండి. ఎందుకంటే మన వారసత్వాన్ని కాపాడుకుంటూనే ప్రపంచానికి పరిచయం చేయాలనే ఆలోచనతోనే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. మరి హెరిటేజ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు మన సంగీత వారసత్వంలోనే ఒక అందమైన పాట విందాం. వాల్యూమ్ కాస్త పెంచండి. ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ మెలడీ.

0: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
1: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
0: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
1: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
0: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.
2: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. స్టూడెంట్స్ అందరికీ ఒక క్విక్ అప్డేట్. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో యూజీ అండ్ ఇంటిగ్రేటెడ్ పీజీ అడ్మిషన్స్ గురించి గుడ్ న్యూస్ ఏంటంటే, ఎర్లియర్ జూలై 21 అని ఉన్న డెడ్ లైన్ ఇంకా కొన్ని రోజులు ఎక్స్టెండ్ అయిందనమాట. సో లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం అరౌండ్ జూలై 24 వరకు అప్లై చేయొచ్చు. సో ఇఫ్ యు ఆర్ థింకింగ్ ఇంకా టైం ఉందా లేదా, ఎస్, దిస్ ఈజ్ యర్ ఛాన్స్, డోంట్ మిస్ ఇట్. బట్ వెయిట్, చిన్న హెడ్సప్, ఆన్లైన్ సర్టిఫికేట్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ కోర్స్ CDVL మాత్రం అప్లికేషన్స్ ఇప్పటికే క్లోజ్ అయ్యాయి. సో దోస్ డెడ్ లైన్స్ వర్ కంప్లీట్లీ ఎర్లియర్ దిస్ ఇయర్. సో ఇప్పుడు ఫ్రెష్ అప్లికేషన్స్ లేవు ఫర్ దోస్ కోర్సెస్. సో గైజ్, రెగ్యులర్ యూజీ లేదా ఇంటిగ్రేటెడ్ పీజీ ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఫాస్ట్గా అప్లై చేయండి. అండ్ డిస్టెన్స్ కోర్సెస్ కోసం నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం అయితే వెయిట్ చేయాల్సింది. ఫర్ మోర్ డీటెయిల్స్ అఫీషియల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వెబ్సైట్ చెక్ చేయండి. స్టే ట్యూన్, మోర్ అప్డేట్స్ కమింగ్ యా వే. సరే, కొత్త విషయాలు నేర్చుకోవడం గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు మనకి మనసుని రిఫ్రెష్ చేసే ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినిద్దాం. మార్నింగ్ కాఫీకి కంపెనీగా ఇంకో బ్యూటిఫుల్ సాంగ్, ఎంజాయ్.

0: బతుకమ్మ పూల సోయగం,
1: బోనాల జాతర ఉత్సాహం,
0: ఒగ్గు కథల మేళవింపు,
1: పేరిని నిత్య వీరత్వం,
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
1: నిర్మల్ కళల అందం,
0: సకినాల రుచులు,
1: సర్వపిండి సాంప్రదాయం,
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో. వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. సో లిజనర్స్ అందరికీ ఒక చిన్న క్వశ్చన్. మీ జాబ్ ఏదైనా కావచ్చు, బిజినెస్ అయినా కావచ్చు, స్టూడెంట్ అయినా కావచ్చు, ఒక విషయం మాత్రం కామన్, ఏంటి? లెర్నింగ్. ఎస్, లెర్నింగ్ ఎప్పుడూ ఆగకూడదు, ఎందుకంటే ప్రపంచం మారుతున్న స్పీడ్కి మన స్కిల్స్ కూడా అప్డేట్ అవ్వాలి కదా. అందుకే ఈరోజు హైదరాబాద్లో ఒక ఇంట్రెస్టింగ్ ఈవెంట్ జరుగుతుంది. ఏంటంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ పర్ల్ సిటీ చాప్టర్, అంటే పిఎంఐ పిసిసి యాన్యువల్ సమ్మిట్ 2026 అన్నమాట. ఈ సమ్మిట్లో ఏఐ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, లీడర్షిప్, ఇన్నోవేషన్, ఫ్యూచర్ వర్క్ ప్లేస్ ఎలా ఉండబోతుంది, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో వస్తున్న కొత్త ట్రెండ్స్ ఏంటి, ఇలాంటి టాపిక్స్పై ఎక్స్పర్ట్స్ మాట్లాడతారనమాట. సో నాకు ఇందులో నచ్చే విషయం ఏంటంటే ఇలాంటి ఈవెంట్స్కి హైదరాబాద్ మళ్ళీ మళ్ళీ హోస్ట్ అవుతుంది. అంటే మన సిటీ ఐటీకి మాత్రమే కాదు, నాలెడ్జ్ షేరింగ్, ఇన్నోవేషన్, ప్రొఫెషనల్ నెట్వర్కింగ్కి కూడా ఒక ఇంపార్టెంట్ హబ్గా మారుతుందన్నమాట. సో మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా లెర్నింగ్కి ఫుల్ స్టాప్ పెట్టద్దు, కామా మాత్రమే పెట్టండి. కొత్తగా ఏదైనా నేర్చుకుంటూ ఉంటే ఆపర్చునిటీస్ కూడా కొత్తగానే వస్తుంటాయి, ఏమంటారు? అంతే కదా. సరే, ఇప్పుడు నాలెడ్జ్ గురించి, మీన్స్ నాలెడ్జ్ నుంచి మ్యూజిక్ వైపు షిఫ్ట్ అయిపోదామా? మైండ్ రిఫ్రెష్ చేసుకునేందుకు ఒక బ్యూటిఫుల్ సాంగ్ రెడీగా ఉంది. స్టే ట్యూన్, లెట్స్ టేక్ ఎ మ్యూజికల్ రైడ్. ఇదిగో మీ ఫేవరెట్ సాంగ్. వెయిట్ వెయిట్ వెయిట్,

0: దానికంటే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ లిజనర్స్ అందరి కోసం వెయిట్ చేస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ విన్న తర్వాత మనం ఒక మంచి మ్యూజిక్ని ఎంజాయ్ చేద్దాం.
1: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
0: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
1: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
0: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాద్దే కదా.
1: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
0: ఓ అవునా?
1: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
0: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
0: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
1: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.

0: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
1: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
0: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
1: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
0: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.
2: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, స్పోర్ట్స్ లవర్స్. హైదరాబాద్ లో ఈ వారం ఒక ప్రెస్టీజియస్ నేషనల్ స్పోర్టింగ్ ఈవెంట్ జరుగుతుంది. 11th ఆల్ ఇండియా పోలీస్ జూడో క్లస్టర్ ఛాంపియన్షిప్ 2026 ప్రస్తుతం జూలై 23 నుంచి 30 వరకు మొత్తం 8 రోజుల పాటు జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియం గచ్చిబౌలిలో నిర్వహిస్తున్నారన్నమాట. సో దేశంలోని వివిధ రాష్ట్రాల పోలీస్ విభాగాలు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ నుంచి 1600 మందికి పైగా క్రీడాకారులు ఇందులో పాల్గొంటున్నారు. మరి ఈ ఛాంపియన్షిప్లో జూడో, కరాటే, టైక్ వుండో, వూషూ, పెన్షాక్ సిలాట్, ఇలా మొత్తం 5 మార్షల్ ఆర్ట్స్ డిసిప్లైన్స్లో పోటీలు జరుగుతున్నాయన్నమాట. యాక్చువల్లీ పోలీస్ అంటే మనకి యూనిఫామ్, డ్యూటీ, డిసిప్లైన్ గుర్తొస్తాయి. కానీ అదే పోలీసులు స్పోర్ట్స్ అరీనాలోకి అడుగు పెడితే వాళ్లలోని డెడికేషన్, ఫిట్నెస్, కాన్ఫిడెన్స్ ఇంకో లెవెల్లో కనిపిస్తాయి. ఏమంటారు? సో ఇలాంటి నేషనల్ ఛాంపియన్షిప్స్ హైదరాబాద్లో జరగడం కూడా మన సిటీ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఒక మంచి గుర్తింపు. ఎవరు గెలిచినా స్పోర్ట్స్మెన్షిప్ గెలవాలి, అదే అసలు స్పిరిట్ కదా. సరే, స్పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు మన ప్లేలిస్ట్లో కూడా ఒక ఎనర్జెటిక్ ట్రాక్ ఉండాల్సిందే కదా మరి. సో దానికంటే ముందు ఒక చిన్న ప్రోమో మీకోసం వెయిట్ చేస్తుంది. ఆ ప్రోమో విన్న తర్వాత మనం ఈ ఎనర్జెటిక్ ట్రాక్ని ఎంజాయ్ చేద్దాం.
3: బతుకమ్మ పూల సోయగం,
4: బోనాల జాతర ఉత్సాహం,
3: ఒగ్గు కథల మేళవింపు,
4: పేరిని నిత్య వీరత్వం,
3: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
4: నిర్మల్ కళల అందం,
3: సకినాల రుచులు,
4: సర్వపిండి సాంప్రదాయం,
3: పల్లె జానపద సంస్కృతి నుంచి
4: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
3: ప్రతి కథను,
4: ప్రతి గాథను
3: ఒడిసి పట్టి
4: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
3: మీకు అందిస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు FM రెయిన్బోలో.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2360555 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. హైదరాబాద్ గురించి ఒక విషయం నాకు చాలా ఇష్టం. ఏంటి అనుకుంటున్నారా? మన సిటీ ఎంత మోడర్న్గా గ్రో అవుతున్నా మన కల్చర్ని మాత్రం ఎప్పుడూ మర్చిపోదు. అందుకే ఈరోజు రవీంద్ర భారతిలో కూడా కళా కార్యక్రమాలతో సందడి కనిపించబోతుంది. ఉదయం మధ్యాహ్నం నిశుంభిత పేరుతో కార్యక్రమాలు, సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు అందమైన కూచిపుడి నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. మన క్లాసికల్ డాన్స్లో ప్రతి అడుగుకి ఒక అర్థం ఉంటుంది. ప్రతి హస్తముద్ర ఒక భావాన్ని చెప్తుంది. మాటలు లేకుండానే కథని చెప్పగలగడం, అదే మన భారతీయ నృత్య కళ గొప్పతనం. ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ చూస్తుంటే మన సంప్రదాయం ఎంత గొప్పదో, దాన్ని ముందుకు తీసుకెళ్తున్న కళాకారుల కృషి ఎంత విలువైనదో అర్థమవుతుంది. ఓకే దెన్, ఇప్పుడు కళల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు సంగీతాన్ని ఆస్వాదించే టైం వచ్చేసింది. మీకోసం ఒక బ్యూటిఫుల్ మెలడీ రెడీగా ఉంది.

0: కాకతీయుల వైభవాన్ని ఉంట పట్టించుకున్న నేల,
1: కొమురంభీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
2: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. సో ఫుడ్ లవర్స్కి ఒక చిన్న క్వశ్చన్, మనం ఏ కొత్త ప్లేస్కి వెళ్ళినా అక్కడ ఫస్ట్ ఏం టేస్ట్ చేయాలనిపిస్తుంది? చాలామంది ఆన్సర్ ఒకటే కదా, ఆ ఊరి స్పెషల్ ఫుడ్ కదా. ఎందుకంటే ఒక ప్రాంతం గురించి తెలుసుకోవాలంటే అక్కడి ఫుడ్ కూడా ఒక మంచి ఇంట్రొడక్షన్. అందుకే ఈరోజు హైదరాబాద్లో మార్వాడి రసోయి పేరుతో ఒక స్పెషల్ ఫుడ్ ఫెస్టివల్ కొనసాగుతుంది. ఇక్కడ మార్వార్ ప్రాంతానికి చెందిన సంప్రదాయ వంటకాలను పరిచయం చేస్తున్నారు. తరతరాలుగా వస్తున్న రెసిపీస్, అథెంటిక్ ఫ్లేవర్స్, ట్రెడిషనల్ కుకింగ్ స్టైల్స్, ఇవన్నీ ఫుడ్ ఎక్స్పీరియన్స్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. నిజానికి ఫుడ్ అంటే కేవలం ఆకలి తీర్చేది మాత్రమే కాదు కదా, ఒక ప్రాంతం చరిత్ర, సంప్రదాయం అండ్ జీవన విధానం. అండ్ మన హైదరాబాద్ అంటేనే ఒక వైబ్ కదా. సో ఇప్పుడు మన సిటీలో ఎంత మోడర్న్గా సిటీ గ్రో అయినా కూడా మన లైఫ్ స్టైల్లో కంఫర్ట్, స్టైల్కి ఇచ్చే ఇంపార్టెన్స్ మాత్రం ఎప్పుడూ సేమ్గానే ఉంటుంది. అందుకే ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక సూపర్ ఎక్సైటింగ్ ఈవెంట్ గురించి. అదేంటి అనుకుంటున్నారా? ఇంటర్నేషనల్ ఫర్నిచర్ ఎక్స్పో హైదరాబాద్. సో ఈ గ్రాండ్ ఎక్స్పో జూలై 24 నుంచి జూలై 27 వరకు మార్నింగ్ 10 AM నుండి ఈవినింగ్ 8:30 వరకు విజిటర్స్ కోసం ఓపెన్గా ఉంటుంది. ఇక్కడికి అసలు అడుగు పెట్టగానే ఒక డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. చిన్న సోఫాస్ నుంచి లగ్జరీ రిక్లైనర్స్ వరకు, సింపుల్ వుడెన్ చైర్స్ నుంచి డిజైనర్ ఫర్నిచర్ వరకు అన్నీ ఒకే చోట దొరుకుతాయి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు విజిటర్స్తో ఫుల్ హజిల్ బజిల్. ప్రతి స్టాల్ దగ్గర కొత్త ఐడియాస్, కొత్త డిజైన్స్, ఇది నా ఇంట్లో పెట్టాలి అనిపించే పీసెస్ ప్లెంటీగా ఉంటాయి. మన హైదరాబాద్ క్రౌడ్ టేస్ట్కి తగ్గట్టు ట్రెడిషనల్ టచ్ ఉన్న ఫర్నిచర్ కూడా ఉంది. మోడర్న్ మినిమల్ డిజైన్స్ కూడా ఉన్నాయి. అండ్ వుడ్

కార్వింగ్ వర్క్ చూస్తే మన ఇండియన్ క్రాఫ్ట్స్మెన్షిప్ ఎంత రిచ్గా ఉందో అర్థమవుతుంది మనకి. అండ్ అదే టైంలో మనకి ఫ్యూచరిస్టిక్గా చూస్తే ఏంటి డిజైన్స్ చూస్తే వావ్ అనిపిస్తుంది. ఇది జస్ట్ షాపింగ్ ప్లేస్ కాదు లిజినెస్, ఇది ఇన్స్పిరేషనల్ ప్లేస్. సో కొత్త ఇల్లు సెటప్ చేయాలనుకున్న, హోమ్ మేకో ప్లాన్ ఉన్న, ఇక్కడికి ఒక రౌండ్ కొడితే ఐడియాస్ ఫుల్ క్లియర్ అవుతాయి. సో కంఫర్ట్, క్రియేటివిటీ, స్టైల్ అన్నీ కలిసిన ప్లేస్ ఇంటర్నేషనల్ ఫర్నిచర్ ఎక్స్పో హైదరాబాద్, డెఫినెట్లీ వర్త్ విజిటింగ్. మరి ఈ బ్యూటిఫుల్ వైబ్తో ఒక చిల్ మెలడీ మీకోసం రెడీగా ఉంది. కీప్ లిస్నింగ్.

0: నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
2: సో వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. సో మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా, మనకి చాలా ఇష్టమైన సాంగ్ కానీ వస్తుంటే లేదా ఫేవరెట్ ప్రోగ్రామ్ ఏదైనా స్టార్ట్ అవుతుంది, అప్పుడే బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందా?

0: అనుకోండి, అయ్యో ఇప్పుడు ఎలా వినాలి అనిపిస్తుంది కదా, అదే విషయం గురించి ఆలోచిస్తున్నా. ఇంతలో మన స్టూడియోలోకి వచ్చేసారు తనీష్. హలో తనీష్, వెల్కమ్.
1: హలో డియర్ లిజనర్స్. హలో మధు గారు, ఏమైంది, ఏదో డీప్గా ఆలోచిస్తున్నారు?
0: ఎస్, అదే తనీష్, మన లిజినెస్లో చాలా మంది ట్రావెల్ చేస్తుంటారు. కొంతమంది ఆఫీస్లో ఉంటారు, ఇంకొంతమంది హైదరాబాద్ బయట కూడా ఉంటారు కదా. వాళ్ళు రెయిన్బో 101.9 FM మిస్ అవుతున్నామని అనుకుంటుంటారు. అసలు వాళ్ళ కోసం ఈజీ సొల్యూషన్ ఏమైందా ఉందంటావా?
1: అరే సొల్యూషన్ చాలా సింపుల్, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు, ఎక్కడున్నా మొబైల్లో ఆకాశవాణి స్టేషన్స్ లైవ్గా వినొచ్చు.
0: అంటే హైదరాబాద్లో లేకపోయినా మన రెయిన్బో ప్రోగ్రామ్స్ అలాగే వినొచ్చు అంటావా?
1: అబ్సల్యూట్లీ, హైదరాబాద్ మాత్రమే కాదు, దేశంలో ఎన్ని ఆకాశవాణి స్టేషన్స్ ఉన్నా వాటి ప్రోగ్రామ్స్, న్యూస్ బులెటిన్స్ అన్ని న్యూస్ ఆన్ ఎయిర్లో అందుబాటులో ఉంటాయి.
0: వావ్, అంటే రేడియో ఇప్పుడు మన పాకెట్లో ఉన్నట్టే అన్నమాట.
1: ఎగ్జాక్ట్లీ, కాబట్టి లిజినెస్ మీ ఫోన్లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఉంటే మీ ఫేవరెట్ ఆకాశవాణి ప్రోగ్రామ్స్ ఎక్కడున్నా ఎప్పుడైనా మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు.
0: సూపర్! అయితే మీరు కూడా ఒకసారి న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మనతో మీ జర్నీని కంటిన్యూ చేయండి. ఇప్పుడు మ్యూజిక్ జర్నీని కంటిన్యూ చేసే టైం వచ్చింది కదా. స్టే ట్యూన్, మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి రెయిన్బో 101.9 FM.

0: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
1: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
0: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
1: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
0: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.
2: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. ఈరోజు మార్నింగ్ 6 నుండి మనం ఈ బ్యూటిఫుల్ మార్నింగ్ని స్పెండ్ చేశాం కదా. సో ఫస్ట్ అయితే పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం గురించి స్పిరిచువల్గా కనెక్ట్ అయ్యాం. ఆ తర్వాత హెల్దీ మార్నింగ్లో ఫిట్నెస్, ఫిజికల్ హెల్త్, అరికెలు, పొంగల్, బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇంకా వైబ్రెంట్ హైదరాబాద్లో మన సిటీలో జరిగే ఎక్సైటింగ్ హ్యాపెనింగ్స్ని ఎక్స్ప్లోర్ చేసాం. అంటే ఈ మార్నింగ్ షోలో డివోషన్ ఉంది, హెల్త్ ఉంది, సిటీ లైఫ్ ఉంది. కంప్లీట్గా ఒక పర్ఫెక్ట్ ఫ్రైడే మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక ఇప్పుడు వీకెండ్ మోడ్ స్టార్ట్ అయింది కాబట్టి సో ఈ రోజు నుండి కొంచెం రిలాక్స్ అవ్వండి, కొంచెం మీ టైం తీసుకోండి, ఫ్యామిలీ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయండి. మనం ఇప్పటి వరకు మాటలతో, ముచ్చట్లతో, ఊహలతో సరదాగా ఈ ఫ్రైడే మార్నింగ్ని గడిపేశాం. కానీ నాకు ఎంతసేపు మాట్లాడినా ఇంకా మాట్లాడాలనిపిస్తుంటుంది. కానీ సమయం తననటక తనే నడుస్తుంది కదా. ఇప్పుడు స్టూడియోలో టైం అయితే 10 కావస్తుంది కాబట్టి, 10 గంటలు కావస్తుంది కాబట్టి ఇలాంటి మంచి మంచి ముచ్చట్లు, కొత్త కొత్త విషయాలు నేనైతే చెప్తూనే ఉంటాను. మీరు వింటూ ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 FM విత్ మీ ఆర్జే వధు. హ్యాపీ వీకెండ్, స్టే హెల్దీ, స్టే హ్యాపీ అండ్ కీప్ స్మైలింగ్.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నీట్ పేపర్ లీకేజీ ఘటన జరిగిన గత 2.5 నెలలుగా అనేక చర్యలు తీసుకున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కఠినమైన శిక్షలకు సంబంధించిన ముసాయిదా బిల్లుపై ఈరోజు కేంద్ర మంత్రివర్గం చర్చిస్తుందని ప్రధానమంత్రి తెలిపారు. సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాల 2వ వారం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ బిల్లును వీలైనంత త్వరగా సభలో ఆమోదింపజేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని మోదీ చెప్పారు. మరోవైపు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ 2024 కింద కేసులు విచారించడానికి ఢిల్లీ హైకోర్టు తక్షణమే అమల్లోకి వచ్చేలా ఒక కొత్త ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసింది. ఢిల్లీలో జరిగిన నిరసనల సమయంలో ఒక విద్యార్థిని మరణించిందని, ఆ విద్యార్థిని తల్లి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరించారని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో పోస్టులను ప్రభుత్వం ఖండించింది. ఈ వాదన అవాస్తవమని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ స్పష్టం చేసింది. ఢిల్లీలో నిరసనలకు సంబంధించి ఎలాంటి మరణాలు సంభవించలేదని, ఆ వీడియో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఏఐ ద్వారా సృష్టించారని వెల్లడించింది. భారతదేశం 350 కేజీల థ్రస్ట్ సామర్థ్యం గల తన మొట్టమొదటి స్వదేశీ ఎక్స్పాండబుల్ టర్బోజెట్ ఇంజన్ను అభివృద్ధి చేసింది. ఈ ఇంజన్ను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థకు చెందిన గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ అభివృద్ధి చేసింది. హైదరాబాద్లో పేదలకు గౌరవప్రదమైన సొంతింటి కలను సాకారం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ టవర్స్ కోసం మీసేవ కేంద్రాలు, మీసేవ వాట్సాప్ నెంబర్, వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 5 లక్షల రూపాయల ప్రభుత్వ సబ్సిడీతో 40 నుంచి 60 లక్షల రూపాయల విలువైన ఇళ్లను లబ్దిదారులకు కేవలం 6 లక్షల రూపాయలకే అందిస్తున్నామని చెప్పారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ తెలంగాణ సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల కోసం ఉచిత ఓరియంటేషన్ కార్యక్రమం 2వ విడతను ప్రకటించింది. స్వర్ణోత్సవాల సందర్భంగా 7 జూలై నుంచి 31 జూలై వరకు 5 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని సంస్థ నిర్వహించనుంది. కార్యక్రమంలో పాల్గొనదలిచిన అభ్యర్థులు తమ బయోడేటాను రేపటిలోగా సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్కు ఈమెయిల్ ద్వారా పంపించాలని సంస్థ సూచించింది. తూర్పు రాజస్థాన్, గుజరాత్, మధ్య మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ తదితర రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: బ్రో, ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
2: ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
1: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
2: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
1: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
2: ఓ అవునా?
1: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
2: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
1: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది జష్నే హైదరాబాద్.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

0: పన్ను శాఖకు వివిధ వనరుల నుండి పన్ను చెల్లింపుదారుల ఆర్థిక లావాదేవీల సమాచారం అందుతూనే ఉంటుంది. ఈ సమాచారం మీ ఈ వార్షిక సమాచార ప్రకటన AIS లో కనిపిస్తుంది. అందువల్ల పన్ను చెల్లింపుదారులు ఈ ఫైలింగ్ పోర్టల్లో తమ AIS ను చూడటం అవసరం. ఏదైనా ఆదాయం మిగిలిపోయి ఉంటే లేదా రిటర్న్ దాఖలు చేయబడకపోతే అయితే నిర్ణీత రేటు ప్రకారం అప్డేటెడ్ ITR U దాఖలు చేయండి.
1: గుర్తుంచుకోండి, మీరు ఎంత త్వరగా దాఖలు చేస్తే అంత తక్కువ అదనపు పన్ను ఉంటుంది. ఇప్పటి వరకు దాదాపు 50 లక్షల పన్ను చెల్లింపుదారులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు. మరిన్ని వివరాలు మరియు ఆదాయ పన్ను చెల్లింపుల కోసం ఈ రోజే వెళ్ళండి www.incometax.gov.in.
2: And just like that, we are approaching 11 o'clock. The first hour of our Friday together is almost complete. I hope your morning is feeling a little calmer, a little more grounded than we actually started. Coming up next on the top of the hour, we have our news headlines. Don't go anywhere. I'll be taking a quick breather and be right back. This is your RJ Tani on FM Rainbow 101.9. Rainbow brings colors to your life.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కొత్తగూడెంలో ఈ ఉదయం సింగరేణి జెన్కో సంస్థల పనితీరుపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. బొగ్గు ఉత్పత్తి నాణ్యత, జెన్కోకు బొగ్గు సరఫరా, సింగరేణి బొగ్గు బ్లాకుల్లో నిల్వలు, నైని బ్లాక్లో ఉత్పత్తి తదితర అంశాలపై సమీక్షించారు. ఉత్పత్తిలో ఒక్కరోజు కూడా ఆలస్యం జరగకూడదని, జాప్యం సింగరేణికి నష్టాన్ని తెస్తుందని ఉప ముఖ్యమంత్రి అన్నారు. బహిరంగ, సమ్మిళిత, పారదర్శక, నియమాల ఆధారిత బహుళపక్ష వాణిజ్య వ్యవస్థకు కట్టుబడి ఉన్నట్టు భారతదేశం పునరుద్ఘాటించింది. జెనీవాలో ప్రపంచ వాణిజ్య సంస్థలో జరిగిన భారతదేశపు 8వ వాణిజ్య విధాన సమీక్ష చివరి సమావేశంలో వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఈ ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు కార్యదర్శులను నియమించింది. పంచాయతీరాజ్, ఉన్నత విద్యాశాఖ, పాఠశాల విద్య, ఈశాన్య ప్రాంత అభివృద్ది మంత్రిత్వశాఖ, గనులు, కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ, పశు సంవర్ధక పాడి పరిశ్రమ విభాగం, పట్టణాభివృద్ది విభాగం, రాజధాని అభివృద్ది విభాగం, జాతీయ మానవ హక్కుల కమిషన్లకు కొత్త సెక్రటరీలను నియమించింది. తప్పుడు ప్రచారాలు చేస్తున్న పాకిస్తాన్కు చెందిన 480 సోషల్ మీడియా హ్యాండిల్స్ను గుర్తించి బ్లాక్ చేసినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. విద్యార్థులను, యువతను తప్పుదోవ పట్టించడానికి ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్ పుకార్లు, తప్పుడు వాదనలు వ్యాప్తి చేస్తున్నాయని పోలీసులు చెప్పారు. జంతర్మంతర్ వద్ద నిరసన జరుగుతున్నట్టు పేర్కొంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్న ఒక వీడియో వాస్తవం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వాదన అవాస్తవమని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ తెలియజేసింది. వైరల్ అవుతున్న ఆ వీడియో వాస్తవానికి జగన్నాథపూరి రథయాత్రకు సంబంధించిందని, జంతర్మంతర్ వద్ద జరిగిన ఏ నిరసనతోనూ దానికి ఎటువంటి సంబంధమూ లేదని పేర్కొంది. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన బీడబ్ల్యూఎఫ్ యుఎస్ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో రన్నరప్గా నిలిచిన భారత స్టార్ షెట్లర్ కిడాంబి శ్రీకాంత్ను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సోనీ బాలాదేవి అభినందించారు. శ్రీకాంత్ హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. అంతర్జాతీయ స్వీయ సంరక్షణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నారు. ఆరోగ్యకరమైన జీవనం, మానసిక శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రాముఖ్యతను ఈరోజు తెలియజేస్తుంది. రోజు వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం, మానసిక ప్రశాంతత, ఒత్తిడిని తగ్గించుకోవడం, ధ్యానం చేయడం, ఇష్టమైన పనులకు సమయం కేటాయించడం, ఆరోగ్య తనిఖీలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం, శరీరం చెప్పే సంకేతాలను గమనించడం అనేవి స్వీయ సంరక్షణకు మార్గాలుగా నిపుణులు చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: दिमाग में आता है हैवी मोटिवेशनल लेक्चर्स, ग्रीन टी या मेडिटेशन? रिलैक्स, आई एम हियर नॉट टू लेक्चर यू, बस बात करेंगे जैसे दो दोस्त चाय पीते हुए करते ना, वैसे ही। लेट्स कीप दिस फ्राइडे रोलिंग सॉफ्टली।
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: Rainbow 101.9
1: రేడియోకి ఎక్ యూనిక్ మ్యాజిక్ ఉంటుంది కదా. ఒకే పాట ఎట్ ద ఎగ్జాక్ట్ సేమ్ మూమెంట్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ లిస్నింగ్ టు ఇట్, బట్ ఎవ్రీ సింగిల్ పర్సన్ హియర్స్ అ డిఫరెంట్ స్టోరీ. ఎవరికో స్కూల్ డేస్ గుర్తు రావచ్చు, ఎవరికో రెయిన్లో సోక్ అయిన కాలేజ్ కారిడోర్ గుర్తు రావచ్చు, ఎవరికో అబ్సొల్యూట్లీ థ్రిల్ ఆఫ్ దర్ ఫస్ట్ బైక్ రైడ్, ఆర్ మేబీ దట్ ఫస్ట్ అన్స్పోకెన్ లవ్. మ్యూజిక్ డజన్ జస్ట్ హోల్డ్ లిరిక్స్, ఇట్ హోల్డ్స్ టైమ్ స్టాంప్స్ ఆఫ్ అవర్ లైఫ్. ఇప్పుడు ప్లే అయిన సాంగ్ వింటూ మీ ఫేస్ మీద చిన్న స్మైల్ వచ్చి ఉంటే జస్ట్ లెట్ ఇట్ స్టే ఫర్ అ వైల్, సెక్యూర్ దట్ ఫీలింగ్. ఇట్స్ ఫ్రైడే అండ్ స్టాండర్డ్ రూల్స్ డోంట్ అప్లై, యు నో, స్మైల్ మీద ట్యాక్స్ లేదు. దిస్ ఈజ్ యువర్ ఆర్జే తని ఫ్లోయింగ్ విత్ యూ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బో బ్రింగ్స్ కలర్స్ టు యువర్ లైఫ్. కీప్ బ్రీతింగ్ ఈజీ యాజ్ వీ స్లైడ్ ఇన్ టు దిస్ నెక్స్ట్ మెలోడీ.

0: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
1: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
0: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
1: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
0: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: पता है ब्रेक लेने का मतलब बस हमेशा ये नहीं होता कि आप कहीं बाहर घूमने चले जाओ या वेकेशन प्लान करो. ट्रू सेल्फ केयर इज समटाइम्स मच सिंपलर एंड कंप्लीटली फ्री. इट्स द आर्ट ऑफ डूइंग एब्सोल्युटली नथिंग विदाउट फीलिंग गिल्टी अबाउट इट. हमारी जनरेशन को एक अजीब बीमारी है, अगर हम 5 मिनट शांत बैठ जाएं तो दिमाग बोलता है यू आर वेस्टिंग टाइम बाबा, कुछ प्रोडक्टिव करो. बट टुडे जस्ट फॉर अ फ्यू मिनट्स लेट्स स्विच ऑफ दैट इंटरनल मैनेजर. सोफा पे बैठो, सीलिंग को देखो या आसपास की हवा को सुनो. इट्स ओके टू जस्ट एग्जिस्ट. दिस इज रेनबो एफएम 101.9. मैं हूं आरजे तनी. अगर आप अभी अपनी कार में रेड लाइट पे रुके हैं, डोंट स्ट्रेस अबाउट द ग्रीन. Enjoy the pause, listen to this next track, slow down your thoughts.

0: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
1: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
0: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
1: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
0: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368555 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

0: మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
1: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
0: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
1: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్.

0: ప్రజాస్వత్వ రిఫండ్.
1: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.
2: వెల్, చూస్తూ చూస్తుంటేనే అవర్ సెకండ్ అవర్ టుగెదర్ ఇస్ డ్రాయింగ్ టు అ క్లోజ్. టైం ట్రూగా డైనమిక్గా స్లిప్ అయిపోతుంది ఒక ఫ్లూయిడ్లా. ఐ హోప్ ఈ లాస్ట్ 1 అవర్లో మీ మైండ్ కొంచెమైనా కామ్ అయిందని, ఒక రకమైన రిలాక్సేషన్ వచ్చిందని. రైట్ నౌ వీ విల్ హ్యావ్ అ క్విక్ న్యూ సెగ్మెంట్ కమింగ్ అప్ నెక్స్ట్, బట్ డోంట్ చేంజ్ ద డైల్. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, జస్ట్ టేకింగ్ అ టైనీ బ్రీథర్. రైట్ ఆఫ్టర్ ద న్యూస్ అప్డేట్స్ ఐ విల్ బీ బ్యాక్ విత్ మోర్ మ్యూజిక్, మోర్ కన్వర్సేషన్స్ అండ్ అ లిటిల్ మోర్ సెల్ఫ్ కేర్ వైబ్స్. దిస్ ఈస్ యువర్ ఆర్జే తనీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బో బ్రింగ్స్ కలర్స్ టు యువర్ లైఫ్. స్టే ట్యూన్డ్.

0: కాస్త వినండి. మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
1: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
0: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
1: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
0: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.
2: ఓకే, సో నేను ఇప్పుడు అబ్సల్యూట్ సౌండ్ ప్రూఫ్ స్టూడియోలో కూర్చుని ఉన్నాను, బయట ప్రపంచంతో ఎలాంటి సౌండ్ అండ్ కనెక్షన్ లేకుండా. గత 2 గంటల నుంచి

We have been talking about International Self Care Day, and sitting here looking at the console, నాకు ఒకటి క్లియర్గా అనిపించింది. సెల్ఫ్ కేర్ అంటే ఏదో చేసేయడం కాదు. రైట్ నౌ మీరున్న చోట జస్ట్ టాక్టిక్గా ఒక 2 మినిట్స్ క్లీన్ బ్రెత్ తీసుకోండి. రెస్ట్ ఆఫ్ ద డే ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అవుతుంది. దిస్ ఈజ్ యువర్ ఆర్జే ధని ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. నెక్స్ట్ ట్రాక్ ప్లే అవుతుంది, లో పేస్ జీరో ప్రెషర్, జస్ట్ లిజన్.

0: ఏది మామా తిండానికి పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

0: take you?
1: Oh, Romeo, Romeo. Wherefore art thou, Romeo?
2: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
3: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
2: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
3: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
2: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.
4: ఓకే, దిన్ మొత్తంలో ఈ అవర్లో ఉన్న ల్యాగ్ అసలు ఇంకా దేనికి ఉండదు. ఎవ్రీథింగ్ జస్ట్ స్లో మోలో మూవ్ అవుతున్నట్టు ఉంటుంది. వెసే, టుడే ఇస్ ఇంటర్నేషనల్ సెల్ఫ్ కేర్ డే అండ్ మై డెఫినేషన్ ఆఫ్ సెల్ఫ్ కేర్ రైట్ నౌ, స్టాండర్డ్ ట్రాక్ సెలెక్షన్ తగ్గించి ప్యూర్లీ సూదింగ్ మెలోడీస్ ప్లే చేయడం, ఈ జీరో ప్రెషర్ అట్మాస్ఫియర్ని మెయింటైన్ చేయడం. మీ వర్క్ ఫ్రేమ్లో ఎంత కేయాస్ ఉన్నా జస్ట్ డ్రాప్ ఇట్ ఫర్ అ మినిట్, లెట్ ద డే డ్రిఫ్ట్. This is your RJ Tani on FM Rainbow 101.9. Rainbow adds colors to your life, slowing down the momentum with this next classic.

ఓకే, ఒక్కసారి మీ ఫిజికల్ ఫ్రేమ్ని టెస్ట్ చేయండి. డ్రాప్ యువర్ షోల్డర్స్, అన్క్లెంచ్ యువర్ జా, టేక్ అ క్లీన్ స్లో బ్రెత్. ఇంటర్నేషనల్ సెల్ఫ్ కేర్ డే వ్రాపర్లో ఇది అబ్సల్యూట్ బేసిక్ రిమైండర్. వీ క్యారీ సో మచ్ ఫిజికల్ టెన్షన్ వితౌట్ ఈవెన్ రియలైజింగ్ ఇట్. లెట్ ఇట్ గో జస్ట్ ఫర్ ద డ్యూరేషన్ ఆఫ్ దిస్ వన్ సాంగ్. This is your Rajat Ani, keeping the air light on FM Rainbow 101.9. Rainbow adds colors to your life. Slide into the mood right now.

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన

0: మధ్యలో చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
1: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
0: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
1: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
0: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.

0: अगला कॉलर कॉल कर रहा है और मैं आपका कॉल कट कर रहा हूँ। एंड थैंक यू सो मच सर, फिर से हम
1: धन्यवाद
0: मिलेंगे।
1: धन्यवाद।
0: थैंक यू। ओके, नेक्स्ट कॉलर डायल कर रहा है। ओके, कट हो गया। ठीक है, यू गाइस कैन कॉल मी अगेन। आई रिसाइट द नंबर्स अगेन। इट्स 0402323 0030 एंड 0402323 4821 एंड 0402970715। यू कैन डायल टू एनी वन ऑफ द नंबर एंड आई थिंक वी हैव अ कॉलर। लेट्स सी। हेलो
1: हेलो, गुड
0: हेलो, कौन बोल रहे हैं सर?
1: आफ्टरनून मैडम।
0: गुड आफ्टरनून सर। सर मैं लड़का हूँ।
1: मैं रमना है ना,
0: रमना गारू एला उनारो
1: बागुना नमा। मेरा नाम, मेरे पैर चप्पल है, मेरे
0: सर।
1: चप्पल
0: ना
1: मेरे
0: पैरो तनीश सर, आरजे तनी
1: चलीला तनिश।
0: तनीश तनीश।
1: हाँ, गुड
0: आउट।
1: मॉर्निंग आयुष्मान भवा।
0: थैंक यू सर, धन्यवाद आल सर। सर मेरे रस टॉपिक बिना रहा।
1: हाँ, విన్నాను మా విన్నాను ఇదే కదా
0: అవును సార్,
1: మన మీ ఆరోగ్యం ఎట్లా చేసుకుంటున్నాను
0: యా
1: అనేది కదా।
0: ఈరోజు ఇంటర్నేషనల్ సెల్ఫ్ కేర్ డే రోజు, మీరు షేర్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి
1: థ్యాంక్ యూ నాన్న, చెప్తాను
0: సార్.
1: ఏమంటే, నేను నా నా నా అంతా కంప్లీట్గా ఉదయం 4:30 to 5 లోపల నేను లేస్తాను। కంప్లీట్గా లేచేసి బ్రష్ గిష్ చేసుకొని కూర్చొని
0: సార్
1: ప్రాణాయామము మెడిటేషన్
0: వండర్ఫుల్.
1: చేసుకుంటాను।
0: హా సార్,
1: మెడిటేషన్ చాలాసేపు చేసుకోలేను కానీ కొద్దిగా, నా ఏజ్ 82,
0: సార్ ఓ సార్ నైస్ సార్, వండర్ఫుల్ సార్. ఈ ఏజ్లో కూడా మీరు ఇంత హెల్దీగా హ్యాబిట్స్ ఫాలో చేస్తున్నారు
1: 82 ఇయర్స్ ఉన్నాను కాబట్టి
0: సార్
1: కొంచెం ప్రాణాయామం చేసుకొని తర్వాత
0: సార్
1: మా అబ్బాయి వాకింగ్ పెట్టబోతాడు నన్ను।
0: ఓ నైస్ సార్.
1: వాకింగ్ 1.5 కిలోమీటర్ మీద నడుస్తాం, ఎక్కువ నడుస్తాను, అప్పుడు దూరం వచ్చే పోతా ఉంటే ఇప్పుడు పోవడంలా 2.5 కిలోమీటర్ నడుస్తాను।
0: సూపర్
1: నడిచి
0: సార్
1: వచ్చేసి మరి తర్వాత స్నానం గానీ చేసి అంతా అయిపోయిన తర్వాత
0: సార్,
1: బ్రేక్ఫాస్ట్ ప్రేయర్ చేసుకున్నాను, భగవద్గీత 2 రెండు చాప్టర్లు
0: వండర్ఫుల్ సార్.
1: రెండు అధ్యాయాలు చదువుతాను। మొత్తం ఫాలో అయితే మొత్తం 18 అధ్యాయ 18 అధ్యాయాలు నోటికి వస్తాయి నాకు।
0: సూపర్ సార్.
1: అట్లా
0: యా సార్.
1: అంతా చేసుకొని మెడిటేషన్ గాయత్రి మంత్రం అది చేసుకొని తర్వాత
0: సార్
1: ఇది బ్రేక్ఫాస్ట్ చేసుకొని తర్వాత అన్నీ అయ్యే కొద్ది 9:30 అవుతుంది।
0: హా సార్
1: తర్వాత ఇంకా రేడియో రేడియో మార్నింగ్ ఉదయం 4:30 ఒక హాఫ్ అన్
0: సార్
1: అవర్ రేడియో వింటాను। ఇది రేడియో 6.4, దాంట్లో మంచి
0: హా సార్
1: భక్తి గీతాలు వస్తాయి,
0: హా
1: అవి
0: సార్
1: వినేసి తర్వాత చేసుకుని వస్తాం। మధ్యాహ్నం నేను టైం తినేస్తాను, నేను అన్నం కానీ టిఫిన్ ఏదైనా కానీ టైం
0: సార్
1: టు టైం అలాంటి టైం ఉంటే ఆ టైంకి ఖచ్చితంగా తినేస్తాం, దాన్ని వాయిదా వేసుకును, ఎంత ఆకలి అయితే అంత తింటాను।
0: సార్
1: వాటర్ మాత్రం పొద్దున్నే ఒక మొత్తం 2 లీటర్స్ మాత్రమే తాగుతా వాటరు,
0: వండర్ఫుల్ సార్
1: అన్ని బాగానే జరుగుతాయి, అన్ని ఏం పర్వాలేదు, అన్ని
0: సార్
1: ఆరోగ్యం బాగానే ఉంది। ఈ
0: సార్ మంచిది
1: సిచ్యువేషన్
0: సార్.
1: లో కూడా నేను మీతో మాట్లాడుతున్నానంటే నాకు హ్యాపీ హ్యాపీ।
0: థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు మీరు మా జనరేషన్కి కూడా చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నారు సార్. ఇంత హెల్దీగా అసలు చాలా బాగా చూసుకుంటున్నారు సార్ మీ సెల్ఫ్ని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లెండింగ్ యువర్
1: థ్యాంక్ యూ
0: నాలెడ్జ్
1: నాన్న,
0: టు అస్
1: థ్యాంక్ యూ
0: సార్. థ్యాంక్ యూ సో
1: థ్యాంక్ యూ
0: మచ్ సార్.
1: నాన్న,
0: నెక్స్ట్ కాలర్
1: థ్యాంక్
0: రెడీగా
1: యూ
0: ఉన్నారు
1: నాన్న,
0: సార్, నేను వెళ్తాను ఇప్పుడు. ఓకే
1: థ్యాంక్ యూ
0: సార్,
1: నాన్న,
0: థ్యాంక్ యూ సో మచ్ సార్.
1: ఓకే
0: ఓకే, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ కాలర్ వన్స్. హలో,
1: గుడ్ ఆఫ్టర్నూన్ సర్।
0: గుడ్ ఆఫ్టర్నూన్ జీ, బోలియే మేడం, కిధర్ సే కాల్ కర్ రహే హో? ఔర్
1: మై ఫిసల్ బండే సే మహిజాబీన్ సోషల్ వర్కర్ బాత్ కరే జీ।
0: మేజబిన్ మేడం జీ, కిధర్ క్యా? సో ఫిర్ ఆపనే సునా క్యా టాపిక్ కో?
1: జీ జీ सुबह
0: तो
1: सुबह उठ के, मतलब सुबह से
0: जी
1: शाम तक क्या करते हो?
0: यस यस, सुबह
1: भजन
0: ही
1: में उठ
0: नहीं.
1: जाते 5 बजे, नमाज पढ़ते, पानी भरते, अपने नाश्ता कर लेते जबीच,
0: वंडरफुल
1: और
0: सर,
1: रेडियो
0: वंडरफुल
1: सुनते,
0: मैम.
1: रेनबो विविध भारती 5 बजे तक चलता। फिर
0: अच्छा,
1: क्या, फिर असर की नमाज होती, फिर मगरिब की होती, फिर ईशा
0: सुपर,
1: की होती, फिर उसके बाद फिर अपना आकाशवाणी सुनते 11 बजे तक। सबकी
0: वंडरफुल मैम
1: खिदमत करते, सबके काम अल्लाह बना देता, हमारे हाथ से
0: जी
1: दिल में डाल देता, जो जो है करा देते।
0: जी
1: वंडरफुल, अच्छा रहते, जिसको भी हंसाना है रोते, उसको हंसाना है, ऐसा अच्छे अच्छे काम कर लेते रहते,
0: बहुत
1: सुबह होती शाम होती नेक काम
0: जी,
1: होते रहते।
0: बहुत अच्छा लगा मैम.
1: 5 बजे उठना जरूरी है, टाइम पे
0: सुबह
1: खाना जरूरी है, खाना
0: बिल्कुल.
1: टाइम पे खाना,
0: हाँ
1: जल्दी उठना,
0: हाँ
1: ऐसा।
0: बहुत अच्छा लगा मैम, आप इतने अच्छे से
1: बहुत
0: जल्दी
1: सारे
0: उठकर.
1: बीमारियां हैं मगर मैं छोड़ती नहीं, उठ जाती हूँ, उठती
0: अच्छा
1: नहीं ज्यादा।
0: अच्छा अच्छा
2: वक्त का ख्याल करना आजकल बच्चे देर

0: हो, बड़े भी देर अवेर खा रहे खाने।
1: जी मैम,
0: टाइम की पाबंदी करना। दावत में गए तो खा लेके जाती मैं, मगर भी असर के बाद ही खा लेती हूँ मैं, सूरज डूबने से पहले खा लेती हूँ शाम का खाना।
1: अच्छा, टाइम पे
0: फजर के बाद खा लेती हूँ,
1: वो
0: ये
1: बहुत
0: सब फॉलो करे तो अच्छा रहता।
1: जी बिल्कुल मैम, टाइम पे खाना से आपका
0: हर कोई
1: बॉडी
0: दुआ
1: बहुत
0: देता है,
1: तंदुरुस्त
0: हर
1: रहेगा।
0: कोई मेरे को चाहते मालूम, पूरे दूसरे रेडियो स्टेशन के भी पूरे यहाँ
1: जी
0: पूना
1: मैम,
0: करते हो लगा भी, सब जने ख्याल करते मेरा।
1: थैंक यू सो मच मैम, एंड आप मुझे भी कॉल करे और अच्छा लगा मुझे। थैंक यू
0: हाँ
1: सो मच,
0: थैंक यू थैंक यू।
1: थैंक यू। अब दूसरे कॉलर को जाएंगे। वेल हेलो
2: हेलो,
1: हेलो हेलो। जी
2: गुड
1: सर,
2: आफ्टरनून मैडम।
1: गुड आफ्टरनून सर, आप किधर से बात कर रहे हो?
2: मैडम मैं नरसिम्हा रेड्डी प्रेमा के पेट राजेंद्र नगर से बोल रहा हूँ मैडम
1: सर, जी सर, मैं लड़का हूँ सर।
2: जी। लड़का
1: मैं लड़का हूँ, लड़का। हाँ,
2: समझा नहीं मैं।
1: नहीं आप मैडम बोल रहे हैं ना, मैं बोल रहा था वो बस। ठीक है सर, बोलिए आप।
2: हाँ ऐसा बोल रहे क्या, मेरे को तो ऐसा समझ नहीं आया मैडम।
1: नहीं, मैं आई एम अ बॉय, आई एम अ मैन। या
2: नहीं आप अभी भी मेरे को डाउट ही दिख रहा,
1: ठीक है,
2: क्या
1: ठीक है
2: नाम बताया
1: सर।
2: आपका?
1: मेरा नाम तनीश है और आरजे थनी के नाम से जा रहा हूँ।
2: अच्छा तनी आ रहा है, अच्छा अच्छा ठीक है, इससे
1: अच्छा,
2: पहले बात करा थे हमने। हाँ
1: हाँ, एक बार करे थे शायद। हाँ सर, सर
2: जी
1: आज का टॉपिक पता है ना?
2: जी
1: हाँ, तो फिर बोलिए सर, आप
2: ये
1: आपके
2: तो मेरा
1: फिजिक।
2: तो हृदय के लिए तो मैडम, मॉर्निंग मॉर्निंग सुबह सुबह उठता हूँ मैडम,
1: अच्छा।
2: डेली का काम है 5 o'clock उठना, पानी पानी वानी ना लेके
1: अच्छा सर।
2: मंदिर को जाके वॉकिंग एंड एक्सरसाइज करके आ लेता हूँ।
1: अच्छा
2: और मेरा एक दो ऐसे मैडम टाइम पे खाता हूँ और टाइम पे सोता हूँ मैडम,
1: जी।
2: और बेफिजूल के जो थिंकिंग होता है ना मैडम, वो है ये है उधर इधर का ज्यादा वो दिमाग में नहीं रहता, जो अपने काम की चीज है वो सोच तो अपना काम करते रहता हूँ।
1: बहुत अच्छा
2: और कोई
1: सर।
2: भी मतलब आजकल के बच्चे कोई भी हो, सुबह में उठ के जो देख कोई जो भी आजकल सुबह में नहीं उठ रहे, वो मॉर्निंग हो गए 5 बजे उठ के जरा जाके बाहर घूम के आके देखो, बोलो 10-15 दिन के अंदर आप लोगों को क्या फर्क दिखता, उन लोगों को कुछ मालूम होता।
1: नोटेड सर, ये सब जो भी सुन रहे हैं, आई होप दे डू द सेम। जल्दी उठना वगैरह करना, पूरा अच्छे काम, टाइम पे खाना वगैरह वगैरह।
2: आपको क्या है बोले तो मैं बोलने का बोल रहे, अब उन लोगों को मैं ही
1: जी
2: रिक्वेस्ट से बोल रहा हूँ, करके देखो बोल रहा हूँ, सुबह भी उठ के
1: डेफिनेटली,
2: 5 बजे
1: आई'ल
2: तो ना
1: ऑल्सो टेल
2: आपको
1: देम।
2: फ्रेश फ्रेश हवा मिलता, सब कुछ मिलता। बाहर देखो सुबह के 5 बजे के टाइम में एटमोसफियर कैसे रहता बाहर आपका, दिन में देखो और सुबह सुबह देखो आप, तो अपने आप को आपको ये महसूस हो जाता।
1: बिल्कुल
2: तो मैं एक
1: सर,
2: मेरा ऑर्डर नहीं कर रिक्वेस्ट करके आप कोशिश करके देख के बोल रहा हूँ मैं।
1: मैं भी ये संदेश भेजूंगा सबके लिए। थैंक यू सो मच फॉर कॉलिंग। दूसरे कॉल सारे हम लोग जाएंगे। थैंक
2: थैंक यू
1: यू।
2: मैडम।
1: ओके
2: हेलो
1: हेलो
2: हेलो,
1: हेलो
2: हाँ तनिष जी ऑनलाइन में है सर?
1: सर, बोलिए। हाँ,
2: ऑनलाइन में
1: ऑन
2: सर?
1: एयर पे हो आप, बोलिए सर।
2: ఓం శాంతి, నమస్కారం అండి, నా పేరు పోలీస్ చెట్టి మెహర్ బాబా, జూబిల్స్ నుంచి మాట్లాడుతున్నానండి.
1: నమస్కారం సార్, ఎలా ఉన్నారు? అండ్ ఈరోజు టాపిక్ విన్నారా?
2: విన్నాండి, నా జేబులో నా ఫోన్ లో వస్తాయండి, ఎఫ్ఎం రెయిన్బో వీధి పార్క్ అన్ని నా ఫోన్ లో వస్తాయి సార్, నేను
1: సూపర్
2: జేబులో వేసుకుని జేబులో పార్క్ ఉంటదని నేను వింటూ ఉంటానండి, నా పని
1: సూపర్
2: నేను
1: సార్,
2: చేసుకుంటూ ఉంటానండి.
1: సూపర్ సార్,
2: నేను
1: చాలా
2: ఎఫ్ఎం
1: మంచిగా
2: చెప్పాలంటే
1: అనిపించింది సార్. సార్ చెప్పండి.
2: చాలా మంచిగా, నేను ఫోన్ చేయడం మీతో మాట్లాడడం తనిష్ సార్ ఇదే ఫస్ట్ టైం.
1: అవును సార్, దిస్ ఈజ్ మై ఫస్ట్ డెబ్యూ షో ఆల్సో.
2: అవునండి అవునండి, అంటే
1: యా,
2: నేను బ్లైండ్ అండి,
1: ఓ
2: 100% కంప్లీటెడ్ బ్లైండ్ పర్సన్ అండి, ఇప్పుడు అయితే
1: సార్
2: డ్యూటీలో ఉన్నాను సార్.
1: సూపర్ సార్, చాలా ఇన్స్పైరింగ్గా మాట్లాడుతున్నారు మీరు నాకు.
2: సెక్యూరిటీ గార్డ్ డ్యూటీ చేస్తాను సార్, అంటే సార్ సార్ అంటే మీరు మాకన్నా చిన్నవాళ్ళు అయినా కానీ
1: సార్
2: మీరేమో సార్లు, మేమేమో స్టూడెంట్స్ సార్.
1: సార్ అయ్యో లేదు సార్, మీరు మాకు చాలా నేర్పిస్తున్నారు అండ్ మేము మీ నుంచి నేర్చుకుంటున్నాం. ఎస్ సార్,
2: అవునండి సార్, అవును సార్ అనాలండి, మీరు ఆల్ ఇండియా రేడియోలో జాబ్ చేస్తున్నారంటే మీరు సార్ లేని మేము స్టూడెంట్ అండి.
1: అయ్యో సార్, ఏం లేదు సార్, థ్యాంక్ యూ సార్.
2: లేదు కదండి లేదు కదండి, మీకు గౌరవం పెరుగుతుందండి, గౌరవంగా మాట్లాడాలండి, ఎవరికైనా సరే గౌరవం ఇచ్చి మాట్లాడాలండి, వాళ్ళు పెద్దవాళ్ళు అవనివ్వండి చిన్నవాళ్ళు
1: సార్
2: అవనివ్వండి, గౌరవంగా మాట్లాడాలండి.
1: తప్పకుండా.
2: లేకపోతే మా రమణయ్య అన్నయ్య గారికి అండి నమస్కారాలు తెలియజేస్తున్నానండి, నిన్న సాయంకాలం
1: అయ్యో
2: అయితే లవ్ కుశలో సినిమా పాట పాడారని ఒక్క అంత వయసు అయినా కానీ చాలా
1: సార్,
2: స్పష్టంగా మాట్లాడతారండి రమణయ్య అన్నయ్య గారు,
1: అవును
2: నిన్న
1: సార్
2: మాట్లాడారు కదండి,
1: సార్
2: ప్రతి కాల్ షోలో కూడా 1 o'clock కి 7 o'clock కూడా ఫోన్
1: అవును
2: చాలా మంచిగా మాట్లాడతారండి రమణయ్య గారు,
1: అవును సార్,
2: వారికి
1: ఎస్ సార్.
2: చాలా థ్యాంక్స్.

0: ఇకపోతేనే నేను 4:30కి ఎగ్జాక్ట్లీ 4:30కి లేస్తాను సార్.
1: సూపర్ సార్. హా సార్.
0: 4:30కి లేచి కాలకృత్యాలు తీసుకోండి, బ్రష్ చేసేయండి, స్నానం చేసేయండి, ఓములు చేస్తానండి. 6 o'clock వరకు సేవింగ్ చేసుకోవడం, నాకు నేను సేవింగ్ చేసుకుంటానండి, డైలీ సేవింగ్ చేస్తానండి. డ్యూటీ కదండి, మంచిగా ఉండాలండి.
1: అవును సార్.
0: సఫారీ డ్రెస్ ఇదిగోండి, సఫారీ డ్రెస్ లో ఉన్నాను, సఫారీ డ్రెస్ వేసుకుని డ్యూటీలో ఉంటాను సార్. ఇకపోతేనే 6 o'clock కి ముగిస్తానండి. యోగా యోగా గట్రా చేసుకుంటాను, ఒక అర్ధ గంట చేసుకుంటాను యోగా.
1: వండర్ఫుల్ సార్.
0: 6 o'clock కి డ్యూటీ ఆన్ అవుతుంది నాకు. గేట్లు గట్రా తీయడం అండి, మోటార్ వేయడం అండి అని చేసుకుని కాసేపు ఒక 20 నిమిషాలు వాకింగ్ చేస్తాను
1: సార్. సూపర్ సార్.
0: మీకు కనబడదు వాకింగ్ చేస్తారని అడిగితే ఏం చెప్పండి, ఒక ఐడియా
1: ఉంది. లేదు సార్, చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది సార్ మీరు మాట్లాడుతూ ఉంటే.
0: ఇప్పుడు నేను ఫోన్
1: చేస్తాను
0: సార్. నేనే చేస్తాను. అదిగోండి నాకు అక్కడ ఫోన్ వచ్చిందండి, ఏం చేయ డ్యూటీలో ఉంటాను, ఫోన్ వచ్చిందండి.
1: ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మీ విషయాలు కూడా షేర్ చేస్తున్నందుకు. ఓకే సార్. ఓకే ఓకే సార్, పర్లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, విల్ గో అనదర్ కాలర్ అండ్ దెన్ విల్ హ్యావ్ అ స్మాల్ కమర్షియల్ స్పాట్. ఓకే, హలో.
2: హలో
1: హలో, హాయ్ అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: హాయ్, నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను అయ్యా, ఓలేడి ప్రభాకర్ రావుని.
1: సార్ ప్రభాకర్ గారు చెప్పండి, ఎలా ఉన్నారు సార్? అండ్ ఈరోజు టాపిక్ విన్నారా?
2: విన్నాను విన్నాను.
1: చెప్పండి సార్.
2: అంతకన్నా ముందు అసలు యాక్చువల్గా నేను కూడా ఈరోజు
1: సార్
2: ఫూల్ అయిపోయాను ఒక విధంగా.
1: అయ్యో,
2: నరసింహారెడ్డి గారు నాకు చెప్పే వరకు కూడా మీరు లేడీసే అనుకున్నాను నేను.
1: అయ్యో సార్,
2: అనుకోలేదు, ఉమెనే అనుకున్నాను. డబ్బింగ్ బాగా పనికొస్తారు మీరైతే.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.
2: ఆర్టిస్ట్ గా చాలా నంబర్ వన్ గా పనికి, నేను నిజంగా యాక్చువల్ గా చెప్తున్నాను అమ్మా.
1: సార్
2: బాబు.
1: సార్ సార్
2: మళ్ళీ అమ్మనే.
1: అయ్యో పర్లేదు. యా సార్.
2: ఓకే, చాలా ఫిట్ గా బానే ఉంది. యజ్ఞానిక్ గారు చూసారా, చేశారు కదా, ఎన్నో సాంగ్స్ పాడారు కదా.
1: అవును సార్.
2: అలాగే మగ పిల్లలు గొంతుకు పెట్టి అలా మీరు కూడా పనికొస్తారని నేను అనుకుంటున్నాను.
1: అయితే
2: రోజు దినసరి ఏమిటంటే అందరు చెప్పినట్టుగా యోగా ఇవన్నీ మామూలే, మనిషికి ఏదో కష్టం వస్తే అని బాధ వస్తే కానీ బాధపడదట.
1: అవును సార్.
2: బాధపడితేనే బాధపడుతుంది దాని గురించి. అయితే ఇవన్నీ నాకు బాగా ఆకలి వేసినప్పుడు భోజనం చేస్తాను.
1: ఓకే, ఇంట్రెస్టింగ్ సార్.
2: ఇంట్లో అయినా కానీ బయటికి వెళ్ళినా కూడా, ఎవరింటికి వెళ్ళినా కూడాను వాళ్ళు ఏదో పెట్టేస్తున్నారు కదా అని చెప్పనే తినేయడం కాదు
1: సార్.
2: నాకు బాగా ఆకలి ఎప్పుడు వేస్తే అప్పుడే తినాలి.
1: అర్థమైంది సార్. గాట్ ఇట్ సార్. ఇది కొత్తగా నేర్చుకున్నాం సార్, నాకు తెలిసి మన లిజనర్స్ కూడా నేర్చుకుని ఉంటారు ఇది. యా,
2: అంటే అందరూ ఏం అనుకోవద్దు, కొంతమంది ఏం చేస్తారు వచ్చింది కదా అని చెప్పని ఏదో టైంకి తినేస్తుంటారు, అలా కాదు. టైం ప్రకారం మనకి ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తింటే దాని శరీరానికి పడుతుంది అది.
1: ఎస్ సార్. అవును సార్, అర్థమైంది సార్.
2: చేస్తుంది నానా ఇది వస్తుంటాయి. అలాగే
1: సార్
2: టైంకి కాస్త పడుకోవాలి.
1: అవును సార్, అది కూడా అందరూ పాటించాలి. నిజమే సార్. సార్ చెప్పండి సార్.
2: అది పాటించాలి. అయితే మనకి మీకు వరల్డ్ లెవెల్ లో కూడా ప్రపంచ లెవెల్ లో ఒకే ఒక వ్యక్తి ఉన్నాడండి పంక్చువాలిటీ, నందమూరి తారక రామారావు, ఎన్టీ రామారావు గారు. ఆయన ఒక్కడే
1: సార్
2: పంక్చువాలిటీ అంటే పంక్చువాలిటీ. మార్నింగే 3 గంటలకు లేచిపోయి,
1: సార్
2: ఇంకా అవన్నీ చాలా పెద్ద స్టోరీ చెప్పాల్సి వస్తుంది కానీ పంక్చువాలిటీ ప్రకారం అన్ని చేస్తా అనమాట ఆయన.
1: సూపర్ సూపర్.
2: నేను చూశాను కాబట్టి చెప్తున్నాను.
1: సార్
2: ఎవరో చెప్పిన తర్వాత నేను ఒక ఇంటర్వ్యూలో కూడా దాసం నారాయణ కూడా పేపర్ లో రాశాను, చదివాను సేమ్ టు సేమ్ అనమాట.
1: ఓకే,
2: నేను చూసిన తర్వాత ఆ ఇంటర్వ్యూ చదివాను పేపర్ లో, కరెక్టేను అని చెప్పని అనుకున్నాను. ఇంకా మళ్ళీ అలాంటి వ్యక్తి దొరకడం కష్టం మనకి. ఆయన నేను కొద్ది కూడా కొద్దో గొప్ప కొంచెం ఆయనలా మనం పాటించలేం కానీ కొంచెమైనా పాటిస్తూ ఉంటాను అనమాట.
1: వండర్ఫుల్ సార్. అలా మీ ఇన్స్పిరేషన్ తీసుకుని మీరు ఎవరైతే అడ్మైర్ అయ్యి వాళ్ళని పాటిస్తూ హెల్దీగా ఉంటున్నారు, నిజంగా చాలా బాగా అనిపించింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే గాయస్, విల్ హ్యావ్ అ స్మాల్ కమర్షియల్ బ్రేక్ అండ్ అ సాంగ్ అండ్ దెన్ ఐల్ అగైన్ టేక్ యువర్ కాల్స్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: ఇరానీ చాయ్,
5: బన్ మస్కా,
4: హైదరాబాదీ బిర్యానీ,
5: టంగ్ ది కబాబ్,

0: మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
1: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి

0: ఇది జూలై 31, 2026.
1: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ ఏఐఎస్ మరియు ఫామ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
0: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
1: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.
2: బ్రో, ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
0: ఏ, ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
2: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
0: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
2: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
0: ఓ అవునా?
2: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
0: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
2: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
0: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
2: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది జష్నే హైదరాబాద్ at 2 PM only on FM Rainbow 101.9.
3: All right, let's take more calls and talk. Okay. Hello.
4: Hello.
3: Hello, sir. Hello.
4: Hello. ఉంటున్నారు
3: సార్, చెప్పండి సార్, మీ పేరు అండ్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నా పేరు పవన్ కళ్యాణ్ అండి.
3: సార్ చెప్పండి సార, పవన్ గారు.
4: నేను ఆంధ్రా నుంచి మాట్లాడుతున్నాను.
3: చెప్పండి సార్, మీరు టాపిక్ విన్నారా?
4: విన్నాండి. అయినా మీరు ఒకసారి చెప్తారా టాపిక్?
3: సార్, సో ఈరోజు ఇంటర్నేషనల్ సెల్ఫ్ కేర్ డే రోజు, బేసిక్గా మీ ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్, ఫిజికల్గా హెల్దీగా ఉండడానికి యూజువల్గా మీరు రోజు ఒక పని ఏమైనా చేస్తారు కదా, అది ఏంటిదో చెప్పండి.
4: సార్, ఇది రోజు అంటే వెజిటేబుల్ ప్రాజెక్ట్.
3: సూపర్ సార్. సార్
4: అంటే ఇప్పుడు మన అమ్మా నాన్న ఇంట్లో వండుతారు కదా,
3: అవును,
4: మీ బాస్ వస్తారు.
3: అవును సార్.
4: ఆ బాస్ నేను తప్పకుండా ఖాళీ చేస్తాను.
3: నైస్ సార్. అంతే సార్, ఏమో ఆ ఏజ్ లో అలా చేస్తూ ఉండొచ్చు సార్.
4: పాపం కష్టపడి కడతారు.
3: అవును సార్, వెజిటేబుల్స్ చాలా హెల్దీ ఉంటాయి సార్. అండ్ యా, ఇట్ ఈస్ వెరీ రిక్వైర్డ్ ఫర్ అవర్ న్యూట్రిషనల్ డైట్ టు. ట్రూ సార్. అవును
4: సార్.
3: గాట్ ఇట్ సార్. ఇది అందరూ వింటున్నారు, తెలుసుకుని ఉంటారు. ఓకే సార్, ఇట్స్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. లెట్స్ గో టు అనదర్ కాలర్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్.
4: ఇది ఎక్కడో విన్నాయండి వాయిస్, నాకు గుర్తు రావట్లేదు, బట్ చెప్పట్లేదు ఎక్కడ విన్నాను. ఏమైనా ఏమైనా చేస్తుంటారా అండి?
3: అలా ఏం లేదు సార్, మీరు ఇది నా ఫస్ట్ షో ఇక్కడ. యా, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత ఐ విల్ బీ బ్యాక్ విత్ యూ గైస్ అగైన్.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్

0: లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డు ను పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కు కాల్ చేయండి.
1: Okay, let's take another call and then you'll listen to a beautiful track. Oh, okay. Well, I'm waiting for your calls. Until then, you can listen to this beautiful track.

0: 101.9.
1: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
2: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
1: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
2: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
1: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.
3: హే, వెరీ హంగ్రీ, వాట్ స్పెషల్ టుడే?
4: బిర్యానీ, కబాబ్స్, హలీమ్. బట్ వెయిట్, దిస్ మోర్.
3: మోర్ దాన్ ఫుడ్, ఇట్స్ ద స్టోరీస్ బిహైండ్ ద రెసిపీస్, ద హిస్టరీ ఆఫ్ ద కిచెన్స్ అండ్ ద ఫ్లేవర్స్ దట్ షేప్డ్ అవర్ సిటీ. And where do we taste all these?
4: On Jashne Hyderabad, every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
3: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani, it's a feast for your ears.
5: Jashne Hyderabad, savor the city's soul.
4: Well, well, welcome back and let's take more calls. Okay, we have... Let's see. Hello?
6: Hello?
4: హలో,
6: నా పాట నచ్చిందని మెహర్ బాబా గారు నన్ను, రమణయ్య గారు పాట బాగుంది అన్నాడు, థ్యాంక్స్ చెప్పాను
4: సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, లెట్స్ గో టు అనదర్ కాలర్. ఓకే, వెల్ యా, ఐమ్ వెయిటింగ్ ఫర్ ద కాల్స్. ఓకే, వి హావ్ వన్ మోర్. హలో
7: హలో హలో, నా పేరు నాగయ్య నాయుడు
4: సార్. నమస్కారం సార్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
7: నేను హైదరాబాద్ మాట్లాడుతున్నాను సార్.
4: చెప్పండి సార్, ఈరోజు టాపిక్ విన్నారా?
7: హెల్త్ గురించి చెప్పేది మీరు.
4: ఎస్ సార్, మన సెల్ఫ్ కేర్ కోసం ఏం చేస్తున్నాం అనేది.
7: అదే, నేను మార్నింగ్ దగ్గర, నేను రిటైర్డ్ ఎంప్లాయ్ సార్. నేను మార్నింగ్ దగ్గర వాకింగ్ వెళ్తాను సార్, మా విజయనగర్ కాలనీలో.
4: సూపర్ సార్.
7: నైట్ మా మదర్ వాళ్ళు ఉంటాయి కదా, అవి నానబెట్టి ఉంచుతారు. అవి పొద్దున్న రాగానే అవి తిన్న తర్వాత 10 నిమిషాల తర్వాత వాటర్ తాగి నేను ఒక పాల్ తాగుతాను. తర్వాత 10 నిమిషాలు యోగా చేస్తుంటారు సార్. యోగా ఈ మధ్య నేను ఇక్కడ మా సెంటర్ లో నేర్పించారు. నాకు వచ్చిన యోగా చేస్తున్నాను హైగా, శ్వాస మీద. హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మళ్ళీ కాఫీ తాగి నా పేపర్ చేసుకుంటే నా దినచర్య సాగుద్ది అంతే, అందుకని ఏం లేదు.
4: వండర్ఫుల్ సార్. పక్క వాళ్ళ నుంచి కూడా యోగా నేర్చుకుని చేయడం అంటే ఇట్స్ రియలీ డెడికేషన్ సార్. అసలు సెల్ఫ్ కేర్ కోసం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది అర్థమవుతుంది అక్కడే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ కాల్ చేసినందుకు. ఎస్ సార్, నేను నెక్స్ట్ కాలర్కి వెళ్తున్నాను. హలో, సార్ నమస్కారం సార్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు?
8: నేనైతే చాలా చాలా బాగున్నాను, సూపర్ కే ఊపర్ అంటారు కదా, అట్లా ఉన్నాను.
4: వండర్ఫుల్ సార్, లవ్ ద ఎనర్జీ. చెప్పండి సార్, ఈరోజు
8: బాగుందండి, నిజంగా సూపర్ ఉందండి.
4: థ్యాంక్ యూ సో మచ్ సార్,
8: బాగుంది
4: సార్. థ్యాంక్ యూ సార్.
8: చాలా కొత్త కొత్త వచ్చినా కూడా మీరు అందరు చాలా బాగా చేస్తున్నారండి ఈ మధ్యన.
4: థ్యాంక్ యూ సో మచ్ సార్.
8: కే రమేష్ అండి.
4: రమేష్ గారు చెప్పండి.
8: నేను మార్నింగ్ 5 o'clock చేసాను సార్ బ్రష్ చేసిన తర్వాత. మదర్ గార్డెన్ ఉంది, చెప్పులు విడిచి కనీసం ఒక 15-20 మినిట్స్ గడ్డిలో నడుస్తామండి.
4: వండర్ఫుల్ సార్.
8: అది కళ్ళకు కూడా మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది అంట.
4: ఎస్ సార్.
8: దాని తర్వాత 25-30 మినిట్స్ వాకింగ్ చేసుకున్న తర్వాత, ఎక్సర్సైజ్ యోగా చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చి మామూలుగా టీ కాఫీ తీసుకుంటాను అనమాట.
4: సూపర్.
8: యోగా చేయకపోతే మాకు ఎట్లా ఉంటుందంటే

0: కోలుకున్నట్టు ఉంటుంది, మాకు అట్లాంటి అలవాటు అయిపోయింది అనమాట.
1: ఓ, అలా ఉంటే అసలు ఇంకా ఫిట్నెస్ కి లోటు ఉండదు సార్.
0: ఉండదండి నాకు అంటే, ఇప్పుడు నేను 70 ఏజ్ అండి, నాకు నాకు ఏ ప్రాబ్లం
1: సూపర్ సార్,
0: ఇంత ఉంటుంది.
1: వండర్ఫుల్ సార్ చాలా
0: షుగర్
1: ఇన్స్పైరింగ్
0: ఫ్రీ
1: ఉంది సార్.
0: కూడా దాని వల్ల నేను అనుకుంటాను కంట్రోల్ ఉందండి నాకు. నా ఒక టాబ్లెట్ వేసుకున్నానంటే రోజు ఒకటే టాబ్లెట్ కంట్రోల్ ఉంది
1: సార్
0: నాకు అది. నేను దాని 2014 అప్పుడు మోడీ యొక్క 16 అనుకుంటా పోసా,
1: హా సార్
0: అప్పటి నుంచి ఇప్పుడు కంటిన్యూ ఒక్కరోజు జాగ్రత్తగా చేసుకుంటున్నామండి.
1: వండర్ఫుల్ సార్. అసలు నిజంగా మీరు అందరి మాటలు వింటుంటే మా జనరేషన్లో ఎంత ఇన్స్పైరింగ్గా ఉందంటే, మాకు కూడా ఇంత ఫిట్గా ఉండాలి మేము కూడా అనేసి అలా ఒక ఫీలింగ్
0: మీరు కూడా
1: వచ్చేస్తుంది.
0: చేయాలండి, మీరు కూడా కంపల్సరీ చేస్తే
1: ఎస్ సార్
0: ఉంటారండి. మీకు ఎప్పుడు పొద్దున అయితే పొద్దున, సాయంత్రం అయితే సాయంత్రం, మీకు
1: అంతే.
0: ఎప్పుడు ఊరంటే అప్పుడు చేసుకోండి. మీరు
1: ఎస్ సార్ అంతే సార్
0: యోగా చేసుకోండి, యోగా ఇంపార్టెంట్ అండి. మీరు ప్రాణాయామం చేసుకుంటే మీ జబ్బులు కూడా మనకు దగ్గరికి రావండి.
1: సార్
0: హాఫ్ అన్ అవర్ చేసుకుంటేనే ప్రాణాయామం
1: సూపర్ సార్, అది
0: చాలా మంచిదండి. అది నేను 10 ఇయర్స్ నుంచి కంటిన్యూగా చేస్తున్నానండి.
1: వండర్ఫుల్ సార్. అసలు మేము కూడా అసలు వినే లిసనర్స్ నా జనరేషన్ వాళ్ళు కూడా ఉంటే ఐ హోప్ ది ఆల్ ఆల్సో యు నో డూ ఇట్ ఫ్రమ్ టుడే
0: చిన్న బాబు నుంచి ముసలి వాడు 70 85
1: సార్.
0: ఏళ్ళ వాడు కూడా చేసుకోవచ్చు యోగా.
1: ఆబ్వియస్లీ ఎస్
0: ఐదు
1: సార్
0: ఆరు సంవత్సరాల పిల్లలు కాడికే చేసుకోవచ్చు అని చెప్తారు అన్నమాట మాస్టర్లు, యోగా మాస్టర్లు.
1: ఓ వండర్ఫుల్ సార్.
0: అందుకోసం ప్రతి ఒక్కరికి ఈ మోడీ ఒక్కటి మాత్రం ఇది మాత్రం చాలా బాగా చెప్పు, వాళ్ళు వరల్డ్ లెవెల్ చేస్తున్నారు కదండి. ఇంతకుముందు మేము చిన్నప్పుడు చేశాము మర్చిపోయాం అనమాట. ఆంధ్రప్రదేశ్ 2016 అనుకుంటాను 21వ తేదీ నుంచి అప్పటి నుంచి చేసినప్పటి నుంచి కంటిన్యూ ప్రతి ఇంట్లో ఉంది యోగా. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉంది.
1: అవును సార్.
0: ప్రతి ఇంట్లో అమ్మమ్మలు కూడా చేస్తున్నారు.
1: అవును అవును సార్ అవును సార్.
0: అమ్మమ్మలు తాతలు కూడా చేస్తున్నా, మేము గర్వపడతాం అనమాట మోడీ కోసం ఈ విషయంలో మాత్రం.
1: వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ సార్. థ్యాంక్ యూ సార్. యా ఓకే సార్, నేను నెక్స్ట్ కాలర్కి వెళ్తున్నాను. ఓకే లెట్స్ గో ఫర్ అనదర్ కాలర్. హలో
2: హలో
1: హలో, హాయ్ మేడం, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నేను ఇక్కడ సెకండ్ బోయినపల్లి నుంచి అండి.
1: చెప్పండి మేడం, మీ పేరు అండ్ ఈరోజు టాపిక్ విన్నారా?
2: టాపిక్ విన్నాను, చాలా బాగుందండి.
1: థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పండి మ్యామ్, మీరు మీ సెల్ఫ్ కేర్ కోసం మీరు యూజువల్గా ఏం చేస్తూ ఉంటారు?
2: మార్నింగ్ లైట్గా ఎక్సర్సైజ్, ఈవినింగ్ వాకింగ్ వెళ్తానండి.
1: వండర్ఫుల్ మ్యామ్, వండర్ఫుల్.
2: యాక్చువల్లీ మెయిన్ థింగ్ వాటర్ మినీ, నేను ఎంత హెల్త్ బాగా ఇష్యూస్ ఉన్నా ఏమున్నా నేను ఫుల్ సంతోషంగా ఉంటా రేడియో వింటే.
1: సూపర్ మ్యామ్, అది చాలా సంతోషంగా అనిపించింది మ్యామ్ మీరు అది చెప్తుంటే.
2: అది ఆన్ ఎయిర్ కూడా చెప్తాను
1: సార్ మ్యామ్. ఆన్ ఎయిర్ లోనే ఉన్నారు, చెప్పేశారు.
2: హలో
1: హలో, యా మీరు ఆన్ ఎయిర్ లోనే ఉన్నారు మ్యామ్ ఇందాక కూడా.
2: అవునా?
1: యా యా అవును మ్యామ్. ఓకే మ్యామ్,
2: పేరు వచ్చి ప్రియాంక.
1: ప్రియాంక మ్యామ్, ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మ్యామ్. ఇప్పుడు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత సాంగ్స్ వింటారు. థ్యాంక్ యూ.
2: సరే, ఒక ఫేవరెట్ సాంగ్ ఏయరా ప్లీజ్.
1: చెప్పండి మ్యామ్, ఇది వేయమంటారు?
2: ఏదేస్తారు
1: మీరు చెప్పండి మ్యామ్, ఏదైనా.
2: ఓ షోనా, మెరో షోనా ఉంది కదా, రాణి ముఖర్జీ అండ్ సైఫ్ అలీ ఖాన్ పాట, అది కావాలండి.
1: ఇది పాట పేరు చెప్పండి.
2: ఓ షోనా ఓ మెరో షోనా కవితో.
1: ఓకే ఓకే, నాకు అర్థమైంది. ఓకే మ్యామ్, నేను ట్రై చేస్తాను, సాంగ్ దొరికితే డెఫినెట్లీ పెడతాను.
2: కవితో కుచ్ హోగా అని అంది.
1: గాట్ ఇట్, నేను చెక్ చేస్తాను మ్యామ్ డెఫినెట్లీ. నాకు ఆ సాంగ్ తరిగితే తప్పకుండా ప్లే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మ్యామ్. All right guys, we'll have a small commercial break and again be back.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. అండ్ నేను మీ ఆర్జే జ్యోతిర్మయ్. 2:01 అయింది ఎగ్జాక్ట్గా స్టూడియో క్లాక్లో, అండ్ మీ అందరి కోసం వచ్చేసానమాట నేను. సో ఈరోజు మన షోలో బోల్డ్ అనే విశేషాలు, విషయాలు, గుమగుమల గురించి మాట్లాడుకునే వంటకాలు చాలా ఉన్నాయి. సో ముందే అన్నీ చెప్తే ఎలాగా? ఓకే, ముందుగా అయితే ఒక చక్కటి పాట చూద్దాం. ఓకేనా? సారీ, విందా విందా. ఓకే, స్టే ట్యూన్డ్.

Yes, welcome back. Let's now to 9 in the studio clock and beautiful song విన్నారు. అండ్ ఈ రోజున మరి మనం ఉన్నాము జష్నే హైదరాబాద్లో ఇప్పుడు. అండ్ ఎస్, అయితే నాకు తెలుసు ఒథెంటిక్ మన బ్యూటిఫుల్ ఫేమస్ డిషెస్ గురించి మనం మాట్లాడుకుంటాము ఈ షోలో అని చెప్పేసి. అయితే యాక్చువల్గా ఎన్ని డిషెస్ ఉన్నా కూడా, ఎన్ని డిఫరెంట్ వెరైటీస్ ఉన్నా కూడా సీజనల్ వెరైటీస్ కొన్ని ఉంటాయి. ఓకే, అంటే సింపుల్గా చెప్పాలంటే వర్షాకాలం మొదలైంది, అదేంటి ఇప్పుడేంటి ఎప్పుడో 7 నెలలు అయిపోయింది కదా అంటే లేదు, వర్షాకాలం మొదలైనా కూడా వర్షాలు రీసెంట్గానే మొదలయ్యాయి కాబట్టి మంచి వెదర్ ఉంది. ఓకే, సాయంత్రం చక్కగా చినుకులు పడుతున్నాయి, ఆరు బయటనో బాల్కనీలోనో కూర్చొని చక్కగా ఛాయకి పక్కనగా ఒక మంచి స్నాక్ ఉంటే బాగుండు అనిపించినప్పుడు మీకు ఏం గుర్తొస్తుంది చెప్పండి. ఓకే, ఆలోచించండి, ఆ స్నాక్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాము. అదేంటి అని మీరు ఆలోచిస్తూ ఉండండి, నేను చక్క ఒక చక్కటి పాట ప్లే చేస్తాను, ఆ తర్వాత వచ్చి చెప్తాను అదేంటి అనేది. ఓకేనా, చలో మరి స్టేట్ ఉంటుంది.

ఎస్ వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్ టు 25 ఇన్ ద స్టూడియో క్లాక్. మనం ఉన్నాము జష్నే హైదరాబాద్లో, నేను మీ ఆర్జే జ్యోతిర్మయ్. అండ్ నేను ఒక క్విజ్ చెప్పాను మీకు, సాయంత్రం పూట వర్షం పడుతుంటే లేకపోతే చల్లని గాలులు వీస్తుంటే ఏదైనా మంచిగా తినాలనిపిస్తుంది, ఏం ఏం గుర్తొస్తుంది మనకి ఫస్ట్? బజార్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది గుర్తొస్తుంది. సరే ఇంకెందుకు నేను ఏమేమి చెప్తాను కానీ, సమోసా. ఎస్, సమోసాలు నచ్చని వాళ్ళు చాలా అంటే చాలా తక్కువ ఎక్కువ మంది ఉంటారనమాట. ఇంకా సరే డైట్ కాన్షియస్ ఉండే, ఆయిల్ ఫుడ్ నచ్చిన వాళ్ళు అది వేరే అనుకోండి, కానీ టేస్టీగా తినాలి అని అనుకునే వాళ్ళు, స్నాక్స్ కోసం చూసేవాళ్ళు ఎవరైనా కూడా సమోసాని వద్దు అని అనలేరు. అది ఏ రకమైన సమోసా అయినా కావచ్చు. కొంతమందికి ఆలూ సమోసా నచ్చుతుంది, కొంతమందికి కార్న్ సమోసా నచ్చుతుంది, కొంతమందికి ఏమో చిట్టి చిట్టి సమోసాలు నచ్చుతాయి ట్రైన్లో అమ్మేవి, ఇలా రకరకాలుగా ఉంటాయి. అయితే మరి సమోసా ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే చాలామంది అనుకుంటారు ఇది మన దగ్గరే పుట్టిందేమో అని చెప్పేసి అనుకుంటారు, కానీ కాదు. సమోసా, అందరికీ ఇష్టమైన సమోసా మన దగ్గర పుట్టింది కాదు. ఓకే, దీనికి నిజంగా చెప్పాలి అని అంటే మిడిల్ ఈస్ట్, ఇంకా సెంట్రల్ ఏషియా బిఫోర్ 10th century ఇది పుట్టి ఉండొచ్చంట, కానీ మన ఇండియాకి వచ్చింది మాత్రం 13th century, అది కూడా సెంట్రల్ ఏషియన్ ట్రేడర్స్ ఎవరైతే వర్తమానం చేసుకునే వాళ్ళు ఉంటారో, బిజినెస్ చేసేవాళ్ళు అక్కడికి ఇక్కడికి, సో అలాంటి వాళ్ళు తీసుకొచ్చారంట ఇది. అండ్ ఆఫ్ఘన్ ఇన్వేడర్స్ కూడా తీసుకొచ్చారంట, ఆఫ్ఘనిస్తాన్ నుంచి మన దగ్గర యూనో ఇన్వేడ్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా. సో మన క్లాసిక్ సమోసా అంటే అందరికీ గుర్తొచ్చేది ఆ పెద్ద పెద్ద సమోసాలు మంచి పొటాటో ఫిల్లింగ్తోని, ఓకే ఇవన్నీ ఉంటాయి కదా. కానీ యాక్చువల్గా ఆ సమోసా ఇంట్రడ్యూస్ అయింది మాత్రం 17th century, అది కూడా

పోర్చుగీస్ మనకి పొటాటోస్ ఆలుగడ్డలు మన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అప్పుడు నుంచి సమోసాలో పొటాటోస్ పెట్టడం స్టార్ట్ చేశారు. కానీ అంతకుముందు వరకు సమోసా అని అంటే అది అంటే మన దగ్గర కాకుండా సెంట్రల్ ఈస్ట్ ఏషియా, మిడిల్ ఈస్ట్, ఇంకా సెంట్రల్ ఏషియాలో వీటన్నిటిలో బేక్ చేసేవాళ్ళంట, కేక్స్ బేక్ చేసినట్టు. అది కూడా ఏంటి, ఏం చక్కగా వాళ్ళు అప్పుడు నాన్ వెజ్ తినేవాళ్ళు కదా, సో మీట్ ఫిల్డ్ పేస్ట్రీ లాగా బేక్ చేసేవాళ్ళంట. అండ్ దాని పేరు కూడా సమోసా కాదు అప్పుడు. ఏంటో చెప్పనా? చెప్తాను, ఇంకా చాలా ఉంది మరి సమోసా చరిత్ర ఏమిటి అని అంటే. సో దాని అంతటి గురించి మనం మాట్లాడుకుందాము ఇంకో చక్కటి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

చక్కని చంటి వాడిలా చేస్తా నేను చెప్పిందలా అలా చెప్పే వాళ్ళని అస్సలు నమ్మకూడదు అనమాట. ఫస్ట్ అలాగే చెప్పింది విన్నట్టు అన్నీ చేసినట్టు కనిపిస్తారు, కానీ ఆ తర్వాత రోల్ రివర్స్ అయిపోతుంది. సినిమాలో కూడా మనకు అదే చూపిస్తారు. సో ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. అండ్ నేను మీ ఆర్జీ జ్యోతిర్మయం, మనం ఉన్నాము జష్నే హైదరాబాద్లో. మనం మాట్లాడుకుంటున్నాము సమోసా చరిత్ర గురించి. సో అయితే దాని పేరు కూడా స్టార్టింగ్లో సమోసా కాదంట. దాని పేరు ఇప్పుడున్న సమోసా అనే పేరు వచ్చింది సంబోసాగ్ అనే పర్షియన్ పదం నుంచి వచ్చిందట. ఆ పదానికి మరి అర్థం ఏమిటి అని అంటే ట్రయాంగిల్ ఆకారంలో ఉండే ఒక పిండి వంట అని దాని అర్థం అంట. సో ఏమంటారు లిటరల్ మీనింగ్ అనేది చూపించారన్నమాట. అది ట్రయాంగిల్లో ఉంటుంది. సో ట్రయాంగిల్ షేప్లో కాకుండా ఇంకే షేప్లో ఉన్నా సమోసా కాదు అనేది దాని అర్థం. సో మొదట్లో మన దగ్గర బంగాళదుంపలు ఇవి లేవు కాబట్టి 10th

థర్టీన్త్ సెంచరీ ఆ టైంలో. దీంట్లో మీట్ లేకపోతే డ్రై ఫ్రూట్స్ ఓకే ఇంకా యూనో మంచి సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ వేసి వీటిని తయారు చేసుకునే వాళ్ళంట. అయితే ఎందుకు అంటే ఇవి చిన్న చిన్న పాకెట్ సైజులో ఉంటాయి ఓకే, అండ్ యూనో వ్యాపారం చేసుకునే వాళ్ళకి కానీ లేకపోతే ట్రావెల్ చేసే వాళ్ళకి కానీ ఇవి ఈజీగా తీసుకెళ్ళడానికి లేకపోతే యూనో ట్రావెలర్స్కి కమ్యూట్కి చాలా రోజులు, అంటే చాలా రోజులు అంటే కొన్ని రోజులు నిలవ ఉండడానికి కానీ లేకపోతే ఈజీగా పంచుకోవడానికి కానీ ఇట్లా ఉండేవి కాబట్టి దీన్ని ఎక్కువగా ప్రిఫర్ చేసేవాళ్ళనమాట. ఆ తర్వాత మనకి 17th century 14th century తర్వాత మన భారతదేశానికి వచ్చింది. తర్వాత ఢిల్లీ సుల్తానుల కాలంలో ఇది బాగా ప్రాచుర్యం చెందిందనమాట, ఎందుకంటే అక్కడ నుంచి వచ్చింది కాబట్టి. అండ్ ఈ వంట వాళ్ళు

అక్కడ నుంచి వచ్చింది కాబట్టి. అండ్ ఈ వంట వాళ్ళు కూడా దీన్ని బాగా ప్రయోగాలు చేస్తూ బాగా యూనో పాపులరైజ్ చేయడానికి ట్రై చేశారంట. ఇంకా మనం సమోసా గురించి చాలా విషయాలు మనం మాట్లాడుకుందాము, సో స్టే ట్యూన్డ్.

0: जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.

0: ఎస్, వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మనం మాట్లాడుకుంటున్నాము జష్నీ హైదరాబాద్లో సమోసా గురించి. సో అయితే బేసిక్గా ఎక్కడైతే ఎక్కడి నుంచి అయితే సమోసాలు వచ్చాయో, లైక్ మిడిల్ ఈస్ట్ కావచ్చు లేకపోతే సెంట్రల్ ఏషియా కావచ్చు, వీటన్నిటి నుండి వచ్చినప్పుడు ఇవి మీట్ ఎక్కువగా, ఓకే, అండ్ డ్రై ఫ్రూట్స్తో ఇవన్నీ పెట్టి చేసేవాళ్ళనమాట. కానీ ఎప్పుడైతే మన ఇండియాకు వచ్చిందో, మన ఇండియన్ చెఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు ఇది మేము మీట్ పెట్టే చేయాలి, మాకు దొరికిన మాకు వీలుగా ఉండే వస్తువులతో మేము దీన్ని నింపేస్తాము అని చెప్పేసి అనుకొని, పొటాటోస్ కావచ్చు లేకపోతే గ్రీన్ పీస్, మనం బఠానీలు చూస్తూ ఉంటాం కదా, బఠానీలు, కారం, మసాలాలు, ఆనియన్స్, అసలు ఆనియన్ సమోసాలు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా నిజంగా? అప్పుడప్పుడు చిన్నప్పుడు ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు ఈ చిట్టి చిట్టి సమోసాలు తినడానికి కోసమే ట్రైన్ ట్రావెల్ అంటే ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళలో నేను కూడా ఒకదాన్నమాట. సో ఇంచక్క ఆనియన్ సమోసాలు, ఓకే, ఇవన్నీ కూడా తయారు చేయడం అనేది స్టార్ట్ చేశారనమాట. అందుకే ఒకప్పుడు ఉండే ఆ సమోసాగులకు మన సమోసాలకు చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది, రుచిగా టేస్టీగా ఉండడము, ధర, యూనో, కంపారిటివ్లీ లంచ్ వీటన్నిటితో పోలిస్తే ఇది కాస్ట్ తక్కువగా ఉండడం, అండ్ ఎక్కడికైనా కూడా ఈజీగా క్యారీ చేసుకోగలగడము, అండ్ ఇలాంటివన్నీ కూడా క్యాలరీ డెన్స్, అంటే ఒకప్పుట్లో అయితే క్యాలరీ డెన్స్గా ఉండేవి, అంటే నాన్ వెజ్ ఇవన్నీ పెట్టడం వల్ల, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టడం వల్ల కొంచెం హెల్దీగా ఉండేది, వాళ్ళకి స్టమక్ ఫిల్లింగ్గా ఉండేది, ఫుడ్ లేదు అనే ఫీలింగ్ కూడా వచ్చేది కాదనమాట. సో అందుకని ఇది బేసిక్గా ఫేమస్ అయింది. అండ్ కాలం మారుతూ వస్తుంటే కొత్త కొత్త ప్లేసెస్లో కొత్త కొత్త రకాలుగా సమోసాలని తయారు చేస్తున్నారు. అండ్ ఇప్పుడు కొన్ని చోట్ల అయితే ఏం చక్క కూరగాయలతో సమోసాలు చేస్తారు, కొన్ని చోట్ల అయితే పన్నీర్ సమోసాలు చేస్తున్నారు, అండ్ ఇంకా నాన్ వెజ్ సమోసాలు అయితే అవి కామన్ అనుకోండి, తర్వాత కార్న్ సమోసా అంటున్నారు, ఓకే, డిఫరెంట్ సమోసాలు చేస్తూ ఉన్నారు. అండ్ దీన్ని తినే వాళ్ళు కూడా డిఫరెంట్గా తింటారు, కొంతమంది పుదీనా చట్నీతో తింటారు, కొంతమంది యూనో స్వీట్ చట్నీతో తింటారు, కొంతమంది సాస్ వేసుకొని తింటారు, కొంతమంది ఏమీ అవసరం లేదు నాకు సమోసా ఒక్కటి చాలు అని చెప్పేసి కుమ్మేస్తూ ఉంటారనమాట. సో సమోసాకి ఒక పెద్ద ఫ్యాన్స్ వర్గమే ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇంకా మనం సమోసా గురించి మాట్లాడుకుందాము ఇంకో చక్కటి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.
1: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
2: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ July 31, 2026.
1: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
2: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
1: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.

0: కాస్త వినండి. మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
1: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
0: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
1: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
0: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.
2: PM జై, అబ్ గరీబో కి జై బన్ గయి హై.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: Hey, did you know the Kakatiya Kalatornam is more than just a monument?
4: Really? Tell me.
3: That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
4: Wow, so it's like a cultural adda on radio.
3: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
5: Telanganam. Telangana's heartbeat on air.
6: Yes, welcome back, listeners. Meer vintunnaru Akashvani from Rainbow 101.9. Rainbow tho jeevitam rangulamayam. And yes, manam unnamu Jashne Hyderabad lo manam maatladukuntunnamu samosa gurinchi. And so alaga samosa mana deshaniki vachindi. And mogalula kaalamlo chaala peru techukundi. Appatlo rajabhavanallo ఇంకా ఎక్కడ ఏ ఫీస్ట్ జరిగినా కూడా అక్కడ ఖచ్చితంగా సమోసా ఉండాల్సిందే అనట. అండ్ ఈ రోజుల్లో సమోసా భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో చాలా దేశాల్లో కూడా ఎంతో ఇష్టంగా తినే ఒక స్ట్రీట్ ఫుడ్గా మారింది. టీతో పాటు తినడం కానీ, సాయంత్రం స్నాక్స్గా, లేకపోతే పండుగలలో, చిన్న చిన్న యూనో ఫంక్షన్స్లో, లేకపోతే బర్త్డే పార్టీస్లో, ఇట్లా ఏదైనా కూడా సమోసా మనకు తప్పకుండా కనిపిస్తుంది. మొత్తానికి సమోసా విదేశాల్లో పుట్టిన భారతీయుల చేతుల్లో కొత్త రుచిని సంతరించుకొని ఇప్పుడు మన అందరికీ ఎంతో ఇష్టమైన చిరుతిండిగా మారింది. అవునా కాదా? చెప్తుంటే నాకే తినాలనిపిస్తుంది. అంత టేస్ట్ ఉంటుంది, ఫ్లేవర్ ఉంటుంది మరి సమోసాలో. సో ఎస్, మీకు ఛాన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా ఒక సమోసాని తెచ్చుకోండి, లేకపోతే చేసుకోండి. రకరకాలుగా మీ టాలెంట్ని కూడా ఉపయోగించండి, దాంట్లో కొత్తగా ఒక రకమైన సమోసాని తయారు చేయండి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది సమోసాలో ఎందుకు మనం స్వీట్ వేసుకొని చేసుకోము అని చెప్పేసి, అట్లా కూడా అనిపిస్తుంది. అంటే నా అలాగే స్వీట్ పిచ్చోళ్ళు ఉంటే అలా ఎందుకు ట్రై చేయట్లేరు ఎవరు అని.

0: కూడా అనిపిస్తుంది. బట్ మేబీ సమ్ డే సమ్ వన్ విల్ మేక్ ఇట్, ఆర్ సమ్ వన్ మేడ్ ఇట్ కానీ నా దాకా రాలేదేమో. బట్ ఎస్, దాట్ ఈస్ ద హిస్టరీ అండ్ స్టోరీ ఆఫ్ సమోసా. హోప్ యూ గైస్ లైక్ ఇట్. అండ్ ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకునే ఉన్నాయి. అంతకుముందుకైతే ఇంకా ఒక చిన్న కమర్షియల్ ఉంది, ఆ తర్వాత న్యూస్ వస్తుంది, హెడ్లైన్స్, ఆ తర్వాత మళ్ళీ మనం మంచిగా మాట్లాడుకుందాం. ఓకేనా? స్టే ట్యూన్డ్. మరి
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రొమేనియాలోని బుకారెస్ట్లో విక్టోరియా ప్యాలెస్లో ఆ దేశ ప్రధాని ఇలీ బోలోజాన్తో రాష్టపతి ద్రౌపది ముర్ము చర్చలు జరిపారు. అనంతరం ఆమె ఇండియా రొమేనియా బిజినెస్ ఫోరంలో ప్రసంగించారు. నీట్ పేపర్ లీక్ అంశంపై విపక్షాల రచ్చతో లోక్సభ వరుసగా 5వ రోజు సోమవారానికి వాయిదా పడింది. కాంగ్రెస్ షరతుల వల్లే ప్రభుత్వం సిద్దంగా ఉన్నప్పటికీ చర్చ జరగలేదని మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. సభ నిర్వహణకు విపక్షాలు సహకరించాలని ప్రిసైడింగ్ అధికారి జగదాంబిక పాల్ కోరారు. పేపర్ లీకేజీ ఘటన జరిగి 2.5 నెలలు కావస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుందని, నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. విద్యార్థులు తమ విద్యా సంవత్సరాన్ని నష్టపోకుండా చూడడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని, అందుకే వెంటనే పరీక్షలు నిర్వహించడం అత్యవసరంగా మారిందని పేర్కొన్నారు. విద్యార్థులకు ప్రధానంగా 3 డిమాండ్లు ఉన్నాయని రాహుల్ గాంధీ తెలిపారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించే వరకు చర్చలు చేపట్టేది లేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సీజేపీ ప్రతినిధులతో చర్చలు కొనసాగిస్తున్నారు. తమ డిమాండ్లకు కట్టుబడి ఉన్నామని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని సీజేపీ ప్రతినిధులు తెలిపారు. రాష్ట వ్యాప్తంగా ఈరోజు విద్యాసంస్థల బంద్ కొనసాగుతోంది. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం, జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జీకి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల ఐక్య వేదిక ఈ బంద్కు పిలుపునిచ్చింది. సింగరేణి పరిరక్షణ విస్తరణకు ప్రజాప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. భవిష్యత్తులో ఇంధన రంగ మార్పుల దృష్ట్యా బొగ్గు తవ్వకాలకే కాక ప్రత్యామ్నాయాలపై కూడా దృష్టి పెట్టాలని సింగరేణి జెన్కో సమీక్షలో సూచించారు. దేశంలో అత్యవసర ఇంధన అవసరాల కోసం తలపెట్టిన వ్యూహాత్మక చమురు నిల్వల ప్రాజెక్టు 2వ దశను పీపీపీ పద్దతిలో నిర్మించనున్నట్లు ప్రభుత్వం గురువారం తెలిపింది. ఇందుకోసం ప్రభుత్వం గరిష్టంగా 60% వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ నిధులు అందిస్తుందని లోక్సభకు కేంద్ర మంత్రి సురేష్ గోపి తెలిపారు. ఈరోజు రేపు రాష్టంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే రాష్టంలో 1-2 చోట్ల గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

ఎస్ వెల్కమ్ బ్యాక్ లిజ్నర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. యాక్చువల్గా ఇప్పుడు కంట్రీ మొత్తం కూడా ఇదే పాట మీద నడుస్తుందన్నమాట. ఆ గట్టును ఉంటావా, ఈ గట్టును ఉంటావా, మంచి సైడ్ ఉంటావా, చెడు సైడ్ ఉంటావా, లేకపోతే యూనో అలా ప్రతి ఒక్కరు కూడా మనసు చీల్చుకుపోతుంది. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనము వాట్ ఈస్ రైట్, వాట్ షుడ్ హ్యాపెన్ అనే దాని గురించి మనం నిల్చోవాలి. బికాస్ ఈ రోజున మనం దాని గురించి నిల్చోకపోతే రేపొద్దున మనకు అన్యాయం జరిగినప్పుడు మనకు ప్రశ్నించడానికి హక్కు ఉండదు. సో ఎస్, మీరు వింటున్నారు, బ్యూటిఫుల్ సాంగ్స్ వస్తున్నాయి, డబుల్ కమీటర్లో ఇంకా చాలా మంచి మంచి విషయాలు ఉన్నాయి, వాటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. స్టే ట్యూన్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. అండ్ మనమున్నాము డబుల్ కమీటాలో. అండ్ ఎస్, నేను మీ ఆర్జే జ్యోతిర్మయ్. సో యాక్చువల్గా మనము ఫోన్ ఓపెన్ చేస్తే చాలు, ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్తానే ఉంటారు. లైక్ యూనో, ఇది మంచిది అది మంచిది కాదు, ఇది తినాలి అది తినద్దు, ఇది తింటే ఎక్కువ మినరల్స్ వచ్చేస్తాయి, ఇలా చేస్తే అని చెప్పేసి బోల్డ్ అని విషయాలు చెప్తూ ఉంటారు. కానీ ఎంతవరకు మీరు వాటన్నిటినీ వెరిఫై చేసుకుంటారు? చాలామంది యూనో మీ నంబర్ లిటిల్గా, కానీ చాలామంది డైరెక్ట్గా వాళ్ళు చెప్పగానే వెళ్ళేసి అదంతా నిజమే అని అనుకుని అవన్నీ చేయడము, ఓకే అవి తెచ్చుకొని తినడము, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో అలా సోషల్ మీడియాలో చూసి హెల్దీ అనుకొని డబ్బులు తగలేసుకున్నటువంటి ఒక 5 ఫుడ్స్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఓకే, సో వాట్ ఆర్ దీస్ ఫుడ్ ఐటమ్స్, ఎందుకు వీటికి ఇంత హైప్ ఇస్తున్నారు, దానివల్ల నిజంగానే మనకి ఏమైనా హెల్త్ లాభం ఉందా లేదా అనేది మనం చూద్దాము. అండ్ డెఫినెట్లీ ఇప్పుడు నేను చెప్తా, నువ్వు అన్నావు కదా వాళ్ళు చెప్తే నమ్మద్దు, మరి నువ్వు చెప్తే ఎలా నమ్మాలి అని చెప్పేసి మీకు అనిపిస్తుంది కదా, డెఫినెట్గా నమ్మకండి. నేను చెప్పినా కాదు, ఎవరు చెప్పినా కూడా డూ యువర్ రీసెర్చ్. ఓకే, సో ఎందుకంటే ఎవ్రీథింగ్ డిఫర్స్ ఫర్ ఎవ్రీ పర్సన్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ. ఓకే, సో ఎవరు ఏది చెప్తే అది బ్లైండ్గా వెళ్ళిపోకండి. ఇఫ్ ఇట్ సూట్స్ యూ, ఓకే, అది మీకు సూట్ అవుతుందా లేదా, అది మీకు ఫ్యామిలీకి కరెక్టా లేదా, అది మీకు హెల్త్కి పడుతుందా లేదా, అది మీ అందుబాటులో ఉందా లేదా, అది అసలు నిజమా కాదా, ఇవన్నీ విషయాలు వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత మనది, ఓకే, యాజ్ ఎ కన్స్యూమర్గా. సో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు

అని చెప్పేసి ఎప్పుడు ఏది తీసుకోకూడదు, ఈవెన్ దో నేను చెప్పినా కూడా. సో కానీ సలహా ఇవ్వడము లేకపోతే అడ్వైస్ చేయడము, ఇది మంచి ఇది చెడు అని చెప్పడము నా ఇక్కడ నా బాధ్యత కాబట్టి నేను కొన్ని అలాంటి ఫుడ్స్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఎస్, ఇంక బోల్డ్ని పాటలు వస్తున్నాయి, మంచి మంచి పాటలు, ఆ తర్వాత మనం దీని గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? ఓకే, స్టే ట్యూన్.

ఎస్ వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. 3:33 ఇన్ ద స్టూడియో క్లాక్. అండ్ మనం మాట్లాడుకుంటున్నాము సోషల్ మీడియాలో చూసి హెల్తీ అనుకుని డబ్బులు తగిలేసుకున్న ఈ 5 వస్తువుల గురించి. సో ఫస్ట్ది అన్నిటికంటే ఇంపార్టెంట్గా మనం చెప్పాలి, చెప్పుకోవాల్సింది ఏమన్నా ఉంది అంటే అది బ్రౌన్ షుగర్ గురించి. అయితే చాలామంది దీన్ని వైట్ షుగర్కి ఆల్టర్నేటివ్గా, ఓకే ఇది కాస్త హెల్తీగా ఉంటుంది, దీంట్లో మినరల్స్ ఎక్కువగా ఉంటాయి, ఇవన్నీ మనకు చెప్తూ ఉంటారు. కానీ వైట్ షుగర్ బ్రౌన్ షుగర్ ఆల్మోస్ట్ సేమ్, కొద్దిగా అంటే చిటికెడు మినరల్స్ ఉంటాయి అండ్ అవి కూడా మన హెల్త్కి ఏ విధంగా కూడా యూజ్ అవ్వవు, ఎందుకంటే మనం బేసిక్గానే షుగర్ తక్కువగా తీసుకోవాలి. ఓకే, కానీ ఈ షుగర్ మంచిది అని చెప్పేసి దాన్ని తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి లాభాలు ఉండవు. సో దెర్ ఇస్ నో డిఫరెన్స్. దాంట్లో కలర్ కనిపించడానికి మనకి మొలాసిస్ అని చెప్పేసి ఒకటి కలుపుతారు, అది మీరు ఎప్పుడన్నా కావాలి అని అనుకుంటే మీరు తెల్లని పాలల్లో ఫస్ట్ బ్రౌన్ షుగర్ వేసి చూడండి, మీకు మీరు కలుపుతుంటే దాని కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. సో లాస్ట్కి మనకు మిగిలిన షుగర్ మన వైట్ షుగర్ లాగే కనిపిస్తుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్, మనము అసలు ఆ సోషల్ మీడియాలో ఇది చెప్పారు కదా ఇది మంచిది కదా అని చెప్పేసి తీసుకోవడం ఖచ్చితంగా మానేయాలి. ఓకే, అండ్ సెకండ్ వన్ వచ్చేసి డీటాక్స్ డ్రింక్స్. ఓకే, గుమ్మడికాయ జ్యూస్ అని, లేకపోతే అలోవెరా జ్యూస్ అని, లేకపోతే లెమన్ గ్రాస్ జ్యూస్ అని, సారీ లెమన్ గ్రాస్ కాదు వీట్ గ్రాస్ జ్యూస్ అని, ఇలా ఏదో ఏదో జ్యూసులు తాగాలి, డీటాక్స్ డ్రింక్స్ తాగాలి, దానివల్ల బాడీ డీటాక్స్ అవుతుంది అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. అది విని కూడా ఉన్నాము. కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే మన బాడీలో డీటాక్స్ చేయగలిగిన ఆర్గన్స్ ఏమైనా ఉన్నాయి అంటే అవి ఒక్క కిడ్నీ ఇంకా లివర్ మాత్రమే, అవి రెండు తప్ప మిగతా ఏవి కూడా మన బాడీని డీటాక్స్ చేయలేవు. సో వాటి వల్ల ఆరోగ్యం వస్తుంది, బాడీ డీటాక్స్ అయిపోతుంది అని అనుకునేది మాత్రం ఒక పెద్ద భ్రమ. సో ఎప్పుడన్నా అకేషనల్గా ఒకసారి తాగితే మనకి హెల్త్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయేమో, కానీ దానివల్ల డీటాక్స్ జరుగుతుంది అని చెప్పేసి మనం రోజు దాన్ని తీసుకోవడం అనేది ఇంకా చెప్పాలంటే హెల్త్కి మంచి చేయకపోగా చెడు కూడా చేస్తుంది. ఓకే, సో ఇంకా ఇలాంటి సోషల్ మీడియాలో హెల్తీ అనుకొని మనం డబ్బులు వేస్ట్ చేసుకుంటున్న ఫుడ్ ఏంటి అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాము. ఇంకొక చక్కటి పాట వస్తుంది ఇప్పుడైతే, ఆ తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ఇది చాలా చాలా చాలా చాలా డబ్బులు తగలాల్సిన అవసరమే లేని ఒక వస్తువు. ఎందుకు అంటే దీంట్లో ఉండే మినరల్స్ చాలా అంటే చాలా మామూలుగా చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటాయి. యాక్చువల్గా మనం ఉప్పు వాడాల్సింది చిట్కెడు, చిట్కెడు ఉప్పు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో అలాంటి ఉప్పు, అంత ఉప్పు మనం వేసుకునే కర్రీస్లో కానీ ఏది కానీ, మీరు పింక్ సాల్ట్ వేసుకుంటే మీకు ఆ మినరల్స్ రావాలి అంటే కొన్ని కేజీలు కేజీలు తినాలి. సో అలా మనం మామూలుగానే తినం కాబట్టి, సో దాంట్లోంచి మనకి ఏదో మినరల్స్ వచ్చేస్తాయి లేకపోతే ఏదో మంచి జరుగుతుంది అని అనుకోవడం చాలా వేస్ట్ పని. సో మనము ఇది కాకుండా నార్మల్ సాల్ట్ని వాడడం చాలా ఉత్తమం. అండ్ మీకు తెలుసో లేదో, నార్మల్ సాల్ట్లో అయోడైజ్డ్ సాల్ట్ మనకి కొన్ని సంవత్సరాలుగా గవర్నమెంట్ దాంట్లో మిక్స్ చేసి మనకి ఇస్తుంది. ఓకే, కానీ ఈ పింక్ సాల్ట్ ఇలాంటి మత్తులో పడి మనం ఆ అయోడైజ్డ్ సాల్ట్ని వాడకుండా ఉండడం వల్ల, ఎప్పుడైతే మన గ్రాండ్ పేరెంట్స్ అలాంటి టైంలో ఏవైతే ప్రాబ్లమ్స్ వచ్చాయో, ఓకే, బ్రెయిన్ డెవలప్మెంట్కి కావచ్చు, మెంటల్ దీనికి కావచ్చు, ఇవన్నీ కూడా మళ్ళీ రిటర్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అయోడైన్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్ విచ్ వీ నీడ్. ఓకే, అందుకనే దాన్ని గవర్నమెంట్ సాల్ట్లో కల్పిస్తుంది. అండ్ మనం ఆ సాల్ట్ని పక్కన పెట్టి మళ్ళీ పింక్ సాల్ట్ అని ఇవన్నీ వాడడం వల్ల ఇంకా ఎప్పుడో పాతకాలంలో పోయిన రోగాలన్నింటినీ కూడా మనం తెచ్చుకుంటున్నాము. సో దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ నెసెసరీ, అస్సలే అవసరం లేదు. ఇంకా హెల్త్ పైన ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో నేను కూడా ఒక బాధితురాలిని దీంట్లో. సో తర్వాత తర్వాత తెలుసుకున్నాను, కాకపోతే నేను చాలా తొందరగా తేరుకున్నాను, దీంట్లో నుంచి బయటకు వచ్చాను. సో ఎస్, ఇంకా మనము సోషల్ మీడియాలో మనము హెల్దీ అని అనుకుంటున్నాం కానీ దానివల్ల అస్సలు ఉపయోగం లేని వస్తువుల గురించి మనం మాట్లాడుకుందాము ఇంకో చక్కటి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మనం మాట్లాడుకుంటున్నాము డబుల్ కమీటాలో. సోషల్ మీడియా చూసి హెల్తీ అనుకొని మనం ఇప్పటివరకు డబుల్ వేస్ట్ చేసుకున్న ఈ 5 ఫుడ్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ది థర్డ్ వన్ ఈజ్ పింక్ సాల్ట్. ఓకే, దీని మాయలో నేను కూడా పడ్డాను అనమాట. యాక్చువల్గా కొన్ని రోజులు పింక్ సాల్ట్ నేను కూడా వాడాను. ఎందుకంటే రాక్ సాల్ట్ అంటారు, పింక్ సాల్ట్ అంటారు, బ్లాక్ సాల్ట్ అంటారు, రకరకాల సాల్ట్స్ గురించి చెప్తూ ఉంటారు. ఇంకా అయితే కొంతమంది యూనో లారీలో తీసుకొచ్చి పింక్ కలర్ సాల్ట్ అంతా తీసుకొచ్చి పెడితే కూడా కొనేవాళ్ళు చాలా ఎక్కువైపోయారు. ఎందుకంటే దీని గురించి అంత ప్రమోషన్ జరిగిందనమాట. 15-20 రూపాయలు ఉండే ఉప్పుని మనకి 100, 150, 200 రూపీస్ కూడా ఉంటుంది ఈ పింక్ సాల్ట్ అనేది. సో

0: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
1: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
0: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
1: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
0: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: Yes, welcome back, listeners. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. అండ్ మనం ఉన్నాము డబుల్ కమిటాలో. అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద సోషల్ మీడియా. చూసి హెల్దీ అనుకొని మనం డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నవి ఏమిటి అనేది. చాలా వరకు మనము హెల్త్ కాన్షియస్ అయితే అయ్యాం అందరం కూడా. ఓకే, అది ఎలాగ ఏంటి అనేది పక్కన పెడితే చాలామందికి స్నాక్స్ తినడము ఇవన్నీ అయితే బాగా నచ్చుతాయి. బిస్కెట్స్ కావచ్చు, చాక్లెట్స్ కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ కావచ్చు. అయితే షుగర్ ఉంటుంది కదా దీంట్లో అని చెప్పేసి, మైదా ఉంటుంది కదా అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ వీళ్ళు ఏం చేస్తారంటే షుగర్ ఫ్రీ స్నాక్స్ అని మనకి దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, యాక్చువల్గా అది జస్ట్ ఒక మార్కెటింగ్ గిమ్మిక్ అంతే. షుగర్ ఫ్రీ అయినా కూడా దాంట్లో కావాల్సినన్ని క్యాలరీస్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, అండ్ షుగర్కి గోవింద నామాలు ఉన్నట్టుగా బోలెడన్ని పేర్లు ఉంటాయి. ఫ్రక్టోస్ అని, సుక్రోస్ అని, ఇలా చాలా చాలా పేర్లు ఉంటాయి. షుగర్ అనే పేరు తీసేసి మనకి ఈ పేర్లతో వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ పేర్లని వెనక రాస్తారు. మనం ఏమైనా కొనుక్కునే ముందు బేసిక్గా మనం చేయాల్సింది ఏంటంటే ఆ లేబుల్స్ అనేది వెనక్కి తిప్పి ఆ లేబుల్స్లో ఏముంది ఏంటి అనేది మనం చెక్ చేసుకోవాలి. అండ్ అది మన బాధ్యత. షుగర్ ఫ్రీ ఉంది కదా అని చెప్పేసి వెంటనే వెళ్ళి తెచ్చుకొని అమ్మయ్య నేను గిల్ట్ ఫ్రీగా స్నాక్స్ తిన్నాను అని చెప్పి ఎప్పుడు అనుకోవద్దు. అండ్ ఇంకొక విషయం ఏమిటి అంటే ఎక్స్పెన్సివ్ సూపర్ ఫుడ్స్. ఓకే, డిఫరెంట్ డిఫరెంట్ నట్స్ అని, సీడ్స్ అని, ఇవి తింటే మంచిది, అవి తింటే మంచిది, లేకపోతే యూనో డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ చెప్తూ ఉంటారు సోషల్ మీడియాలో. అయితే కానీ అవి అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఉంటే ఓకే, టేస్ట్ పరంగా ఇది కొనంగా కొనుక్కోవాలి అనుకుంటే ఓకే, కానీ కంపల్సరీగా అవే తినాలా అంటే లేదు. వాటికి బదులుగా మన దగ్గర దొరికే అవిసె గింజలు కావచ్చు, లేకపోతే రెగ్యులర్గా తినే మిల్లెట్స్ కావచ్చు, పంప్కిన్ సీడ్స్ కావచ్చు, ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్, నట్స్, సీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మనకి అవసరమైనటువంటి ఏవైతే నట్స్లో ఏవైతే దొరుకుతాయో అవి మనకి దొరుకుతాయి అన్నమాట. సో లోకల్గా దొరికేటువంటి ధాన్యాలు ఏవైతే ఉంటాయో వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో నట్స్ కంపల్సరీగా తినాలి, దానివల్లే వస్తాయి మనకి అని అనుకుంటే ఏమీ లేదు. మన దగ్గర దొరికే లోకల్ ఫుడ్స్లో కూడా మనకి అంతే అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కావచ్చు, లేకపోతే ఇంకా దాంట్లో ఏవేవైతే మనకి వస్తాయో అవన్నీ కూడా వీటిలో కూడా వస్తాయి. సో ఫ్యాన్సీగా వెళ్ళాల్సిన అవసరం లేదు, లోకల్ని ఎప్పుడైనా కూడా ప్రిఫర్ చేయండి. అండ్ ఈ 5 విషయాల గురించి మనం చాలామంది చాలా డబ్బులు అయితే తగిలేస్తూ ఉంటాము. సో ఈ 5 మీరు దేనికి డబ్బులు వేస్ట్ చేసుకున్నారు అనేది ఆలోచించండి. అండ్ ఇది ఇప్పటి నుంచి మనం కంటిన్యూ చేయాలా వద్దా అనేది కూడా ఆలోచించండి. డూ యువర్ రీసెర్చ్, నో వాట్ యువర్ ఈటింగ్. ఓకే, సో ఎస్, స్టే ట్యూన్. ఇంకా బోల్డ్ని మాటలు పాటలు వస్తున్నాయి, స్టే ట్యూన్.
2: पीएम जय अब गरीबों की जय बन गई है.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నీట్ ప్రశ్నపత్రం లీక్ ఘటనపై కేంద్ర ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. పేపర్ లీక్ వెలుగులోకి రాగానే నిందితులను అరెస్టు చేసి పరీక్షను పకడ్బందీగా తిరిగి నిర్వహించామని చెప్పారు. నీట్ వ్యవహారంపై కేంద్రం ఎన్టీఏకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నీట్ పేపర్ లీక్ తర్వాత సంస్కరణల పురోగతిపై నివేదించాలని సూచించింది. వివరణాత్మక అఫిడవిట్లు దాఖలు చేయాలని కేంద్రం ఎన్టీఏకు ఆదేశించింది. విద్యార్థులు, యువతకు ఢిల్లీ పోలీసులు సూచన చేశారు. తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు వదంతులు వ్యాప్తి చేస్తున్నారని తెలిపారు. పాక్కు చెందిన 480 సోషల్ మీడియా ఖాతాలను కట్టడి చేశామని వెల్లడించారు. నీట్ పేపర్ లీకేజీ ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జికి నిరసనగా హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ధర్నా చేపట్టింది. ఈ కార్యక్రమంలో పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు పాల్గొన్నారు. విద్యార్థుల హక్కులను కాపాడాలని, పరీక్షల వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచాలని కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వైఖరికి వ్యతిరేకంగా వికారాబాద్లో బీజేపీ, బీజేవైఎం, ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు జోక్యం చేసుకుని సుమారు 150 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు వారసత్వాన్ని భావితరాలకు చేరవేసేలా హనుమకొండ జిల్లా వంగరలో నిర్మిస్తున్న పివి విజ్ఞాన కేంద్రాన్ని తీర్చిదిద్దాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. హోండా మోటార్ సైకిల్ ఇండియా దేశీయంగా 10 కొత్త మోడళ్లను ఆవిష్కరించింది. ఇందులో 7 కొత్తవి కాగా 3 అప్డేటెడ్ వెర్షన్లు ఐసీఈ ఎలక్ట్రిక్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ఆప్షన్లలో లభించే ఈ ద్విచక్ర వాహనాలను స్థానికంగా తయారు చేసి దశల వారీగా విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇన్ఫోసిస్ భావి సీఈఓగా ఆశిష్ కుమార్ దాస్ నియమితులయ్యారు. ప్రస్తుత సీఈఓ సలీల్ ఫరేక్ పదవీకాలం ముగిశాక 2027 ఏప్రిల్ 1న ఆయన బాధ్యతలు చేపట్టి 5 పాటు కొనసాగుతారు. 3 దశాబ్దాలుగా కంపెనీలో పనిచేస్తున్న ఆశిష్ ప్రస్తుతం పలు విభాగాలకు గ్లోబల్ హెడ్గా ఉన్నారు. రష్యాకు చెందిన ఎఫ్ఐడిఈ అధ్యక్షుడు ఆర్కాడి ద్వోర్కోవిచ్పై ఈయు ఆంక్షలు విధించడంతో భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ఎఫ్ఐడిఈ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆంక్షల అమల్లో ఉన్నంతకాలం స్విస్ ఈయు నిబంధనల ప్రకారం ఆనంద్ ఈ పదవిలో కొనసాగుతారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@theRateofAIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురంభీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళూజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం,
1: ఒగ్గు కథలు,
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు,
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో
2: మీ ముందుకు వస్తుంది తెలంగాణం.
0: ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

Yes, beautiful songs వింటున్నారు, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. అండ్ సో ఎస్, నౌ వీఆర్ ఇన్ ఇన్క్రెడిబుల్ ఇండియాలో. సో ఇండియాలో మనకి చూడడానికి బోల్డ్ అనే విషయాలు ఉన్నాయి, అవందరికీ తెలుసు. కానీ షాపింగ్ చేయడానికి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేది మీకు తెలుసా? అంటే ఆయన మన హైదరాబాద్, మనం హైదరాబాదీ వాసులం కాబట్టి మనకి హైదరాబాద్లో ఎక్కడ దొరుకుతాయి అనే విషయం తెలుసు. కానీ ఇండియా మొత్తంలో మనకి ఎక్కడెక్కడ స్ట్రీట్ షాపింగ్స్ ఉన్నాయి, అవి ఎంత ఫేమస్, వాటిలో ఏం దొరుకుతాయి, ఇవన్నీ మీకు తెలుసా? తెలియకపోతే ఇప్పుడు నేను చెప్తాను, విని తెలుసుకోండి. ఓకేనా? సో ఇండియా ఈజ్ నాట్ ఓన్లీ ఫేమస్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ కావచ్చు, లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ క్యూజిన్సే కాదు, బోల్డ్ అంత స్ట్రీట్ షాపింగ్ కూడా ఉంది. ఓకే, ఆ స్ట్రీట్ షాపింగ్ ఎక్కడెక్కడ ఉంది, ఏంటి, ఏది దేనికి ఫేమస్, ఇవన్నీ విషయాలు మనం ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఓకేనా? చలో మరి, స్టే ట్యూన్డ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ట్రాక్.

0: కాస్త వినండి. మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
1: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
0: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
1: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
0: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.

Yes, welcome back, listeners. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. అండ్ మనం మాట్లాడుకుంటున్నాము భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన స్ట్రీట్ షాపింగ్ ఎక్కడ ఉంటుంది అనేది. ముందుగా అన్నిటికంటే మొదలు పెడితే షాపింగ్ అంటే నచ్చంది ఎవరికి ఉంది చెప్పండి. అందులోనూ ఆషాఢ మాసం అని చక్క ఆడాళ్ళందరూ కూడా ఆఫర్లని ఈ ఆఫర్లని షాపులు వెంబడి అన్నీ తిరుగుతూనే ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఈ షాపింగ్ ముచ్చట్టు తెలిసే అనుకోండి, ఎక్కడ ఏ ఊరికైనా కూడా పదండి అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో అయితే మొట్టమొదటిగా మన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలోని చాందినీ చౌక్, ఓకే, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ ఫేమస్ మార్కెట్స్ అనమాట. ఇక్కడ బట్టలు, నగలు, యూనో మసాలా దినుసులు అండ్ రుచికరమైన స్ట్రీట్ ఫుడ్ కూడా దొరుకుతాయి. సో అన్నిటికంటే యూనో దేశంలో పెద్ద రాజధాని కాబట్టి దాంట్లోనే అన్నిటికంటే పెద్ద మార్కెట్ ఉంది అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్.

అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. దేర్ ఆర్ సో మెనీ యునో థ్రిఫ్ట్, ఈ జనరేషన్ అందరు కూడా థ్రిఫ్ట్ స్టోర్స్లో బాగా కొంటున్నారు. ఓకే, థ్రిఫ్ట్ స్టోర్స్ అంటే ఏంటి అని నన్ను అడగండి, మీ పిల్లల్ని అడగండి, నేను చెప్తే తిట్టుకుంటారు. ఓకే, కానీ అలాంటి వస్తువులు కావచ్చు, లేకపోతే యూనో డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్ నుంచి, లేకపోతే ఏది కావాలన్నా కూడా మనకి చాందిని చౌక్లో చక్కగా దొరికిపోతుంది అనమాట. ఆ తర్వాత ద బిగ్గెస్ట్ సిటీ అయిన ముంబైలోని కొలాబా కాజ్వే అనే ఈ ప్లేస్లో ఫ్యాషన్ దుస్తులు కావచ్చు, బ్యాగులు కావచ్చు, చెప్పులు, అందమైతే బహుమతి వస్తువులు అంటే ఐ మీన్ వాట్ ఎవర్ యూ వాంట్ గిఫ్ట్, ఇవన్నీ కొనడానికి చాలామంది వస్తారంట. ఇంకా ఇలాంటి స్టేట్స్, వాటిలో ఉన్న షాపింగ్ స్ట్రీట్స్ గురించి మనం మాట్లాడుకుందాము. ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి, సో దాట్ మీరు ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని షాపింగ్కి వెళ్ళొచ్చు. ఓకేనా? చలో స్టేట్ ఇవ్వండి, మరి ఇంకా సూపర్ పార్ట్ వస్తుంది మీకోసం.

0: బతుకమ్మ పూల సోయగం
1: బోనాల జాతర ఉత్సాహం
0: ఒగ్గు కథల మేళవింపు
1: పేరిణి నిత్య వీరత్వం
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం
1: నిర్మల్ కళల అందం
0: సకినాల రుచులు
1: సర్వపిండి సాంప్రదాయం
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్ బ్యాడ్స్ కలర్స్ టు యువర్ లైఫ్. అండ్ మనం మాట్లాడుకుంటున్నాం అబౌట్ ద ఫేమస్ షాపింగ్ స్ట్రీట్స్ ఇన్ ఇండియా గురించి. అయితే బెంగళూరుకి వచ్చేసరికి అక్కడ కమర్షియల్ స్ట్రీట్ అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట. చాలా చాలా ఫేమస్ అంటే ట్రెండీ దుస్తులు కావచ్చు, లేకపోతే షూస్ కావచ్చు, కాస్మెటిక్ వస్తువులు కావచ్చు, ఫ్యాషన్ యాక్సెసరీస్ ఇక్కడ ఎక్కువగా దొరుకుతాయంట. ఇక్కడ అంటే ఐ మీన్ బెంగళూరు కమర్షియల్ స్ట్రీట్లో. అలాగే జైపూర్లో జోహారీ బజార్ అని చెప్పేసి ఒకటి ఉంది. అక్కడ బంగారం, వెండి, యునో చాలా విలువైనటువంటి రత్నాలు రాజస్థానీ నగలకు ఎంతో ప్రసిద్ధి చెందిందంట. సో మన దగ్గరే కాకుండా డిఫరెంట్ దగ్గర డిజైన్స్ కావచ్చు, లేకపోతే జ్యువెలరీ కావచ్చు, మీరు ట్రై చేయాలి అని అనుకుంటే డెఫినెట్గా మీరు జైపూర్కి వెళ్ళచ్చు. అండ్ హైదరాబాద్లోని లార్డ్ బజార్, ఓకే మనందరం హైదరాబాద్లో కాబట్టి మనందరికీ దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ దీని గురించి ప్రత్యేకంగా చెప్పాలి. చార్మినార్ దగ్గర ఉండే ఈ మార్కెట్కి గాజులు, ముత్యాల నగలు, సంప్రదాయ వస్తువులకు చాలా పేరుంది, అది మనందరికీ తెలుసు. చాలామంది హైదరాబాద్కి వచ్చి ఇక్కడ పర్ల్స్ ఫేమస్ అని పర్ల్స్ కొనుక్కొని వెళ్ళడము, అండ్ పెళ్ళి కావాల్సిన ప్రతి ఒక్కరూ హైదరాబాద్కి వచ్చే యూనో వీలున్నా లేకపోతే ఇక్కడ ఉన్న వలన కంపల్సరీగా అక్కడికి వెళ్ళాల్సిందే, పెళ్లి గాజులు సెట్ చేయించుకోవాల్సిందే. ఇది లిటరల్గా ఒక ఫేమస్ అని యూనో భలే ఉంటుంది అక్కడ నిజంగా కదా, మీరందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు కదా. ఎస్, అయితే ఇంకా వేరే స్ట్రీట్ షాపింగ్స్ ఎక్కడ ఉన్నాయి ఇవి కాకుండా అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. అంటే ఇంకా చాలా ఉన్నాయి, చెన్నై, లక్నో, ఇలా ఢిల్లీలో కూడా ఇంకా ఉన్నాయి, కలకత్తాలో కూడా ఉన్నాయి. ఇవన్నీ గురించి మనం మాట్లాడుకుందాము ఇంకో చక్కటి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
1: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
0: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
1: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
0: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్. మనం మాట్లాడుకుంటున్నాము ఇన్క్రెడిబుల్ ఇండియాలో వాట్ ఆర్ ద ఫేమస్ షాపింగ్ స్ట్రీట్స్ అరౌండ్ ద కంట్రీ అనే దాని గురించి. సో చెన్నైకి ఎప్పుడైనా వెళ్ళారే అనుకోండి, మీకు అక్కడ షాపింగ్ చేయాలి అని అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీరు టీ నగర్కి వెళ్లాల్సిందే. పెళ్ళిళ్ళ కోసం కావచ్చు, లేకపోతే షాపింగ్ చేయడానికైనా ఎంతో ఫేమస్ ఈ టీ నగర్. ఇక్కడ చీరలు, బంగారు నగలు ఘోరంగా పెద్ద పెద్ద షాపుల్లో పెద్ద ఎత్తున అమ్ముతారంట. సో లక్నౌకి వెళ్ళారనుకోండి ఎప్పుడన్నా, మనందరికీ తెలుసు లక్నౌ ఈజ్ ఫేమస్ ఫర్ చికెన్ కారీ వర్క్ అనమాట. సో లక్నౌలోని హజరత్ గంజ్ అనే ప్లేస్లో చికెన్ కారీ ఎంబ్రాయిడరీ దుస్తులు చాలా ఎక్కువగా మనకు దొరుకుతాయంట. అండ్ దాంతోపాటు అందమైన హస్తకళల వస్తువులకు కూడా ఇది చాలా ప్రసిద్ధి గాంచిందంట. మరి ఢిల్లీలో మనకి చాందనీ చౌక్తో పాటు సరోజినీ నగర్ మార్కెట్ కూడా చాలా ఫేమస్ అంట. అయితే కాకపోతే ఇక్కడ చాలా తక్కువ ధరలో, ఓకే మినిమల్గా మిడిల్ క్లాస్ వాళ్ళకి అంతకంటే తక్కువ కావాలి అని అనుకునే వాళ్ళు మంచి ఫ్యాషన్ దుస్తులు ఇక్కడ కంపల్సరీగా దొరుకుతాయంట. అలాంటి ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఖచ్చితంగా ఈ ప్లేస్ ఒకసారి విజిట్ చేయాల్సిందేనంట. ఓకే, అండ్ అలాంటి వాళ్ళకి ఈ ప్లేస్ చాలా చాలా నచ్చుతుందంట కూడా. అయితే ఒకవేళ కనుక మీరు కోల్కత్తాకి వెళ్తే కనుక న్యూ మార్కెట్లో బట్టల నుంచి ఇంటి సామాన్ల వరకు దాదాపు అన్నీ ఒకే చెట్టు దొరుకుతాయంట. సో ఎప్పుడన్నా కోల్కత్తా వెళ్ళినప్పుడు షాపింగ్ చేయాలంటే మీరు న్యూ మార్కెట్కి వెళ్ళాల్సిందే. చివరగా పూణేలో ఎంజీ రోడ్ అని ఒకటి ఉంటుంది, అక్కడ బ్రాండెడ్ షాపుల దగ్గర నుంచి స్థానిక దుకాణాలు, రెస్టారెంట్లు ఉండడంతో షాపింగ్కి మంచి ప్రదేశంగా పేరు పొందిందంట. ఎందుకంటే అన్నీ అక్కడే ఉంటాయి, మంచి షాపింగ్ చేసుకోవచ్చు, మంచి రెస్టారెంట్స్లో ఫుడ్ తినొచ్చు అని చెక్క అన్నీ ఎంజాయ్ చేయొచ్చు అనేది అక్కడ కాన్సెప్ట్ అన్నమాట. సో మొత్తానికి ఈ షాపింగ్ వీధులు కేవలం వస్తువులు కొనడానికి మాత్రమే కాదు, ఆ నగరాల సంస్కృతి, సంప్రదాయాలు, రుచులు, జీవన శైలిని కూడా దగ్గరగా చూసే అవకాశం ఇస్తాయి మనకి. అందుకే ప్రతి సంవత్సరం లక్షలాది మంది ట్రావెలర్స్, లేకపోతే పర్యాటకులు ఎవరైతే ఉంటారో ఈ మార్కెట్లను కంపల్సరీగా విజిట్ చేస్తారంట. ఆ ప్లేస్కి వెళ్తే, లేకపోతే ఆ సిటీకి వెళ్తే ఒక్కసారన్నా ఆ షాపింగ్ స్ట్రీట్స్కి వెళ్ళి చూస్తారంట. ఎందుకంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ కావచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్, ఓకే అన్ని కల్చర్స్, క్యుసిన్స్ మనకి అన్నీ కూడా అక్కడ కనిపిస్తాయి. ఇట్స్ వైడ్ వెరైటీ. సో ఇన్ కేస్ కనుక మీరు ఈ సిటీస్కి కనుక వెళ్తే డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్ అండ్ హ్యావ్ అ హ్యాపీ షాపింగ్. ఓకే, చలో మరి స్టే ట్యూన్డ్, ఇంకో బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది మీ అందరి కోసం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల నిరసనల అంశాలపై వరుసగా 5వ రోజు కూడా గందరగోళం కొనసాగడంతో పార్లమెంటు ఉభయ సభలు ఈ రోజుకు వాయిదా పడ్డాయి. తిరిగి సోమవారం ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. కేంద్రం, కాక్రోజ్ జనతా పార్టీ మధ్య చర్చలు ముగిశాయి. ఇందులో భాగంగా కేంద్రం ముందు సీజేపీ 3 ప్రధాన డిమాండ్లను ఉంచింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, పేపర్ లీకుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు 1 కోటి రూపాయల పరిహారం, విద్యార్థులపై కేసులు ఎత్తివేయడం వంటి డిమాండ్లు ఉంచారు. ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్లక్ష్యం చేయవద్దని, గడువులోగా ఎన్యూమరేషన్ ఫారాలు నింపి సమర్పించి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కాపాడుకోవాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. బీఎల్ఏలు, బీఎల్ఓలు, పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా చూడాలని ఆదేశించారు. కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈరోజు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సింగరేణిని లాభాల బాటలో నడిపించడం అధికారులు, ఉద్యోగులు, కార్మికులు, యాజమాన్యం అందరి ఉమ్మడి బాధ్యత అని అన్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా స్పోర్ట్స్ అకాడమీలోని ప్రాంతీయ క్రీడా వసతి గృహంలో ప్రవేశాల కోసం ఈ నెల 27-28 తేదీల్లో హనుమకొండ జేఎన్ స్టేడియంలో ఎంపికలు నిర్వహించనున్నట్లు యాదాద్రి భువనగిరి జిల్లా యువజన క్రీడల అధికారి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. నీట్ ఉద్యమంలో కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. బీజేపీతో లోపాయికారు ఒప్పందం కారణంగానే బీఆర్ఎస్ ఢిల్లీకి వెళ్లలేదని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో 0 తెచ్చుకుని ఎంపీ స్థానాలను బీజేపీకి దానం చేశారని ఆరోపించారు. కరెంటు కోతలతో రైతులు ఇబ్బంది పడుతున్నారని, 24 గంటల కరెంటు ఇవ్వాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. యాదాద్రి ప్లాంట్లో 2 యూనిట్లు మూతపడ్డాయని, భద్రాద్రి ప్లాంట్లో 270 మెగావాట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఆరోపించారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలో నిర్మించే ఇందిరమ్మ ఇండ్లు జనావాసాల మధ్య ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. క్యూర్ ఇందిరమ్మ ఇండ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు వివిధ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. 5:13 ఇన్ ద స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. అండ్ నేను మీ అజయ్ జ్యోత్రమయ్. మనమున్నాము తాజా ట్యూన్స్లో. సో కొత్త కొత్త పాటలన్నీ కూడా వినొచ్చు ఈ 1 అవర్. సో అండ్ చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ రోజున చెన్నై లవ్ స్టోరీ అని చెప్పేసి ఒక మూవీ రిలీజ్ అయింది. అండ్ ఘోరంగా ఎమోషనల్గా ఉంది అని చెప్పేసి టాక్ వచ్చింది అనమాట. నేను ఆబ్వియస్గా ఇక్కడే ఉన్నాను కాబట్టి నేను చూడలేదు. సో కానీ యూనో ఇఫ్ ఎవరైనా మంచి హార్ట్ బ్రేక్ కోసము లేకపోతే ఒక మంచి ఎమోషనల్ డ్రామాలోకి పంపించాలనుకుంటున్న మూవీ ఏదైనా కావాలి అని అనుకుంటే, అంటే బాగా కొన్ని కొన్నిసార్లు ఎలా అనిపిస్తుంది అంటే మనకి బాగా ఫీల్ అవ్వాలి యూనో అనిపిస్తుంది. ప్రతిసారి నవ్వుకోవడం లాగానే ఉండదు మనకి, అదే నచ్చదు. కొన్నిసార్లు హార్ట్ ఫెల్ట్ మూవీస్ ఇట్లాంటివి కూడా చూడాలనిపిస్తుంది. సో అలాంటిది చూడాలి అని అనుకుంటే కనుక ఈ మూవీ కంటే వెళ్ళచ్చు. అండ్ ఈ మూవీ గురించి మనం తెలుసుకుంటే కనుక బ్యాక్గ్రౌండ్లో బేబీ ఇంకా కలర్ ఫోటో మూవీ తీసిన వాళ్ళు తీశారు దీన్ని. అండ్ కిరణ్ అబ్బవరం గారు అండ్ గౌరీ ప్రియా హీరోయిన్, అందరి పర్ఫార్మెన్సెస్ పిచ్చ పీక్స్లో ఉన్నాయంట. అండ్ ఎస్ ఇట్ ఇస్ వాచబుల్ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇఫ్ యూ వాంట్ టు ఫీల్ ఆర్ see a heartfelt love story, then you have to go and watch this Chennai love story. And yes, inka beautiful part lo sunni mee andariki kosam, stay tuned.
1: PM Jai ab garibon ki jai ban gayi hai.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: రాజు, నువ్వెప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాలు అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
2: చెప్పాలే, కానీ టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
1: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: కాస్త వినండి. మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
1: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
0: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
1: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన

ఎస్, బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు లెనిన్ మూవీలో నుంచి. మొత్తానికైతే అయ్యగారికి హిట్ పడిందమ్మా. పాపం ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేశారో. అండ్ ఆ అయ్యగారిని ఫేమస్ చేసినటువంటి ఎవరైతే ఒక ఆయన ఫ్యాన్ ఉన్నాడో, నిజంగా చేసి కొన్ని సినిమాలు హిట్ అయిన తర్వాత ఫ్యాన్స్ ఉండడము అనేది చాలా కామన్. కానీ ఎన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్నా కూడా లేదు, అయ్యగారు ఖచ్చితంగా హిట్ కొడతారని ఆ పేరునే ఫేమస్ చేసి ఆ పేరుతో పాటు తనని కూడా ఫేమస్ చేసినటువంటి అలాంటి ఫ్యాన్ని ఒకరిని సంపాదించుకోవడం అనేది నిజంగా సో గ్రేట్. అండ్ అట్ లాస్ట్ ఆయన కోరిక మీదకి, అందరి కోరిక మీదకి లెనిన్ అనేది హిట్ అయిందనమాట. కానీ నాకు అర్థం కాదు వై ఇట్ హ్యాపెండ్ అనేది. నాకు చాలా బాగా నచ్చుతుంది అఖిల్ యాక్టింగ్, బట్ యునో సమ్టైమ్స్ లక్ హ్యాస్ టు ఫేవర్ అస్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అనే దానికి ఇలాంటి సందర్భాలు చాలా ప్రూఫ్గా అనిపిస్తాయి అన్నమాట. ఎందుకంటే కొన్ని ఎంత మనం డెస్పరేట్గా కావాలి అని అనుకున్నా, ఎంత జరగాలి అని అనుకున్నా కూడా కొంచెం లక్ ఫ్యాక్టర్ అనేది ఉండాలి అనేది కొన్ని ఇట్లాంటి సిచ్యువేషన్స్ ప్రూవ్ చేస్తాయి. బట్ స్టిల్ అట్ లాస్ట్ లక్ అనేది ఫేవర్ చేసింది. హార్డ్ వర్క్, లక్, యునో ఎవ్రీథింగ్, ఎవ్రీ స్టార్ హ్యాస్ అలైన్డ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ భాగ్యశ్రీ బోర్సేకి కూడా ఈ మూవీ మంచి హిట్ అయితే ఇచ్చిందనమాట. ఈవెన్ షీ హ్యాస్ అమేజింగ్ యాక్టింగ్ స్కిల్స్, డ్యాన్స్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, అండ్ బ్యూటీ కావచ్చు, షీ ఈస్ ఆల్ ఇన్ వన్. బట్ స్టిల్

తనకి రావాల్సినంత పేరైతే మిగతా మూవీస్లో రాలేదు. అండ్ దీంట్లో ఇది హీరోకి కావచ్చు హీరోయిన్కి కావచ్చు ఇట్స్ అ క్లాసిక్ హిట్ అని చెప్పొచ్చు. సో మొత్తానికైతే హ్యాపీ, నేనైతే హ్యాపీ అనమాట. సినిమా చూసిన వాళ్ళందరూ కూడా హ్యాపీ అని అనుకుంటున్నాను. సో ఎస్, ఇంకా మనం బోల్డన్ని విషయాలు మనం మాట్లాడుకుందాము. స్టే ట్యూన్డ్.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2360555 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
2: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
1: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
2: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
1: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.

Yes, welcome back, listeners. 5:39 in the studio clock, and నేను 35:40 కూడా వచ్చేసింది అనమాట. సో ఎస్, నేను మీ అందరికీ బాయ్ బాయ్ చెప్పేసి టైం అయితే వచ్చేసింది అనమాట. మన నెక్స్ట్ ఆర్జే నందిని కూడా చాలా రెడీగా ఉంది, మంచి మంచి పాటలు మంచి మంచి మాటలు అన్నిటితో రెడీగా ఉంది.

మంచి మాటలు అన్నిటితో రెడీగా ఉంది. సో హోప్ యూ గైస్ హ్యావ్ ఎంజాయ్డ్ టుడేస్ షో అండ్ ఆల్ ద టాపిక్స్ అండ్ ద సాంగ్స్ అండ్ ఎస్ దిస్ విల్ కంటిన్యూ, దిస్ సాగా విల్ కంటిన్యూ అనమాట. సో కీప్ లిస్నింగ్ టు ఆల్ ఇండియా రేడియో ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. అండ్ దిస్ ఇస్ ఆర్జే జ్యోతిర్మయి సైనింగ్ ఆఫ్ అఫీషియలీ. స్టే ట్యూన్డ్.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.

ఇప్పుడు ఆకాశవాణిలో ఇది మన చట్టం కార్యక్రమంలో తపాలా శాఖ అందిస్తున్న సేవలు గురించి రిటైర్డ్ హెడ్ పోస్ట్ మాస్టర్ శ్రీ జి లక్ష్మీనారాయణ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ కె సందీప్ కుమార్ గారు.

0: 150 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగి దేశ ప్రజలతో మమేకమై ప్రజల జీవితాలలో భాగమైపోయిన ప్రభుత్వ సంస్థ ఏదైనా ఉంది అంటే అది ఇండియా పోస్ట్, భారత తపాలా శాఖ మాత్రమే. ఇటువంటి ప్రాముఖ్యమైన సంస్థలో 40 ఏళ్లుగా సుదీర్ఘ సేవలు అందించి హెడ్ పోస్ట్ మాస్టర్గా పదవీ విరమణ చేసిన శ్రీ జి లక్ష్మీనారాయణ గారు మన స్టూడియోస్లో ఉన్నారు. తపాలా శాఖ ద్వారా పౌరులకు అందుబాటులో ఉన్న వివిధ ప్రభుత్వ పథకాలు, వాటి ప్రాధాన్యతల గురించి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం లక్ష్మీనారాయణ గారు.
1: నమస్కారం అండి.
0: తపాలా శాఖ ఉద్యోగిగా మీరు ప్రజలకు, మరి ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు ఎన్నో సేవలు అందించారు. ఇలా తపాలా శాఖ అందిస్తున్న సేవల గురించి మీరేం చెప్తారు?
1: భారత ప్రభుత్వం పోస్టల్ డిపార్ట్మెంటు ద్వారా భారత పౌరులకి చాలా అనేక రకాలైనటువంటి స్కీములు ప్రవేశపెట్టడం జరిగింది. మొదటి నుంచి కూడా ఈ స్కీములన్నీ అందరూ వినియోగించుకుంటూ, సద్వినియోగం చేసుకుంటూ మంచి ఫలితాలను, లాభాలను పొందుతున్నారు. అయితే ఇప్పటికీ అవి అమల్లో ఉన్నవి. అవి కాక ప్రధానమంత్రి గారు మళ్ళీ వచ్చిన తర్వాత ఆయన చాలా కొత్త పథకాలు కూడా మళ్ళీ పెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉన్నవి కొన్ని స్కీములు ఏంటివంటే, బ్యాంకింగ్ రంగం, అంటే బ్యాంకింగ్ రంగంతో ధీటుగా పోస్ట్ ఆఫీసులో కూడా ఫైనాన్షియల్ డిపాజిట్ పథకాలు ఉన్నాయి. అలాగే ప్రైవేటు గవర్నమెంట్ ఇన్సూరెన్సులు ధీటుగా మా దాంట్లో కూడా ఇన్సూరెన్స్ పథకాలు ఉన్నవి. అలాగే ఉత్తరాల బట్వాడా గురించి, తర్వాత స్పీడ్ పోస్టుల గురించి, డెలివరీ గురించి, ఇవి కూడా మాలో సపరేట్గా ఉన్నవి. అయితే ఇన్ని రకాల సేవలను మేము ప్రజలకు అందిస్తున్నాము. దీంట్లో ముఖ్యంగా ప్రధానమంత్రి గారి స్కీమ్స్, ఇన్సూరెన్స్ రంగంలో అయితే పిఎంజేజేవై, పిఎంఎస్ఎస్వై, తర్వాత ఫైనాన్షియల్ సర్వీసెస్కి వస్తే ఎంఎస్ఎస్సి, అంటే మహిళా సమాన్ సేవింగ్స్ సర్టిఫికెట్, తర్వాత ఎస్ఎస్సి సుకన్య సమృద్ధి యోజన, ఇటువంటి పథకాలు ప్రధానమంత్రి గారి. అవిగాక ఇంకా ఎన్నో రకాల స్కీములు, పథకాలు మా వ్యవస్థలో ఉన్నవండి. అయితే వాటికి సపరేట్ అయిన ఇంట్రెస్ట్ రేట్లు, మహిళా సమాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఇంట్రెస్ట్ 7.5, అంటే 1 లక్ష రూపాయలు చేసారు అనుకోండి, వారికి 16,022 రూపాయలు వడ్డీ వస్తుంది 2 సంవత్సరాలకి. ఇది 2 సంవత్సరాల స్కీమ్. అయితే దీన్ని బాలికలు కానీ మహిళలు కానీ ఓపెన్ చేసుకోవచ్చు. ఇది కేవలం మహిళల కోసం ప్రత్యేకించి పెట్టినటువంటి పథకం.

0: కాదు ప్రధానమంత్రి గారు. అయితే దీనికి అకౌంట్ ఓపెన్ చేయదలుచుకుంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ తీసుకొని దానికి కేవైసీ డాక్యుమెంట్స్ దయచేసి, కేవైసీ డాక్యుమెంట్ అంటే ఆధారు పాన్ కార్డు జీరాక్స్ ఇచ్చేసి ఓపెన్ చేసుకోవచ్చు. అయితే ఇది ఒక అకౌంట్ ఒకేసారి చేసిన తర్వాత ఒక ఇంట్లో రెండు అకౌంట్ల వరకు ఓపెన్ చేసుకోవచ్చు. అయితే ఒకసారి ఒక అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇంకో అకౌంట్ ఎమ్మటే చేయాలంటే కుదరదు, దానికి 3 నెలల గ్యాప్ ఉండాలి. 3 నెలల గ్యాప్ తర్వాత మళ్ళీ ఇంకొక అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. దీనివల్ల వడ్డీ రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది బాగా ఆడపిల్లలకి లబ్ధిని చేకూరుస్తుంది. తర్వాత సుకన్య సమృద్ధి యోజన, ఇది చిన్నపిల్లలకి ముఖ్యంగా ఇప్పుడే పుట్టిన పిల్లల గురించి మొదలు పెడితే 10 సంవత్సరాలలోపు అమ్మాయిలకి ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. దీనికి 8.2% వడ్డీ ఉంటుంది. దీనికి కూడా చాలా ప్రాచుర్యంలో ఉంది. మన దగ్గర కూడా చాలా అకౌంట్లు ఓపెన్ అయ్యాయి. మొదటి నుంచి కూడా దీనికి బహుళ ప్రచారం చేయించారు ప్రధానమంత్రి గారు. దీనివల్ల ఇప్పుడు అనేకమైనటువంటి కొత్త కొత్త అకౌంట్లు ఓపెన్ అవుతున్నాయి. ఇవి చాలా లబ్ధిని చెందే స్కీమ్ బాలికలకి. అందువల్ల ఇప్పుడే పుట్టిన అమ్మాయి దగ్గర నుంచి 10 సంవత్సరాలలోపు అమ్మాయిలు దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు. అయితే ఆడపిల్లలు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు మైనర్ కాబట్టి వాళ్ళ సంరక్షణ ద్వారా ఈ అకౌంట్ ఓపెన్ చేయాలి. అది తల్లి కానీ తండ్రి కానీ మాత్రమే ఓపెన్ చేయొచ్చు. దీనికి తల్లి సంరక్షణలు అయితే తల్లి ద్వారా ఓపెన్ చేయాలి, తండ్రి సంరక్షణగా ఉంటే తండ్రి ద్వారా ఓపెన్ చేయాలి.
1: ఈ సుకన్య సమృద్ధి యోజన లబ్ధిదారులు సుమారుగా ఒక గ్రామంలో కానీ ఒక ప్రాంతంలో కానీ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారా?
0: తప్పకుండా చేసుకుంటున్నారండి. గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ, నగరాల్లో కానీ అంతటా పోస్ట్ ఆఫీసు ఉన్నాయి. అంతటా ఈ అకౌంట్లు సమృద్ధిగా భారత ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. అందులో ఏ అనుమానం అక్కర్లేదు.
1: ఉదాహరణకి మీరు పనిచేసిన పోస్ట్ ఆఫీసులో సుమారుగా ఎంతమంది లబ్ధిదారులు ఉండుండొచ్చు ఈ సుకన్య సమృద్ధి యోజనకు?
0: సుకన్య సమృద్ధి యోజన దాదాపు 10,000 ఖాతాలు ఉంటాయండి.
1: దాదాపు 10,000 ఖాతాలు. ప్రజలకు విస్తృతంగా సమాచారం అందుతుందా? ఈ స్కీమ్స్ ఉన్నాయి పోస్ట్ ఆఫీస్లో అని అందరూ తీసుకుంటున్నారా?
0: అయితే ఇది ప్రభుత్వం ఆదేశాల మేరకు మేము పబ్లిక్ అవేర్నెస్ కొరకు చాలా ప్రోగ్రామ్లు చేశామండి. ఇలా పల్లెటూర్లలో డప్పు ద్వారా దండోరా వేయించడం, తర్వాత మేమే ఆఫీషియల్స్ ఆదివారం సెలవులలో మిగతా సెలవులలో బ్యానర్లు పట్టుకొని పల్లెటూర్లలో ఊర్ల వీధులు అమ్మటి తిరిగి నగరాల్లో కూడా అక్కడక్కడ క్యాంపులు పెట్టి విస్తృత ప్రచారం చేసి ప్రజలకి అవేర్నెస్ బాగా కల్పించామండి. దీనివల్ల పబ్లిక్ నుంచి బాగా రెస్పాన్స్ వచ్చింది, బాగా కొత్త ఖాతాలు ఓపెన్ అయినాయండి.
1: చాలా మంచిది సార్. ఇంకా పోస్ట్ ఆఫీస్కి సంబంధించి మరో ముఖ్యమైన స్కీము పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్,
0: అవునండి,
1: గ్రామీణ తపాలా జీవిత బీమా, ఈ రెండింటి గురించి కూడా వివరిస్తారా?
0: అయితే భారత ప్రభుత్వం ప్రైవేటు ఇన్సూరెన్స్ సంస్థలకి ధీటుగా గ్రామీణ తపాలా బీమా పథకం, తర్వాత భారత తపాలా బీమా పథకం రెండు వీటిని ప్రవేశపెట్టిందండి. అయితే తపాలా బీమాకేమో గ్రాడ్యుయేట్స్, ఎవరైనా సరే గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళు ఈ పాలసీలు తీసుకోవచ్చండి. అయితే ఏజ్ లిమిట్ 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల లోపు. అలాగే చదువు లేని వాళ్ళు, నిరుద్యోగులు సెల్ఫ్ డిక్లరేషన్తో గ్రామీణ తపాలా బీమా పథకంలో జాయిన్ కావచ్చు.
1: లక్ష్మీనారాయణ గారు, ఈ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ సుకన్య సమృద్ధి యోజన కాకుండా ప్రజల దృష్టికి రావాల్సిన ఇంకా ముఖ్యమైన స్కీమ్స్ ఏమున్నాయి?
0: అయితే పోస్ట్ ఆఫీసులో ఫైనాన్షియల్ సర్వీసెస్ చాలా ఉన్నాయండి. సేవింగ్స్ ఖాతా అంటే పైసలు ఎప్పుడంటే అప్పుడు వేసుకోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు, దాన్ని ఎస్బీ సేవింగ్స్ ఖాతా అంటారు. దానికి 4% ఇంట్రెస్ట్ ఇస్తారండి. అయితే రికరింగ్ డిపాజిట్, అయితే నెల నెల ఎంప్లాయీస్ కానీ వ్యాపారస్తులు కానీ వాళ్ళకి నెల నెల ఆదాయం వస్తుంది, ఎంప్లాయీస్కి నెల నెల జీతం వస్తుంది కాబట్టి వాళ్ళు నెల నెల కట్టుకోవడానికి ఆర్డి రికరింగ్ డిపాజిట్ అంటారు, జమ చేసుకోవచ్చు అండి. దీనికి 6.7 వడ్డీ ఉంటుంది. అలాగే టైం డిపాజిట్స్లో 4 రకాల స్కీమ్స్ ఉన్నాయండి. టైం డిపాజిట్ 1 సంవత్సరం, టైం డిపాజిట్ 2 సంవత్సరాలు, టైం డిపాజిట్ 3 సంవత్సరాలు, టైం డిపాజిట్ 5 సంవత్సరాలు. దీనికి కూడా సపరేట్ వడ్డీలు ఉన్నాయండి. టైం డిపాజిట్ 1వ సంవత్సరానికి 6.9% వడ్డీ, టైం డిపాజిట్ 2 సంవత్సరాలకి 7% వడ్డీ, టైం డిపాజిట్ 3 సంవత్సరానికి 7.1% వడ్డీ, టైం డిపాజిట్ 5 సంవత్సరానికి 7.5% వడ్డీ ఇవ్వడం జరుగుతుందండి. అట్నే వ్యవసాయదారులకి, వీళ్ళకు 6 నెలలకోసారి పంట వస్తుంది, ఒకేసారి వేసుకోలేదు కాబట్టి వాళ్ళు 6 నెలలకోసారి పంట వచ్చినప్పుడు డిపాజిట్ వీళ్ళకు రకమైన స్కీమ్, దాన్ని కిసాన్ వికాస్ పత్ర అంటారండి. దానికి కూడా 7.5% వడ్డీ వస్తుందండి. ఇది 9 సంవత్సరాల 7 నెలలు దీని పీరియడ్ అండి. అలాగే ఎంప్లాయీస్కి చాలామందికి ఈ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మనం ఎగ్జంప్షన్ పొందడానికి నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్ అని గవర్నమెంట్ ప్రవేశపెట్టిందండి. ఈ స్కీమ్కి 7.7 వడ్డీ ఉంటుందండి. ఈ స్కీము అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ సద్వినియోగం చేసుకోవచ్చండి. అట్నే కొన్ని ఎంప్లాయీస్ వాళ్ళకి రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ ఉండదు, వాళ్ళు కూడా గవర్నమెంట్లో వచ్చిన పెద్ద మొత్తాన్ని తీసుకొని ఎంఐఎస్ అని ఉంటుంది, మంత్లీ ఇన్కమ్ స్కీమ్, ఈ స్కీమ్లో పెట్టుకొని అదే డబ్బు ద్వారా నెల నెల వడ్డీ తీసుకునే ఫెసిలిటీ కూడా ఉందండి. ఇది వ్యాపారస్తులకు కానీ, రిటైర్ అయిన ఉద్యోగులకు కానీ, ఇంకా పెద్ద మొత్తం డబ్బు జమ చేసుకోవాలనుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఈ స్కీమ్. అట్నే సీనియర్ సిటిజన్ స్కీమ్ అండి, దీంట్లో కూడా ఇది అన్నిటికంటే ఎక్కువ శాతం వడ్డీ ఇచ్చే స్కీమ్ అండి. అయితే రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా బాగానే ఉంటుంది, ఇది చాలా బాగుంటుంది. దీనికి కూడా 8.5

0: 2% వడ్డీ వస్తుంది. అలాగే ఇంకా ఇన్సూరెన్స్లు, ప్రధానమంత్రి ఇన్సూరెన్స్ స్కీమ్లు పిఎంజేజేవై, పిఎంఎస్బీవైలు కూడా ఉన్నాయి, అవి కూడా చేసుకోవచ్చు అండి.
1: ప్రధానంగా ఇంకా ఏ సేవలు తపాలా శాఖ నిర్వహిస్తుంది?
0: తపాలా శాఖలో ఈ ఫైనాన్షియల్ సర్వీసులు, ఇన్సూరెన్స్ సర్వీసులే కాకుండా ఆర్డినరీ పోస్ట్, అంటే ఇంతకుముందు ఎవరైనా మానవ సంబంధాలకు సంబంధించి కావాల్సిన విషయాల గురించి సమాచారం కొరకు పోస్ట్ కార్డులు, ఇన్లాన్ లెటర్లు, సంచి కవర్లు వాడేవాళ్ళు, అవి అప్పటికీ ఇప్పటికీ నడుస్తున్నాయి. అయితే కాలక్రమేణా అవి ఈ మానవ సంబంధ ఉత్తరాలు తగ్గిపోయి ఇప్పుడు ఏమైనా వ్యాపార సంబంధాలకు సంబంధించిన ఉత్తరాలు మాత్రమే బాగా పెరిగిపోయి, ఉదాహరణకి ఇప్పుడు ఒక ఇన్సూరెన్స్ సంస్థ వాళ్ళు ఇన్సూరెన్స్ పాలసీ ఎప్పుడు కట్టాలి, ఎప్పుడు మెచ్యూర్ అవుతుంది, ఎంత బోనస్ వస్తుంది, ఎంత లోన్ వస్తుందని ఇన్ఫర్మేషన్ల కొరకు వాళ్ళ ఇన్సూరెన్స్ తోటి కమ్యూనికేషన్ రాయడానికి ఉపయోగిస్తున్నారు. అట్లాగే ఈ చిట్ ఫండ్ సంస్థలు ఉన్నాయి, వాళ్ళు ప్రీమియం ఎంత కట్టాలి, ఎప్పుడు కట్టాలి, కట్టని వాళ్ళకు నోటీసులు ఇవ్వడం, ఇటువంటి అన్ని ద్వారా, పోస్ట్ ద్వారా, లెటర్ల ద్వారా, పోస్ట్ కార్డు, ఇలా లెటర్ ద్వారానే తెలియజేస్తున్నాయి. ఇలా బిజినెస్ పోస్ట్గా మొత్తం మారిపోయింది. అంతేకాకుండా మా దాంట్లో వీపీ లెటర్స్, వీపీపీలు, తర్వాత ఇన్సూరెన్స్లు, ఇన్సూరెన్స్ పార్సల్స్, ఇన్సూరెన్స్ వీపీపీలు, ఇలా ఎన్నో రకాల పోస్టులు ఉన్నాయి ఇందులో. అట్నే కాకుండా బ్లైండ్ లిటరేచర్ ప్యాకెట్లు, శాంపిల్ ప్యాకెట్స్, తర్వాత ఇంకా ఇట్లా ఎన్నో రకాల స్కీమ్స్ మా దాంట్లో ఉన్నాయి. అంటే ఎవరి అవసరాన్ని బట్టి వాళ్ళు ఇప్పుడు బ్లైండ్ లిటరేచర్ ప్యాకెట్స్ అంటే ఈ బ్లైండ్ వాళ్ళకి ఉత్తరాలు చదువుకోవడానికి, రాసుకోవడానికి, కమ్యూనికేషన్ కొరకు అదొక రకమైన బ్లైండ్ లిటరేచర్ కూడా మా దాంట్లో ఉంది. తర్వాత ఈ కంపెనీస్ వాళ్ళు వేరే వాళ్ళకి అర్థం కావడం కోసం ముందుగా శాంపిల్స్ పంపిస్తుంటారు, అట్లా శాంపిల్ ప్యాకెట్స్ పంపించుకోవడానికి కూడా మా దాంట్లో వస్తుంది. తర్వాత ఈ న్యూస్ పేపర్ ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు, న్యూస్ పేపర్స్ వాళ్ళు కూడా వాళ్ళే సపరేట్గా మా దాంట్లో ప్రింటెడ్ బుక్స్, న్యూస్ పేపర్స్ పంపించడానికి సపరేట్ వీళ్ళకి కన్సెషన్ రేట్స్తో కూడిన పోస్టులు కూడా మా దాంట్లో అవైలబిలిటీ ఉన్నాయి. అంతేకాకుండా ఎలక్ట్రానిక్ పోస్ట్, అంటే ఏదైనా ఎమర్జెంట్ న్యూస్ ఉంటే ఎలక్ట్రానిక్ పోస్ట్ ద్వారా ఎక్కడికైనా పంపించి ఇమీడియట్గా న్యూస్ని చేరవేయచ్చు. తర్వాత ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్స్, అవి కూడా ఫెసిలిటీ ఉంది. అంతేకాకుండా వెస్టర్న్ మనీ ట్రాన్స్ఫర్, అంటే మనం దేశంలో నుంచి వేరే దేశానికి మనీ పంపడానికి, వేరే దేశస్తులు మనకు మనీ పంపడానికి, అంటే కొన్ని లిమిటెడ్ దేశాలకి వెస్టర్న్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ అనే పథకం కూడా మన దగ్గర ఉంది. ప్రధాన తపాల ఆఫీసుల్లో మాత్రమే ఉంటుంది, సబ్ఆఫీసుల్లో కానీ బ్రాంచ్ ఆఫీసులో కానీ ఇది ఉండదు. అంతేకాకుండా ఇంకా ఇప్పుడు కొత్తగా పెద్ద పెద్ద సంస్థల ద్వారా పార్సల్స్ డెలివరీకి
1: ఈ కామర్స్
0: పెట్టారనమాట. దాని ద్వారా నోడల్ సెంటర్స్ పెట్టి, సపరేట్ వ్యాన్స్ పెట్టి డెలివరీ తొందరగా చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నామండి. ఈ ఉత్తరాలు బట్వాడకి వాటి వీటికి ఇప్పుడు కొత్తగా ఇంతకుముందు సార్టింగ్ ఆప్షన్ ఉండేది, ఇప్పుడు సార్టింగ్ హబ్స్ అని కొత్తగా పెట్టేసి దాని ద్వారా ఇంకా త్వరితగతిన చేసేందుకు డెవలప్మెంట్ చేస్తున్నారండి. అయితే బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా నెట్ బ్యాంకింగ్, తర్వాత ఐపీపీబి అంటే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్, ఈ విధంగా కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఈ బ్యాంక్స్కి దీటుగా నెట్ బ్యాంకింగ్ చేసే విధానం కొరకు ఐపీపీబీని డెవలప్ చేశారండి. దీని ద్వారా అన్ని రకాల పేమెంట్స్ ఐపీపీబీ ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆధార్ ఎన్రోల్మెంట్ పోస్ట్ ఆఫీసులో ఫెసిలిటీ ఉందండి. ఇప్పుడు ఒక ఆధార్ కార్డులో ఒక డేట్ తప్పున్న, పేరు తప్పున్న, అడ్రస్ తప్పున్న, ఏది చేంజ్ చేసుకోవాలన్నా ఆధార్ ఎన్రోల్మెంట్ ద్వారా మన దాంట్లో అవన్నీ సరి చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు, ఈ ఫెసిలిటీ కూడా ఉందండి.
1: లక్ష్మీనారాయణ గారు తపాలా శాఖ అందిస్తున్న ముఖ్యమైన సేవల గురించి ఎంతో చక్కగా ప్రజలకు తెలియజేశారు. నమస్కారం.
0: నమస్కారం అండి.
2: ఇది మన చట్టం.

ఇప్పటి వరకు ఇదే మన చట్టం శీర్షికలో తపాలా శాఖ అందిస్తున్న సేవల గురించి రిటైర్డ్ హెడ్ పోస్ట్ మాస్టర్ శ్రీ జి లక్ష్మీనారాయణ్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కె సందీప్.

Rainbow 101.9. గుడ్ ఈవినింగ్ హైదరాబాద్. 3 o'clock టైం 6 అవుతుంది. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మీ ఆర్జే నందినితో. అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఇవాళ వచ్చేటప్పుడైతే వెదర్ కొంచెం వేడిగా అనిపించింది. హైదరాబాద్ వాట్ ఇస్ దిస్ అని అనిపించింది నాకు. ఎప్పుడూ చల్లగా ప్రశాంతంగా ఉండింది ఈ వారం అంతా, బట్ ఇప్పుడు కొంచెం అలా సూర్యుడు వేడివేడిగా ఉన్నాడు ట్యాంక్ బండ్ మీద అయితే. అండ్ మీరు కూడా ప్రశాంతంగా, ఆఫీస్ అయిపోయింది, వీక్ కూడా ఎండ్కి వచ్చేసింది, హ్యాపీగా ఇంటికి వెళ్తున్నారు కాబట్టి ఆరాంసే పాటలు వింటూ, నా మాటలు వింటూ ప్రశాంతంగా మీ డ్రైవ్ ఎంజాయ్ చేయండి. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. స్టే ట్యూన్డ్.

0: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
1: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
0: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
1: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
0: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

0: FM Rainbow 101.9.
1: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
2: కొమురంభీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
1: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
2: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
1: పేరిణి నృత్యం
2: ఒగ్గు కథలు
1: జానపద గీతాల సోయగాలతో
2: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
1: పచ్చని పంటలొక వైపు
2: చేనేత చీరలు మరోవైపు,
1: బిర్యానీ రుచుల నుంచి
2: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
1: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

0: FM Rainbow 101.9. 6:18 స్టూడియో క్లాక్ లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
2: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
1: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
2: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
1: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.
0: వెల్కమ్ బ్యాక్. 6:19 స్టూడియో క్లాక్ లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. వెల్, ఎక్కడ సోషల్ మీడియాలో ఓపెన్ చేసిన ప్రస్తుతానికి ఫిట్నెస్ ఫ్రీక్స్ ఎక్కువైపోయారు. అది మార్నింగ్ జిమ్కి వెళ్తున్నామా, వాకింగ్ చేస్తున్నామా, పిలాటిస్కి వెళ్తున్నామా, యోగాకి చేస్తున్నామా సంబంధం లేదు. ఎవ్రీబడి ఈజ్ వెరీ మచ్ కాన్షియస్ అబౌట్ దేర్ ఫిట్నెస్. ఇది ఒక ట్రెండ్ అవ్వనివ్వండి, లేకపోతే సడన్గా హెల్త్ కాన్షియస్ అయిపోయారా అనుకోండి, ఏదేమైనా సరే. ఇప్పుడు అందరూ ఎలా ఉంటున్నారంటే, మోటివేషన్తో వర్కౌట్ చేసేవాళ్ళు కొంతమంది, తర్వాత సోషల్ మీడియాలో పెడుతున్నాము, వీ హ్యావ్ టు స్టే అకౌంటబుల్ టు అవర్ ఆడియన్స్. మన ఆడియన్స్ మనని చూసి ఫాలో అవుతారు, అట్లీస్ట్ వాళ్ళ కోసమన్నా మనము వర్కౌట్ చేయాలి. రోజు వీ హ్యావ్ టు హిట్ ద జిమ్, హిట్ ఆ డంబుల్స్ అని వర్కౌట్ చేసేవాళ్ళు ఇంకో కేటగిరీ. ఏదేమైనా రీజన్ ఏదైనా కానివ్వండి, ఆర్ మోటివేషన్ ఏదైనా కానివ్వండి, ఎండ్ ఆఫ్ ద డే వర్కౌట్ చేసి ఫిట్

ఫిట్గా ఉంటున్నామా లేదా అన్నది మ్యాటర్. సో హ్యాష్ ట్యాగ్ ఫిట్నెస్, హ్యాష్ ట్యాగ్ జిమ్ ర్యాట్స్, హ్యాష్ ట్యాగ్ దిస్, హ్యాష్ ట్యాగ్ దాట్ అని రకరకాల సెల్ఫీలు, పోస్ట్లు, రీల్స్ మనకి వస్తూనే ఉంటాయి. అండ్ ఏ పర్సనల్ ట్రైనర్ లేకుండానే ఇంట్లో కూడా వర్కౌట్స్ చేసుకోవడం ఈజీగా అయిపోయింది, బికాస్ అన్ని ఎక్విప్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మనకి పర్సనల్ ట్రైనర్ ఎంత కాన్సన్ట్రేటెడ్గా ఎంత మంచిగా చెప్తారో అలాంటి వీడియోస్, అలాంటి కోర్సెస్ ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. సో జిమ్ వెళ్ళడానికి టైం లేదు, మాకు ట్రావెలింగ్ టైం ఎక్కువ ఉంది, సో వీ కెనాట్ టేక్ అవుట్ టైం ఫర్ రన్నింగ్, వాకింగ్ ఆర్ వర్కౌట్ అన్నవాళ్ళు, ఇలాంటి హోమ్ మేడ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్ప్లోర్ చేస్తే మీరు కూడా మీరు అనుకున్న ఫిట్నెస్ గోల్ని ఎవ్రీ ఇయర్ రీచ్ అయిపోవచ్చు. అయితే ఇలా జిమ్ ర్యాట్స్ యూజువలీ జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేసినప్పుడు, లేదు వెన్ దే హ్యావ్ స్టార్టెడ్ ఆల్ దోస్ 90-day ఛాలెంజెస్, 75-day హార్డ్ ఛాలెంజెస్, అప్పుడు వీళ్ళు చేసేది ఇంత, చెప్పేది కొండంత అని ఇంట్లో వాళ్ళందరూ అంటూ ఉంటారు. ఇది చాలా కామన్గానే వింటాము. అవుట్ ఆఫ్ నోవేర్ వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ కుకింగ్లో ఎక్కువైపోతుంది. కిచెన్లో వచ్చేసి అమ్మ ఏం చేస్తుంది, ఏ ఇంగ్రీడియంట్స్ వాడుతుంది, ఎంత ఆయిల్ వేస్తుంది, ఎంత ఘీ వేస్తుంది అని చాలా మైక్రోస్కోపిక్గా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. తర్వాత ఇంత ఆయిలా, ఇంత బటరా, ఏం తింటున్నామ్మా, ఇంత రైసా, ఇది ఎంత కార్బ్స్ తెలుసా అని ఫిట్నెస్ జ్ఞానం ఇస్తూ ఉంటారు. అమ్మ అనుకుంటుంది ఇన్ని రోజులు వీడు తినింది, తిన్న షవర్మాలు, బిర్యానీలు, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, పిజ్జాలు, బర్గర్లు ఎక్కడ పోయాయేమో, అప్పుడు లేని ఆలోచన ఇప్పుడు సడన్గా వచ్చేసింది అని అమ్మ లోపల లోపల అనుకుని నవ్వేస్తూ ఉంటుంది. ఇలా అమ్మకి కుకింగ్ టిప్స్ ఇస్తూ యూట్యూబ్లో కూడా ఏది తింటే బాగుంటుంది, ప్రోటీన్ ఇంటేక్ ఎంత ఉంటుంది అని సైడ్గా రీసెర్చ్ జరుగుతూనే ఉంటుంది. ఎంత మంచిగా అనిపిస్తుంది ఇలా ఒకరు రీసెర్చ్ చేసి సెల్ఫ్ హెల్దీగా ఉంటూ. అండ్ ఇంట్లో వాళ్ళకు కూడా మీరు వైట్ రైస్ కాదు బ్రౌన్ రైస్ తినండి, రోజు 10K స్టెప్స్ చేయండి అని మోటివేట్ చేస్తూ ఉండే. ఇంకా కొంతమంది పిల్లలు అయితే అమ్మ నేను వాకింగ్కి వెళ్తున్నాను పదా, నానా నేను స్కిప్పింగ్ చేస్తున్నాను నాతో కూడా చేయండి, లేదంటే వీకెండ్ బ్యాడ్మింటన్ ఆడదామా అని ఇలా పేరెంట్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటారు. దట్స్ అ వెరీ గుడ్ ఫ్యామిలీ బాండింగ్ టైం కూడా అని నేను అంటాను. ఫ్రెండ్స్తో ఎస్ వీ హ్యావ్ టు స్పెండ్ అవర్ టైం, బికాస్ ఈరోజు కలిసి ఉన్న వాళ్ళము మేబీ ఫ్యూచర్లో వర్క్ పరంగా ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ లైఫ్ స్టైల్ డిసిజన్స్ వల్ల డిఫరెంట్ లొకేషన్స్లో సెటిల్ అయిపోతూ ఉంటారు. అప్పుడు ఎప్పుడు కలుస్తామో తెలియదు, కాబట్టి ఉన్న టైంలో ఫ్రెండ్స్తో కలవాలి. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ టైం ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మాట్లాడుకుందాము. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM 101.9. దిస్ ఇస్ యువర్ ఆర్జే నందిని.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

0: FM Rainbow 101.9.
1: వెల్కమ్ బ్యాక్. సో మనం ఫిట్నెస్ గురించి మాట్లాడుకుంటున్నాము కాబట్టి ఆల్ ద జిమ్ ర్యాట్స్ ఇట్స్ అబౌట్ యూ. ఓకే, సో జిమ్ ర్యాట్సే కాదు, మేము కూడా చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేస్తాము, వాక్ చేస్తాము, వీఆర్ ఆల్సో ఇన్ టు ఫిట్నెస్ అనుకున్న వాళ్ళు హ్యాట్స్ ఆఫ్ టు యూ ఆల్సో, బికాస్ ఆల్ దట్ మ్యాటర్స్ ఇస్ ఎఫర్ట్స్. మనం ఫిట్గా కనిపించాలి అన్న ఒక ఆలోచన, ఇది మన కోసం చేసుకుంటున్నాం కాబట్టి సెల్ఫ్ టైం తీసుకోవడం హ్యాస్ టు బి టోటలీ అప్రిషియేటెడ్. మరి ఫిట్నెస్ అనగానే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎంత అవసరమో, మనం తీసుకునే డైట్ కూడా అంతే ముఖ్యము. డేలో ఎన్ని క్యాలరీస్ తింటున్నాము, ఎంత ప్రోటీన్ ఇంక్లూడ్ అవుతుంది అన్నది చూసుకోవాలి. అయితే ఏంటి నందిని, ఇప్పుడు మేము లెక్క పెట్టుకొని తినాలా, అలా మెజర్ చేసుకొని తినాలా అని అంటారా? ఐ వుడెంట్ సే లైక్ దాట్. అలా మెజర్ చేసుకొని పాయింట్ టు పాయింట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ మనం తినే ప్లేట్లో ఏమేమి ఇంక్లూడ్ ఉన్నాయి అన్నది చూసుకుంటే చాలు. మీల్ ఏ టైంకి తీసుకుంటున్నాము, ఎంత వాటర్ ఇంటేక్ ఉంది అన్నది చూసుకుంటే చాలు. బికాస్ అంత స్ట్రిక్ట్గా మనం వెళ్ళి ఇది వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్ చేయాల్సిన పని లేదు, ఏమీ లేదు. జస్ట్ హెల్దీగా ఉండాలి, కావాల్సినంత న్యూట్రియంట్స్ మన బాడీలో ఉండాలి, అండ్ ఎప్పుడు బ్లడ్ టెస్ట్ ఆర్ ఎనీ మెడికల్ చెకప్ చేసుకున్న అన్ని ఆప్టిమల్.

ఉంటే సరిపోతుంది, అన్నంత వరకు మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. ఎవ్రీ 6 మంత్స్ ఓ 1 ఇయర్ ఒకసారి కంప్లీట్ బ్లడ్ ప్రొఫైల్ చేసుకొని డాక్టర్ సూపర్విజన్లో ఎలా మనకి సప్లిమెంట్స్ కావాలి ఆర్ మన హార్మోన్స్ ఎలా ఉన్నాయి అన్నది డాక్టర్ డిస్కస్ చేసుకొని, వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన సప్లిమెంట్స్ ఆర్ సమ్ డైట్ ప్రాక్టీస్ చేసి అండ్ ఎక్సర్సైజ్ కూడా ఏది పడితే అది చేయకుండా, పర్టికులర్ ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయి మెడికల్లీ ఏదన్నా కండిషన్ ఉన్నప్పుడు కొన్ని చేయొచ్చు కొన్ని చేయొద్దు అలాంటివి తెలుసుకొని మీ ట్రైనర్కి అవి కన్వే చేసే దాన్ని బేస్ చేసుకొని మీకంటూ ఒక ఫిట్నెస్ సెట్ని కస్టమైజ్ కూడా చేయొచ్చు. కమింగ్ బ్యాక్ టు డైట్, బేసిక్గా మనం చూడాల్సింది ఏంటి అంటే వెయిట్ లిఫ్టింగ్ అప్పుడు కొంచెం మజిల్ స్ట్రెయిన్ అవుతుంది, వెయిట్స్ లిఫ్ట్ చేయడానికి ఎనర్జీ కావాలి, అట్ ద సేమ్ టైం హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్డ్గా ఉండాలంటే మనకి ఫ్యాట్ అనేది ముఖ్యం అవసరం అన్నమాట. సో ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ అనేవి మెయిన్ మ్యాక్రోన్యూట్రియంట్స్, మన ఎంటైర్ బాడీ ఫంక్షనాలిటీకి ఈ మూడు చాలా చాలా చాలా వైటల్. సో ప్రోటీన్ అనేది మన మజిల్ రిపేర్కి హెల్ప్ చేస్తుంది. కమింగ్ టు కార్బోహైడ్రేట్స్, అది వర్కౌట్ ఎనర్జీ వర్కౌట్ కోసం ఎనర్జీని ఫ్యూయల్ చేస్తుంది అండ్ హెల్దీ ఫ్యాట్స్ హార్మోన్ని బ్యాలెన్స్డ్గా ఉంచుతాయి. సో టోటల్లీ మన ఎయిమ్ ఎలా ఉండాలంటే ఎవ్రీడే రఫ్గా 30-35% ప్రోటీన్, 55-60% కార్బ్స్ అండ్ 15-20% ఆఫ్ ఫ్యాట్స్ అడ్జస్ట్ అయ్యేలాగా స్పెసిఫిక్ బాడీ వెయిట్ అండ్ గోల్కి తగ్గట్టుగా తీసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు ప్రోటీన్ అంటారా, అది మనకి ఎక్స్ట్రా మెడికల్ సప్లిమెంట్స్ తీసుకునే పని లేకుండా చూసుకోవాలి. ఎందుకు అంటే మనకు ఆల్రెడీ మనం తినే ఫుడ్ ఐటమ్స్లో ఉన్నాయి, లైక్ ఎగ్స్లో ఆల్మోస్ట్ 1.6-2.2 grams ఆఫ్ ప్రోటీన్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో డైలీ బేసిస్లో ఎగ్స్, చికెన్ బ్రెస్ట్, ఫిష్, పన్నీర్, వెజిటేరియన్స్ అయితే పన్నీర్, టోఫు, లెంటిల్స్ ఇలాంటివి కన్స్యూమ్ చేసుకుని అంటే వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే ప్రోటీన్ ఇంటేక్ అనేది సరిపోతుంది. కమింగ్ టు కార్బ్స్, ఇది మనకి చాలా అవసరము. ఎనర్జీ వర్కౌట్ చేయడానికి ఎనర్జీ కావాలి, అలానే ఎక్కువగా తింటే అది మళ్ళీ ఫ్యాట్గా స్టోర్ అయిపోతుంది. కాబట్టి ఆప్టిమమ్ లెవెల్ ఆఫ్ కార్బ్స్ కన్స్యూమ్ చేయాలి అండ్ కార్బ్స్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ ఏంటి అంటే ఓట్స్, బ్రౌన్ రైస్, స్వీట్ పొటాటో, హోల్ వీట్, రోటీ, కీనువా ఇలాంటి ఫుడ్ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే ద కార్బోహైడ్రేట్స్ గోల్ ఇస్ ఆల్సో అచీవ్డ్. ఇందాక హెల్దీ ఫ్యాట్స్ ఫర్ హార్మోన్స్ అని చెప్పాను కదా, సో మనకి ఫ్యాట్ అనేది ఎప్పుడూ నెగిటివ్ కాదు. బాడీలో సర్టన్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ అనేది ఖచ్చితంగా ఉండాలి అండ్ దట్ షుడ్ బి హెల్దీ ఫ్యాట్స్. దాంట్లో మనకి హెల్దీ ఫ్యాట్స్ వచ్చే ఫుడ్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే డ్రై ఫ్రూట్స్, నట్స్, సీడ్స్, మళ్ళీ పీనట్ బటర్, ఆలివ్ ఆయిల్ అండ్ అవకాడో. ఇవే కాకుండా ఇంకేమేమి అవైలబుల్ ఉన్నాయి, మనకి దగ్గరలో ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి, వాటిలో మనకి ఎలాంటి మైక్రోన్యూట్రియన్స్ వస్తున్నాయి చూసుకొని ప్రాపర్గా డైట్ ప్లాన్ చేసుకుంటే ఆల్ యువర్ ఫిట్నెస్ గోల్స్ విల్ బి మోస్ట్లీ అచీవ్డ్. యు ఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM 101.9. దిస్ ఇస్ యువర్ జాక్ నందిని. స్టే ట్యూన్డ్.

0: 26AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించిన సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
1: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
0: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.

0: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్, అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: Yes, don't miss it.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad
1: on FM Rainbow 101.9.

0: Rainbow 101.9
1: 6:52 స్టూడియో క్లాక్ లో నాయ్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ ఆర్జే నందినితో. ప్రతి ఒక్కరికి సక్సెస్ అవ్వాలని ఉంటుంది. కష్టపడాలి, గోల్స్ అచీవ్ చేయాలి అన్నది ప్రతి ఒక్కరి తపన. కొంచెం ఆనందము, కొంచెం బాధ ఈ జర్నీలో ఒక పార్ట్. బికాస్ సక్సెస్కి జర్నీ ఎప్పుడూ ఒక లీనియర్ స్ట్రెయిట్ లైన్ కానే కాదు. అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. మరి మనం పెట్టుకున్న గోల్ని ఎవరైనా అచీవ్ చేస్తే, లేదా మనం అనుకున్న ఫీల్డ్లో ఎవరైనా సక్సెస్ఫుల్ అవుతే వాళ్ళని రోల్ మోడల్గా చేసుకుంటాము. వాళ్ళ ఇంటర్వ్యూస్ వినటము, బ్లాగ్స్ చదవటము, వాళ్ళు ఎక్కడన్నా ఏమైనా కమెంట్ చేస్తే వాళ్ళు వెళ్ళిన ఈవెంట్స్, ఇలా ప్రతి ఒక్కటి ఫాలో అవుతాము. వాళ్ళని చూసి మోటివేట్ కూడా అవుతూ ఉంటావు. మోటివేషన్లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చేసేయాలి, నేను ఇప్పుడు చేస్తే డెఫినెట్గా నేను అచీవ్ చేస్తాను అన్న ఒక ఫ్యూయల్ మనలో ఉంటుంది. ఆ మైండ్ సెట్తో అన్ని గబగబా వర్క్ స్టార్ట్ చేసేస్తాము. ఒక టైం టేబుల్ వేసేసి, కావాల్సిన రిసోర్సెస్ అన్నీ గ్యాదర్ చేసి, ఏమైనా వెబ్సైట్స్ చూడాలా లేదా బుక్స్ గ్యాదర్ చేయాలా, దానికి కావాల్సిన ఎనీథింగ్ విచ్ యూ కెన్ మ్యాక్సిమమ్ థింక్ ఆఫ్ నువ్వు అన్నీ తెచ్చిపెట్టుకుంటావు. నెక్స్ట్ డే కోసము ప్లాన్ కూడా రెడీగా ఉంటుంది. నెక్స్ట్ ఎలా అంటే, టైం టు టైం, ఓకే ఆఫీస్కి వెళ్తాము పొద్దున్న 9:00, ఇంటికి వచ్చేవారికి 6:30 అవుతుంది, అండ్ 7:00 ఐ విల్ బీ ఎట్ మై డెస్క్ అని ఇలా మినిట్ టు మినిట్ ఒక ప్లాన్ అనేది నువ్వు వేసుకుంటావు. ఇదంతా బాగుంటుంది, అండ్ ఆ రోజు పట్టే నిద్ర చాలా ప్రశాంతంగా ఉంటుంది. బికాస్ నీకు తెలుసు దట్ యూఆర్ ఆల్ సెట్ ఫర్ టుమారో. నీకు ఒక ప్లాన్ ఉంది, నీకు ఒక గోల్ ఉంది, దాన్ని అచీవ్ చేయడానికి ఒక టైం టేబుల్ ఉంది, అది ఫాలో అయితే గోల్ మనదే అన్న ఒక సాటిస్ఫాక్షన్ ప్లానింగ్ టైం టేబుల్ మనకి ఇస్తుంది. అది వేసిన రోజు డోపమైన్ సూపర్ హైలో ఉంటుంది, మనం కూడా ప్రశాంతంగా ఉంటాము. పొద్దున తొందరగా లెగాలి, అకార్డింగ్ టు టైం టేబుల్ 5 AM ఐ హ్యావ్ టు గెట్ అప్ అనుకుని ముందు రోజు తొందరగా కూడా పడుకుంటాం. ఆ రోజు నో మొబైల్ డిస్ట్రాక్షన్స్, నథింగ్. ఒక ప్లానింగ్ ఒక మనిషికి అంత డోపమైన్, అంత సాటిస్ఫాక్షన్ ఇస్తుందన్నమాట. కట్ చేస్తే నెక్స్ట్ డే ఆఫీస్ నుంచి ఆబ్వియస్లీ అలసిపోయి అనుకున్న టైం వరకు వచ్చేసారు. 5:30, 6 వరకు వచ్చారు అనుకుందాం. బట్ డూ యూ రియలీ థింక్ 6:30 యూ విల్ హిట్ ద టేబుల్? బాడీకి అలవాటు లేదు కదా, మైండ్కి అసలే తెలీదు జనరలీ ఎలా మైండ్ ట్యూన్ అయి ఉంది. ఆఫీస్ నుంచి రాగానే అలా ఒక గంట రిలాక్స్ అయ్యి ఫోన్ చూసి, ఆ తర్వాత ఆకలేసినప్పుడు లేచి ఫ్రెష్ అయ్యి ఇప్పుడు ఏం తినాలి అని ఆలోచించాలి అనేది మాత్రమే మైండ్కి తెలుసు. మనకేం తెలుసు పేపర్లో టైం టేబుల్ ఉందని, బట్ బాడీకి దాన్ని అలవాటు చేయాలి కదా. మాట్లాడుకుందాము. స్టేడియం 2 ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. దిస్ ఇస్ యువర్ జాబ్ నందిని.

0: కాస్త వినండి, మీ ముఖ్యమైన పనుల మధ్య మరొక ముఖ్యమైన పనిని మర్చిపోకండి.
1: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏ పన్ను చెల్లింపుదారులైతే తమ ఆదాయ పన్ను రిటర్న్ ITR 1 లేదా ITR 2 ఫార్మాట్ లో దాఖలు చేయవలసి ఉందో వారు రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026.
0: రిటర్న్ దాఖలు చేసే ముందు మీ AIS మరియు ఫార్మ్ 26 AS లను జాగ్రత్తగా తనిఖీ చేసి మీ విదేశీ ఆదాయం లేదా విదేశీ ఆస్తులకు సంబంధించి

0: సరైన మరియు పూర్తి వివరాలను అందించండి.
1: మీ ఆదాయ పన్ను రిటర్న్ లో సరైన మరియు ఖచ్చితమైన సమాచారం నింపండి. అది క్విక్ రిఫండ్ లో సహాయపడుతుంది. సరైన రిటర్న్ అంటే సత్వర రిఫండ్.
0: ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. ఆదాయ పన్ను విభాగం, భారత ప్రభుత్వం.
2: హైదరాబాద్, a city that never stops surprising us. Hyderabad wakes up with a new story every day. And if you want to stay connected to the real heartbeat of the city, then there's only one place to be. Vibrant Hyderabad. Your daily infotainment companion that brings to you the latest happenings across the Twin Cities. Vibrant Hyderabad. Every day at 8 a.m. only on Rainbow FM 101.9.
3: వెల్కమ్ బ్యాక్. సో ఎస్, నెక్స్ట్ డే మనము హిట్ చేస్తామా? టైం టేబుల్ ఉంది అని బ్రెయిన్కి చెప్పాలి కాబట్టి కొంచెం లెథార్జిక్ ఉంటుంది. అబ్బా ఓకే, టైం టేబుల్ వేసుకున్నాం కాబట్టి ఒక్క 5 మినిట్స్ రెస్ట్ తీసుకొని ఐ విల్ గో స్టార్ట్ మై వర్క్ అనుకుంటాము. అలాగే కష్టపడుతూ లేచి ఫ్రెష్ అయ్యి కూర్చుంటాము. మార్నింగ్ అంతా అలసిపోయాము అండ్ వీఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ అనదర్ ఫ్యూ అవర్స్ ఆఫ్ వర్క్ కాబట్టి ఆకలిస్తుంది, నిద్ర వస్తుంది, కొంచెం ఫెటిక్గా కూడా అనిపిస్తుంది. బట్ స్టిల్ ప్లాన్ వేసాం కాబట్టి పని చేయాలి అని చేస్తూ ఉంటాము. ఓకే, అలా ఆ రోజు టార్గెట్ హిట్ అయినా అవ్వకపోయినా కొంచెం చేసాం కదా అన్న సాటిస్ఫాక్షన్. అండ్ ఇట్ ఈస్ జస్ట్ డే వన్, సో ఈ కొంచెం మాత్రం పని నేను నెక్స్ట్ డే చేస్తాను అని పెట్టుకున్న టార్గెట్ కన్నా కొంచెం తక్కువ వర్క్ చేసి మనం అలా పెట్టేస్తాం. డే 1, డే 2, డే 3 ఆల్మోస్ట్ ప్లస్ ఆర్ మైనస్గా ఇదే జరుగుతూ ఉంటుంది. బట్ ఒక పాయింట్ వస్తుంది, ఈ అదేంటంటే మనం ఫస్ట్ డే ఉన్న మోటివేషన్ అనేది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ డే ఎందుకంటే మన రోల్ మోడల్ ఇంటర్వ్యూ చూసాము లేదా వాళ్ళ బ్లాగ్ చదివాము, సో వీఆర్ టోటలీ మోటివేటెడ్. రాను రాను అది ఫేడ్ అవుతూ ఉంటుంది, మన మోటివేషన్ కూడా తగ్గిపోతుంది. అప్పుడు ఒక స్టేజ్ వస్తుంది ఎక్కడ అంటే, అరే ఇంత కష్టపడ్డాను, అసలు నాకు రిజల్ట్సే కనిపించట్లేదు, ఇది అసలు నా వల్ల అవుతుందా, నేను కరెక్ట్గా చేస్తున్నానా అని ఆలోచనలు వస్తూ ఉంటాయి. అండ్ ఇలాంటి స్టేజ్లో గివప్ చేసేయాలి, ఇది మనతో అవ్వదు అని కూడా అనిపిస్తుంది. బట్ ఆ స్టేజ్లో నేను పట్టుదల అనేది ఎంత ఉందో అనేది తెలిసిపోతుంది. అది కూడా బయట ఎవరికో తెలియాల్సిన అవసరం లేదు, నీకు తెలిస్తే సరిపోతుంది. బికాజ్ నువ్వు ఆ గోల్ సెట్ చేసుకున్నావు, నువ్వు రోల్ మోడల్ని పెట్టుకున్నావు అండ్ యూ వాంటెడ్ టు వర్క్ ఫర్ ఇట్. సో ఇలా గివప్ చేయాలి, డీమోటివేటెడ్గా ఉన్న స్టేజ్లో స్టిల్ ఇఫ్ యూఆర్ స్టికింగ్ ఆన్ టు ద ప్లాన్, అప్పుడే తెలిసిపోతుంది హౌ రియలీ యూ వాంటెడ్ టు అచీవ్. అప్పుడు నీ గోల్ ఎంత వర్త్ ఇటో కాదో అనేది నీకే అర్థమైపోతుంది. సో అలాంటి టైంలో అసలు డీమోటివేట్ అవ్వకుండా ఇఫ్ యూ మూవ్ ఫార్వర్డ్, మూడ్ని సాక్రిఫైస్ చేసి, నిద్రని సాక్రిఫైస్ చేసి ముందుకెళితే అది రాను రాను నీ గోల్ని నిన్ను చాలా దగ్గరగా తీసుకెళ్తుంది. సో ఎప్పుడైనా సరే డు నాట్ గివ్ అప్, బికాస్ దట్స్ నాట్ ద రీజన్ వై వీ స్టార్టెడ్. సో ఆలోచించండి, మాట్లాడుకుందాము. స్టేట్ ఇంటూ ఆకాశవాణి హైదరాబాద్ FM 101.9.

0: All right, 7:10 స్టడీ క్లాక్లో టైం. మనం ఆల్రెడీ హెలో రెయిన్బోకి వచ్చేసాము. సో ఇవాళ సక్సెస్ఫుల్ అవ్వడానికి సాక్రిఫైసెస్ అవసరమా కాదా, మనము సక్సెస్ అవ్వాలి అంటే ఏమైనా త్యాగాలు చేయాలా, చేస్తే ఎలాంటివి చేయాలి, ఎలా చేయాలి, ఈరోజు ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాము. మీరు నాకు డైల్ చేయాల్సిన నంబర్ 0402-323-0030, 0402-323-4821, 0402-970-4715. సో కాల్ చేయండి, మాట్లాడేసుకుందాము. స్టేట్ ఇన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9. దిస్ ఇస్ రాజే నందిని.
1: ఓమే ఓ మై డియర్ ఓమే, ఎగిరిగిరి కొడుతున్నావు. నీలాంటి వాడిని ఎలా నేల మీద దించాలో నాకు బాగా తెలుసు. చిన్నప్పుడు నా గురువు చెప్పిన హైకు చెప్తాను విను.

0: మన ఫస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో,
1: హలో అక్కా.
0: హాయ్, నీ పేరు?
1: బబ్లీ
0: బబ్లు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు?
1: వరంగల్ నుంచి ఉన్నా. వరంగల్ నుంచి
0: ఓకే.
1: సక్సెస్ అవ్వడానికి మనము త్యాగం చేయాల్సింది ఏమీ లేదు. మనం ఏంటి త్యాగం చేయాలి? త్యాగం అంటే ఏంటంటే మన టైం ని సక్సెస్ అవ్వడానికి మనం టైం ని కేటాయించాలి. మన మనీ, మన టైం, మన స్ట్రెంగ్త్ ని కేటాయిస్తే
0: ఓకే,
1: ఈ మనం ఏమి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మనం త్యాగం అంటే ఏంటంటే మన దగ్గర ఏమైతే ఉందో దాన్ని అవి ఇంప్లిమెంట్ చేయాలి, సరైన విధంగా ఇంప్లిమెంట్ చేయాలి. దాన్ని కరెక్ట్ వేలో ఉపయోగిస్తే టైం కానీ మనీ కానీ మన స్ట్రెంగ్త్ ఏదైనా కావచ్చు, మనలో ఉన్న మనలో మన విల్ పవర్ కూడా పనికి వస్తుంది. అది దాని కూడా విల్ పవర్ అంటే మన మన మేధాశక్తిని కూడా త్యాగం చేస్తేనే ఆ సక్సెస్ అనేది మన మన మన చేతిలో ఉండిపోతుంది.
0: ఓకే,
1: లేకపోతే ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. అలా కాకుండా సక్సెస్ అనేది మన గుర్తుపెట్టులో ఉండాలంటే ఈ మూడు, టైం, మనీ, మన విల్ పవర్ అంటే
0: ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మనం కావాలన్న దానికోసము కొన్ని విషయాలు కొంత టైం వరకు సాక్రిఫైస్ చేయడంలో అసలు తప్పు లేదంటున్నారు. బికాస్ వన్స్ మనము మన గోల్ ఏదైతే పెట్టుకున్నామో అది అచీవ్ అయ్యాక వీ హ్యావ్ ఆల్ ద టైం. అప్పుడు మనం అనుకున్న గోల్ రీచ్ అయిపోయాము, అనుకున్న పొజిషన్లో సెటిల్ అయిపోయాము అన్నాక మనకి టైం ఉంటుంది, మనీ ఉంటుంది, పవర్ ఉంటుంది. బికాస్ నువ్వు సైలెంట్గా ఎంత కష్టపడ్డావో నీ సక్సెస్ అనేది అంత లౌడ్గా వరల్డ్ విల్ సెలబ్రేట్. నువ్వు అప్పుడు చేయాల్సిన పనేం లేదు. యువర్ రిజల్ట్స్ విల్ ఆటోమేటికలీ టాక్ అబౌట్ యూ. బికాస్ సక్సెస్ అవ్వడానికి జర్నీ ఏదైతే ఉంటుందో, ఇందాక చెప్పినట్టు అది చాలా అప్స్ అండ్ డౌన్స్గా ఉంటుంది. సో ఆ ప్రాసెస్లో మనం చాలా హంబుల్ అయిపోతాము. బికాస్ ఫస్ట్లో కోపం వస్తుంది, అసలు ఇంపేషెంట్ అయిపోతాము, ఓపిక లేకపోవచ్చు కొన్నిసార్లు. బట్ స్టిల్ ఇఫ్ యు సిట్ అండ్ వర్క్, టార్గెట్స్ యొక్క డెడ్లైన్స్ ఉంటాయి, మనకి ప్రెషర్ ఉంటుంది. అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఆఫ్టర్ 9 to 5 మళ్ళీ 5 to 9 వర్క్ చేయాలి అని అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ కావాల్సి వస్తుంది. బికాస్ ఒక రోజులో ఒక మనిషి ప్రాపర్గా 7 to 8 అవర్స్ వర్క్ చేయగలడు వితౌట్ ఎనీ కంప్లైంట్స్ ఆర్ ఎక్స్క్యూజెస్. బట్ అది ఇంకా స్ట్రెచ్ అవుతున్న కొద్ది బాడీ గివప్ చేస్తుంది, బ్రెయిన్ గివప్ అయిపోతుంది. సో దానికి తగ్గట్టు మనము కోపప్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా మన విల్ పవర్తో ముందుకు వెళ్తుంటే మొత్తం హంబుల్ అయిపోతాము. అండ్ ఆ సక్సెస్ అచీవ్ అయ్యాక కూడా ఆల్ దిస్ విల్ బీ వర్త్ ఇట్. అప్పుడు ఎలాంటి కంప్లైంట్స్ ఉండవు, ఇంత కష్టపడ్డాము, అసలు నిద్ర లేని రాత్రులు గడిపాము అని కొన్ని రోజులు అనిపిస్తుంది. ఆ తర్వాత ఎస్, దీనికోసమే కదా అన్న ఫీలింగ్ వస్తుంది కదా, దట్ విల్ వైప్ ఎవ్రీథింగ్ ఆఫ్. సో వెల్, సక్సెస్ కోసం సాక్రిఫైస్ అవసరమా అన్న విషయం గురించి మాట్లాడుకుంటున్నాము. సో నాతో మాట్లాడడానికి మీరు డయల్ చేయాల్సిన నంబర్ 0402323003 0400 2323 4821.

0: మన నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, వాళ్ళు ఏమంటున్నారో వినేద్దాం. హలో,
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
1: నరసింహారెడ్డి మేడం, ప్రేమావతి పేట నుండి.
0: చెప్పండి నరసింహారెడ్డి గారు.
1: ఎలా ఉంది మేడం?
0: నేను బాగున్నానండి, మీరు బాగున్నారా?
1: బాగున్నాను మేడం.
0: చెప్పండి.
1: మన సక్సెస్ విషయంలో త్యాగం చేసే అవసరం లేదు మేడం. త్యాగం చేయడం వల్ల ఏమైతే మీ పనిలో మీకు డిస్టర్బెన్స్ కావచ్చు. మీరు త్యాగం చేయడానికి వస్తే మంచి చేయడానికి వస్తే చెడు కూడా కావచ్చు. మీరు న్యాయంగా మీ పని అంతా మీరు చేసుకుంటూ పోతే మీకు అదే సక్సెస్ అవుతుంది మేడం. కానీ ఎందుకంటే మీరు త్యాగం చేసింది అనుకోండి, ఒక ఎలాది బెడ్సి కొట్టింది అనుకోండి, మీరు అప్పుడు బాధపడవలసి వస్తుంది. అదే ఊరికైనా నువ్వు త్యాగం చేసి నా దాన్ని డిస్టర్బ్ అయింది అని చెప్పేసి నీ పని ఏందో నువ్వు సీరియస్ గా తీసుకుంటూ న్యాయంగా చేసుకుంటూ వెళ్తే నీకు అదే సక్సెస్ అవుతుంది మేడం.
0: ఓకే,
1: నాకైతే త్యాగం అవసరం లేదు అనిపిస్తుంది మేడం నాకైతే.
0: అవునా? ఓకే,
1: థ్యాంక్ యూ మేడం,
0: థ్యాంక్ యూ. సో ఎస్, ఒక్కొక్కరి ఒపీనియన్, ఒక్కొక్కరి దృష్టికోణం డిఫరెంట్గా ఉండవచ్చు. ఇట్ అగైన్ కమ్స్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. సో ఎవరి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఏంటి మనకు తెలీదు. సాక్రిఫైస్ అనేది కొన్నిసార్లు చాలా పెద్ద టర్మ్గా చూస్తాము. అదేదో పర్సనల్ లెవెల్ ఏదో కోల్పోతున్నారు అన్న ఫీలింగ్లో ఉండిపోవచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. సాక్రిఫైస్ అనేది బేసిక్గా ఎందుకు వస్తుంది అంటే మనము రీప్రయారిటైజ్ చేసుకుంటే. ఫర్ ఇన్స్టెన్స్ అనుకుందాం, హాలిడేస్లో ఎందుకు ఎక్కువసేపు పడుకుంటాము, ఎక్కువ రెస్ట్ తీసుకుంటాము, మనకు నచ్చిన ఫుడ్, నచ్చిన ప్లేసెస్కి ఎందుకు వెళ్తాము? బట్ వర్కింగ్ డేస్ ఉన్నప్పుడు వీ డోంట్ డూ లైక్ దాట్. ఖచ్చితంగా 9 o'clockకి ఆఫీస్ వెళ్ళాలి అంటే ఒక 1-1.5 hour ముందు లెగాల్సిందే. వీ డోంట్ హ్యావ్ ద లిబర్టీ, రైట్? సో ఇట్స్ జస్ట్ అబౌట్ రీప్రయారిటైజింగ్. వర్క్ డేస్లో నిద్ర అనేది ఒక 1-2 hours సాక్రిఫైస్ చేస్తాము, అండ్ హాలిడేస్లో అసలు ఎంత గొడవ చేసినా ఎంత డబ్బులు ఇస్తా అన్నా వర్క్ చేయము, బికాజ్ దట్ ఈస్ హాలిడేస్. స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం రీప్రయారిటైజ్ చేసుకుంటాం కాబట్టి కొన్నిసార్లు అది సాక్రిఫైస్గా అనిపిస్తుంది. అండ్ ఎగ్జామ్స్ అప్పుడు పిల్లలు కూడా నిద్ర మానేసి చదువుతూ ఉంటారు. దట్ ఈస్ బికాస్ ఒక మంచి ర్యాంక్ రావాలని, ఒక మంచి పర్సంటేజ్ రావాలి అని. మనం పడుకున్న టైంలో మన కాంపిటీటర్ చదువుతున్నాడు, సో మనం కూడా వీ హ్యావ్ టు గివ్ ద సేమ్ కాంపిటీషన్ అన్న మోటివేషన్తో నిద్ర తిండిలు కూడా కొన్నిసార్లు పక్కన పెట్టి మరీ చదువుకుంటారు. అండ్ ఓన్లీ దేర్ సక్సెస్ విల్ బ్రింగ్ లైట్ టు ఆల్ దిస్ జర్నీ అన్నమాట. సో మాట్లాడుకుందాము. స్టేట్ ఇంటూ ఆకాశవాణి హైదరాబాద్ FM 101.9.

0: వెల్కమ్ బ్యాక్. 7:27 స్టూడియో క్లాక్లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. సో మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాము. హలో
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం. నందిని మేడం,
0: గుడ్ ఈవినింగ్ అండి.
1: ఎలా ఉన్నారండి? బాగున్నారండి?
0: బాగున్నానండి. మీరు బాగున్నారా?
1: మేమైతే చాలా బాగుంటాం. మీ ఎఫ్ఎం రెయిన్బో వినడం ఏంటండి, బాగోకపోవడం ఏంటండి? ఎఫ్ఎం రెయిన్బో వింటుంటే అండి చాలా శక్తి, ఉత్సాహం, ఉల్లాసం, ఆనందం, సంతోషం అన్ని కూడా కలబోసినట్టు వస్తున్నాయని.
0: ఓకే ఓకే.
1: పోతే ఓం శాంతి, నమస్కారం అండి. నా పేరు పోలిశెట్టి మెహర్ బాబా, జూబ్లీహిల్స్ నుంచి మాట్లాడుతున్నానండి. ఇకపోతే అండి, త్యాగం చేయడం అంటే అండి మనం సక్సెస్ఫుల్ విజయానికి కారణం అంటే అండి, ఆనాడు గాంధీ మహాత్ముడు, లాల్ జాలపాలు, సుభాష్ చంద్రబోసు, అల్లూరి సీతారామరాజు, పొట్టి శ్రీరాములు, కందుకూరి వీరేశలింగం ఇలాంటి మహానుభావులు ఎంతో మంది త్యాగం, ప్రాణాలకే లెక్క చేయకుండా త్యాగం చేశారండి. అలాంటి మహానుభావులు చరిత్రలో నిలిచిపోయారండి. ఇప్పుడు ఉన్నారండి అందరూ, ఎవరు త్యాగం చేస్తారు మేడం? స్వార్థం, ప్రతి ఒక్కరికి స్వార్థం మేడం. ఎవరికి వాళ్ళు స్వార్థం చూసుకుంటారు మేడం.
0: మీరు మీ విజయం కోసం మనం మాట్లాడేది అంటే జనరల్ గా కాదండి, మన కోసం.
1: ఉదాహరణ చెప్తున్నాను మేడం. అవునండి, మన విజయం కోసం ఏంటండి, ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటారు మేడం. త్యాగం చేయాలంటే ఇప్పుడు నరసింహారెడ్డి గారు చెప్పారు చూడండి, త్యాగం చేయడం అవసరం లేదండి. మనం సత్యంగా, న్యాయంగా, ధర్మంగా వెళ్తే అండి మనం విజయం సాధించగలుగుతాం మేడం.
0: ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, త్యాగం చేస్తే చరిత్రలో నిలిచిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అదే మోటివేషన్గా తీసుకొని మనం ఇండివిజువల్ లెవెల్లో ఏం చేస్తున్నాము, ఎంత న్యాయంగా, ఎంత ధర్మంగా ఉన్నాము అన్నది చూసుకుంటే సరిపోతుంది. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. స్టే ట్యూన్డ్. మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు. హలో.
2: హలో అమ్మా, నేను రమణయ్యమ్మా.
0: రమణయ్య గారు నమస్కారం అండి, బాగున్నారా?
2: నమస్కారం అమ్మా, బాగున్నా తెలియదు నువ్వు?
0: బాగున్నాను, బాగున్నానండి.
2: త్యాగం అంటే అమ్మా, మనం ఎవరున్నా ఇప్పుడు లేని వాడు ఉంటాడు సార్, కనీసము మనకి ఎలాంటి విద్యలో కానీ, చదువులు తక్కువ ఉన్నాడు కానీ, లేకపోతే ఏదైనా ఆర్థికంగా తక్కువ ఉన్నాడు కానీ, ఏదైనా ఇబ్బందులు పడుతున్నాడు, అటువంటి దాంట్లో మనకున్న దాంట్లో కొంత త్యాగం చేస్తే వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటారు కాబట్టి వాళ్ళ ఆనందాన్ని చూసి మనం సంతోషపడచ్చు. మనకు మహర్షులు ముందు నుంచి మనకు నేర్పించింది అదే. దదీచి మహర్షి తన వెన్నెముకనే తీసిచ్చాడు
0: వజ్రాయుధం కోసం.
2: తన వెన్నెముక తీసి ఇంద్రుడికి ఇస్తే అప్పుడు ఉత్రాసురుని దానికి సంహరించినాడు. కాబట్టి అటువంటి త్యాగలడు మన సొంత దానికి త్యాగాలు ఏం అవసరం అమ్మా? నీ కర్తవ్య కర్మ నువ్వు నెరవేర్చుకుంటూ పోవాలా. నీ కర్తవ్య కర్మను ఎప్పుడైతే నువ్వు నెరవేర్చుకుంటూ పోతావో నీ సక్సెస్ అది నెరవేర్తుంది. నీకు నియమించినటువంటి కర్మలను చెయ్యి, కర్మ చెయ్యి. కర్మ త్యాగం అవసరం లే, కర్మ చెయ్యి.

0: చేయాలా, కర్మ ఫలాన్ని త్యాగం చేయాలా. కర్మ ఫలం మనకి ఇది ఆవాలా, ఇది చెయ్యాలనేది ఆ ఫలాన్ని త్యాగం చేస్తే భగవంతునికి వదిలిపెట్టాలా.
1: ఓకే ఓకే, చాలా బాగా చెప్పారు.
0: కాబట్టి మనము కర్మ చేయాలా. నీ మంచిగా పుట్టినటువంటి వాడు ప్రతి ఒక్కరు, ప్రతి మానవుడు కూడా పని చేయాల్సిన పని చేయకపోతే జీవయాత్ర లోపల ఫుడ్ పోదు. కాబట్టి కర్మ చేయాలా. కర్మ చేసినప్పుడు ఆ యొక్క ఫలితం భగవంతు, భగవాన్ నీదే ఈ ఫలితం నువ్వే ఏం చేస్తావు చెయ్యి అంటే ఆయనే చేస్తాడంతే. కర్మ ఫల త్యాగం మనం చేయాలి. కర్మ ఫలం ఆయన ఫలాన్ని ఆయన అందిస్తాడు.
1: ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.
0: ఇదేనమ్మా నేను చెప్పబోయేది. భగవద్గీతలో ఆయన భగవాన్ చెప్పింది అదే అనమాట, కర్మ చెయ్యాలయ్యా, నువ్వు కర్మ చేయకుండా నీకు జీవయాత్ర నడచదు, కాబట్టి కర్మ తప్పకుండా చెయ్యి. నీకు తోచింది ఎవరికైనా, నీ త్యాగం అంటే ఏదన్నా నీకు తోచింది ఎవరికైనా గానీ, ఇది నీకు ఆర్థికంగా ఉండవు, ఎవరికైనా ఇచ్చేసి పర్వాలే, తొందరలే, బీదవాళ్ళకి గానీ ఎవరికైనా గానీ హెల్ప్ చెయ్యి. అది అమ్మా నా భావన.
1: ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.
0: ఓకే నాన్న.
1: సో ఎస్, మనము ఎలాంటి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా కర్మ చేయాలి అనేసి అన్నారు. సో ఇన్ వే అది కూడా ట్రూ. ఈదర్ మనము అనుకున్న దాని కష్టపడుతున్న దానికోసము ప్రయత్నిస్తూ ఉంటే మనం దాన్ని పొందొచ్చు, పొందకపోవచ్చు. కానీ ఒకవేళ పొందితే మనం అనుకున్నది మనం అచీవ్ చేసిన వాళ్ళు అవుతాము అండ్ సక్సెస్ఫుల్ అని కూడా డిఫైన్ చేస్తారు. కానీ పొందకపోతే ఏంటి, సక్సెస్ఫుల్ కానట్ట? ఇనవే చూస్తే పొందకపోతేనే మనకి ఇంకా విలువైనది దొరికింది. మనం అనుకున్నది మనకు దొరకడం ఒక వంతు అయితే, మనం అసలే ఎక్స్పెక్ట్ చేయకుండా అనుకుందాం ఒకవేళ ఫెయిల్ అయ్యాము, అసలు అచీవ్ చేయలేకపోయాము, అలాంటి టైంలో మనము లైఫ్ లెసన్స్ని నేర్చుకుంటాము. ఈ లెసన్స్ ఎలా అంటే మనకి ఇన్ ఫ్యూచర్ కూడా వేరే ఏదన్నా అచీవ్ చేయడానికి ఆర్ వేరే ఏదన్నా లైఫ్ సిచ్యువేషన్లో ఎక్కడన్నా డిసిషన్ తీసుకోవాలి అన్నప్పుడు, లేదంటే ఎవరికన్నా గైడ్ చేయాలి అన్నప్పుడు మన లైఫ్ లెసన్స్ డెఫినెట్లీ హెల్ప్ అవుతాయి. అండ్ మనం చేసిన మిస్టేక్స్ ఎదుటి వాళ్ళు మన తర్వాత వాళ్ళు చేయకుండా మనము ఈ లెసన్స్ అనేవి షేర్ చేస్తూ ఉండాలి. మన దగ్గర పెట్టుకుంటే అది రాను రాను ఫేడ్ అయిపోతూ ఉంటుంది. మెమరీ అనేది మనం యూజ్ చేస్తేనే మల్టిప్లై అవుతుంది. సో బీట్ యువర్ సక్సెస్ జర్నీ ఆర్ లెసన్స్ ఫ్రమ్ యువర్ జర్నీ, కీప్ షేరింగ్. మాట్లాడుకుందాం. స్టేట్ ఇండో ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9.
2: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
3: No, tell me. I don't want to miss out.
2: Then tune in to Vibrate Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
3: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
2: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pulse of the Twin Cities.
4: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.
1: Okay, mana next caller line lo unnaru. Hello.
5: Hello, Nandini garu.
1: Good evening, Andi. Namaskaram. Baunnara?
5: Baunna. Meeru baunnaru kada?
1: Baunnanu, Andi.
5: Ippudu success ante manaki tyagam cheyatam ante entante త్యాగం చేస్తేనే అక్కర్లేదు, పట్టుదల కావాలి,
1: ఓకే,
5: సహనం కావాలి.
1: మోస్ట్ ఇంపార్టెంట్లీ,
5: ఎందుకంటే ఓ పని చేద్దామని మొదలుపెట్టి ఓపిక లేక ఇష్టం లేక ఏదో విసుగొచ్చో వదిలేయకూడదు. ఫస్ట్ పట్టుదల, తర్వాత మన కాన్ఫిడెన్స్, మనం ఈ పని చెయ్యగలము అని పెద్ద కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇవన్నీ ఉంటే తర్వాత హిందీలో ఒక ఇది ఉంది, కూచు పానే కేలియే కూచు కోనా హై అని.
1: అవును,
5: మనం ఎన్న సంపాదించాలనుకుంటే కొన్ని వదులుకోవాలి,
1: వదులుకోవాలి తప్పదు.
5: అది కొంతమంది నిద్ర తిండి అవన్నీ వదులుకొని సక్సెస్ అవ్వాలని చూసేవాళ్ళు ఉంటారు కొంతమంది. కాకపోతే ఒక ప్లానింగ్, సహనం, పట్టుదల, కాన్ఫిడెన్స్ ఇవన్నీ ముఖ్యం.
1: అవును,
5: ఇవన్నీ ఉంటే, ఈ నాలుగు ఉంటే దేనైనా సక్సెస్ అవ్వచ్చు మనం. మీకు చిన్నప్పుడు చదువుకున్న స్పైడర్ కట్ తెలుసు కదా, స్పైడర్ గూడు కట్టుకుంటూ పైకి ఎక్కుతుంది, కింద పడిపోతుంది, మళ్ళీ పెడుతుంది, అలా 7 times అలా తెలు సెవెంత్ టైం అది సక్సెస్ అవుతుంది.
1: ఓకే,
5: అది దాని పట్టుదల. ఎలా అయినా గూడు కట్టాలి, చిన్న పడిపోయినా. చిన్నప్పుడు కథలుగా ఉంది లేదు అది.

0: సైడ్ అది చదువుతాం, అందులో పట్టుదల గురించి ఉంది. ఆ పైకి ఎక్కడం, జారిపోవటం, పైకి ఎక్కడం, ఆ సెవెంత్ టైం పట్టుదలకి ఆ పైకి ఎక్కి గురువు నిర్మించుకుంటున్నది. అంత చిన్న ప్రాణి అలా చేసినప్పుడు మనం మానవులు, మనకు అన్ని ఇచ్చాడు దేవుడు బుద్ధి, అవి మనం చేయలేమా? మనం చేయగలుగుతాం, కానీ ఆ కాన్ఫిడెన్స్, ఆ పట్టుదల, సహనం అన్ని ఉండాలి మనకి.
1: కరెక్ట్ కరెక్ట్. అండ్ హెల్ప్ ని కూడా అడగటానికి వెనకాడొద్దు, ఎందుకంటే మనకు హెల్ప్ కావాలి అన్నప్పుడు హెల్ప్ చేసే వాళ్ళు కూడా చాలా మంది
0: ఉంటారు.
1: గుర్తించి
0: మనకు అవసరం అయితే హెల్ప్ అడగాలి మరి. అంటే మన బుద్ధి ఒక్కటే అక్కడ పని చెయ్యదు.
1: అవును,
0: అవతల వాళ్ళ బుర్రలు కూడా కొంచెం మనం తీసుకోవాలి, అప్పు తీసుకోవాలి.
1: అబ్సల్యూట్లీ కరెక్ట్ గా చెప్పారు.
0: తీసుకుని మనం పని చేస్తే సక్సెస్. లేకపోతే ఇప్పుడు రైల్ ఇంజిన్ కానీ, రేడియో కానీ, టెలిఫోన్ కానీ, ఇవన్నీ వాళ్ళందరూ ఎలా కనిపెట్టారంటారు?
1: అంతే, అసలు ల్యాండ్ లైన్ దగ్గర ఆగిపోయి ఉంటే ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చేదా?
0: కాదు, అది కాదు. ఇప్పుడు విమానాలు లేకపోతే ఇక్కడ నుంచి 1 గంటలో 2 గంటల్లోనూ వెళ్ళిపోయే చోటికి మనం పూర్వం కాశీ కాలినడకన వెళ్ళేవారు,
1: అవును
0: తెలుసు కదా మీకు?
1: తెలుసు తెలుసు.
0: ఇప్పుడు సులువుగా వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ ఏమిటి, వాళ్ళ కష్టపడి ఓర్పుగా పట్టుదలతో కనిపెట్టారు ఇవన్నీ.
1: అవును,
0: అందుకని నా ఉద్దేశంలో ఈ 4 ముఖ్యం అని.
1: కరెక్ట్ అండి,
0: అంతే కదా?
1: అంతే అంతే, అబ్సల్యూట్లీ కరెక్ట్. అవన్నీ 4 మనం నిజాయితీగా చేస్తే లక్ అనేది అప్పుడు మనకి మన వెంట వస్తుంది. మనం అసలు ఏమీ ప్రయత్నించకుండా నాకు లక్ లేదు, ఎదుటి వాడికి లక్ ఉంది అనుకోవడం కూడా తప్పు,
0: అనుకోకూడదు అలాగా. మనం మన దీని మీద మనం నిలబడాలి, అంతే. మన ఆత్మవిశ్వాసమే మనకి బలం.
1: కరెక్ట్ కరెక్ట్ అండి, మనకి మనమే సపోర్ట్.
0: అంతే, సరే కష్టపడి పడి అన్నారు కదా.
1: అవునవును,
0: కష్టపడాలి, కష్టపడితే ఫలితం దక్కుతుంది. దానికి తగ్గట్టు వెనక నుంచి మనం అన్ని చేసుకుంటే తప్పకుండా సక్సెస్ అవుతాం.
1: అంతే, థ్యాంక్ యూ సో మచ్ కౌశల్య గారు.
0: ఓకే అండి, థ్యాంక్ యూ.
1: ఎస్, కష్టే ఫలి అన్నది కూడా మనము వింటూ ఉన్నాము. మనం ఎంత కష్టపడితే మన రిజల్ట్ అంత ప్రపోర్షనేట్గా ఉంటుంది. సో నువ్వు 1% కష్టపడితే నీ రిజల్ట్ మేబీ 1% ఉండొచ్చు, లేకపోతే 10 times ఎక్కువగా కూడా ఉండొచ్చు. దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మీరు ఎలా కష్టపడుతున్నారు, స్మార్ట్గా ఎఫర్ట్స్ పెడుతున్నారా, లేదు చాలా కన్వెన్షనల్గా చేస్తున్నారా అన్నది కూడా ముఖ్యము. ఇప్పుడు చెట్టు నరకటానికి ఒక 6 hours ఉంది అంటే ఒక అతను ఏం చేస్తాడు, డైరెక్ట్గా నరకడానికి వెళ్ళిపోతాడు. ఇంకొక అతను ఏమంటాడు, లేదు 6 hours ఉందంటే నేను ఆల్మోస్ట్ 4 hours నైఫ్ని షార్ప్ చేయడానికి యూస్ చేస్తాను అనేసి. సో సక్సెస్ అవ్వాలి, వర్క్ చేయాలి అన్న మోటివేషన్ ఉంటే సరిపోదు, దానికి కావాల్సిన రైట్ టూల్స్ ఉండాలి, రైట్ అప్రోచ్ కూడా ఉండాలి. అండ్ కుదిరితే హెల్ప్ తీసుకోవడానికి అస్సలు వెనకాడదు, బికాస్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ హ్యావ్ ఆల్రెడీ డన్ ఇట్, హూ ఆల్రెడీ హ్యావ్ సర్టన్ నాలెడ్జ్ అబౌట్ ఇట్. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ని యూస్ చేసుకోవడానికి అస్సలు సిగ్గుపడకూడదు. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM 101.9. స్టే ట్యూన్డ్.

0: Hyderabad, a city that never stops surprising us. Hyderabad wakes up with a new story every day. And if you want to stay connected to the real heartbeat of the city, then there's only one place to be. Vibrant Hyderabad. Your daily infotainment companion that brings to you the latest happenings across the Twin Cities. Vibrant Hyderabad. Every day at 8 a.m. only on Rainbow FM 101.9.
1: 7:43 స్టూడియో క్లాక్లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 అండ్ మనం మాట్లాడుకుంటున్నాము సక్సెస్ అవ్వడానికి సాక్రిఫైస్ అవసరమా అని. సో మన కాల లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాము. హలో
2: హలో, నమస్కారం అమ్మా.
1: నమస్కారం అండి, బాగున్నారా?
2: మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నానండి ప్రభాకర్ రావు గారు.
2: ఓకే, వెరీ గుడ్ అమ్మా.
1: థ్యాంక్ యూ.
2: అయితే సాక్రిఫైస్ అంటే త్యాగం చేయడం అంటే అమ్మా, ఏదో చిన్న చిన్న పనులు చేసేసి త్యాగం చేయడం కాదు, నా జీవితాన్ని త్యాగం చేసుకున్నాను. ఒక 26 ఏళ్ల క్రితం నా భార్య చనిపోయింది. అంటే అప్పుడు నా పెళ్ళయ్యి 10 ఏళ్ళు అవుతున్నది, పిల్లలేమో చిన్నవాళ్ళు, ఇద్దరు అమ్మాయిలు. మళ్ళీ నేను పెళ్లి చేసుకుందిన అమ్మాయిల భవిష్యత్ దెబ్బతింటుంది అని ఆలోచన నాకే వచ్చింది. ఎందుకో సిక్స్ సెన్స్ లాగా ఆలోచన వచ్చింది. మరి అది ఎలా ఉండేదో ఏమో కానీ కానీ నా నిర్ణయం ఒకటి తీసుకున్నా అనమాట, త్యాగం చేశా జీవితాన్ని, మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. పిల్లలు పెద్దయ్యి మంచి చదువులు చదువుకొని ఉద్యోగాలు చేస్తూ పెళ్లిళ్ళు అయిపోయి అప్పుడు అన్నారు నన్ను అందరూ సుప్రీమైన ఒక బిరుదు ఒకటి పడేశారనమాట. ఎవరు ఎవరు గ్రీన్ ఉన్నారు, అంతవరకు కూడా నానా మంది చాలా మాటలు అనేవాళ్ళు అంటూనే ఉన్నారు కానీ ఏది పట్టించుకోలేదు.
1: అంతే,
2: ఒకటే గోల్, పిల్లల భవిష్యత్తు చూడాలి అంతే.
1: అంతే, మీరు నమ్మిన దాన్ని మీరు నిలబెట్టి పట్టుకొని ఉన్నారు. అంతే,
2: పట్టుకొని ఉన్నా, అది ఆ భగవంతుడి తాలూకు దయ వలన ఇప్పటికి వాళ్ళే పాపం నాకు అన్నం పెడుతున్నారు. శుభ్రంగా ఉన్నాను అన్నమాట, ఇళ్ళైనప్పుడు అంటే శుభ్రంగా ఉంటానో లేనో కానీ హాయిగా హెల్తీగా అన్నిటికీ పరంగా బాగానే ఉన్నాను.
1: వెరీ గుడ్ అండి, చాలా మంచిగా అనిపించింది విన్నాక కూడా. సో మీ కష్టము మీ త్యాగం ఎట్టుపోలేదు.
2: కాకపోతే ఇప్పుడు కొన్ని కొన్ని ఒక్కొక్కసారి అనిపిస్తుంది చేసుకుంటే అన్ని, కానీ ఏం చేస్తాం, ఇంకా ఉండు ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం ఇవ్వ మా మనవడు.
1: ఓకే ఓకే,
2: అయితే ఇప్పుడు కొంచెం బాగా అనిపిస్తుంది కొద్దిగా, అయ్యో ఒక తోడు ఉంటే బాగుండు అనేటట్టు. కానీ ఏం చేస్తాం, ఇంకా సరేలే తలరా పిల్లగే ఉందనుకొని త్యాగం చేసినందుకు నాకేమో పిల్లలు బాగుపడినందుకు నాకు అదే సంతోషం అమ్మా.
1: అంతే అంతే అండి.
2: ఓకే, థ్యాంక్ యూ ప్రభాకర్ రావు, నమస్కారం.
1: థ్యాంక్ యూ అండి. సో ఎస్, సాక్రిఫైస్ అనేది కూడా ఇందాక మాట్లాడినట్టు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇట్ హ్యాస్ ఎ డిఫరెంట్ డెఫినేషన్ ఆల్ టుగెదర్. ఇప్పుడు చిన్నపిల్లలకు అనుకోండి, ఇద్దరు సిబ్లింగ్స్ ఉన్నారు, ఒకటే చాక్లెట్ ఉంది, పెద్దవాళ్ళు ఎప్పుడు చిన్నవాళ్ళకి ఇచ్చేయాలి, ఇచ్చేయాల్సి వచ్చిన సిచ్యువేషన్లో పెద్దవాళ్ళకి అదే పెద్ద త్యాగం, అదే ప్రాణ రాను. అసలు అప్పట్లో చాక్లెటే కదా, ఇట్స్ అ వెరీ స్మాల్ థింగ్, నేను అసలు ఏం చేశాను, అది త్యాగమేనా అని తర్వాత నవ్వుకుంటారు. కానీ యాజ్ వీ గ్రో, సాక్రిఫైస్ అనేది మారుతూ ఉంటుంది, దాన్ని మనం చూసే విధానం కూడా మారుతూ ఉంటుంది. ఎప్పుడు ఎలా

చేయాల్సి వస్తుందో తెలీదు. కొంతమంది ఇంట్లో ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్స్ చూసుకొని కొన్ని కెరియర్స్ని సాక్రిఫైస్ చేస్తారు, లేకపోతే ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ గోల్స్ పెట్టుకున్నప్పుడు అది అచీవ్ చేయడానికి ఇంకొన్ని కొన్ని ఆపర్చునిటీస్ని కూడా సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. ఇట్ డజంట్ మీన్ దాట్ ఇప్పుడు మనం ఆపర్చునిటీ తీసుకుంటే ఏదో జరిగిపోతుందని కాదు, ఈ టైంకి అది అవసరం లేదు అని మనకు అనిపిస్తుంది. అండ్ ఇది ఎవరో ఫోర్స్ చేస్తేనో లేకపోతే ఎవరో మనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనో సాక్రిఫైసెస్ జరగవు. ఒక మనిషి నిజంగా తన లోపల అనిపిస్తేనే సాక్రిఫైస్ అనేది చేయగలుగుతాడు. అండ్ ఆ సాక్రిఫైస్ని త్రూ అవుట్ ద లైఫ్ అసలు ఏం కంప్లైంట్ చేయకుండా దాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు. లేదు ఏదైనా ఇన్ఫ్లుయెన్స్లో ఫోర్స్ఫుల్గా ఏమైనా త్యాగం చేయాల్సి వస్తే అది చేసిన వాడికి, ఫోర్స్ చేసిన వాడికి లైఫ్ లాంగ్ ఒక బ్యాగేజ్ లాగానే ఉంటుంది. వెల్ యూ ఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. నెక్స్ట్ కాలర్తో మాట్లాడేద్దాము, స్టే ట్యూన్డ్.

0: Hyderabad, a city that never stops surprising us. Hyderabad wakes up with a new story every day. And if you want to stay connected to the real heartbeat of the city, then there's only one place to be. Vibrant Hyderabad. Your daily infotainment companion that brings to you the latest happenings across the Twin Cities. Vibrant Hyderabad. Every day at 8 a.m. only on Rainbow FM 101.9.
1: Hyderabad's heartbeat,
2: Secunderabad's vibe.
1: FM Rainbow brings it alive. That's right. Vibrant Hyderabad is your infotainment gateway to everything happening around town.
2: Music, culture, sports and surprises, all packed in one vibrant show.
1: So, whether you are chilling at Tangban or shopping at Chaminar,
2: stay tuned,
1: stay bright.
2: Vibrant Hyderabad
1: on FM Rainbow 101.9.
3: 7:49 studio clock your time and next caller evaro maatladedamo. Hello.
4: Hello, namaste. Nagendra.
3: Nagendra garu, cheppandi.
4: Ante tyagam ee mana success avvalani edano kuda mana karma mana last janamlo mana chestunna punya phalam kaaranam deeni valla vastundi madam. Tyagam aina kuda okka mana punyam cheyalanna kuda
3: gata
4: janamlo mana chestunna aa punya deeni valla ante malli next janam follow avvadi.
3: గురికి జనం పెట్టుకుంటాం రావాలి జాబ్ కావాలి కోరుకుంటాం కదా మీద జరగదు
4: అని మన గుడికెళ్ళగా జరిగింది అనుకుంటాం, కానీ గత జనంలో మనకు ఆ పుణ్యం కానీ పాపం చేసింది అది జనంలో అనుభవించిన తర్వాత అది కర్మ పూర్తిగా తెలిసిన తర్వాత అప్పుడు దేవుడు మనకు శిక్షణ ఇస్తాడు, కానీ అది అవ్వకుండానే మనకి చేయమంటే జరగదు.
3: అందుకే అంటారు మన చేతిలో కొన్ని ఉండవు. సో ఉన్నదంతా ఏంటి? మంచి చేయడము. అది ఒక మాట సహాయం అవనివ్వండి, వస్తు సహాయం అయినా సరే, ఏదో ఒకటి పాజిటివ్గా చేస్తూ ఉండటమే. పాజిటివ్ ఎలా మనం ఎలా డిఫైన్ చేస్తాము అని అంటే, ఏం లేదు, సింపుల్. ఎదుటి వారు మన వల్ల బాధపడకుండా ఉంటే చాలు, మన వల్ల ఏదో ఒకటి కోల్పోకుండా ఉంటే చాలు. ఈ రెండు క్వశ్చన్స్కి ఆన్సర్ నో వస్తే మాత్రం మీరు చేస్తున్నది ప్రాపర్గా ఉంది అనేసి అనుకోవడమే. వెల్, ఇదంతా ఒకెత్ అయితే మనకి ఇన్నర్ వాయిస్ అనేది ఒకటి ఉంటుంది. బయట వాళ్ళు ఎంత చెప్పినా, ఎంత మోటివేట్ చేసినా, లోపల మనకు ఒకటి తెలుస్తూ ఉంటుంది, ఎస్ ఇది మనకు కావాలి, ఇది మనకి ఇవ్వదు.

0: వద్దు అన్న ఒక క్లారిటీ మనకి ఉంటుంది. వాట్ ఐ ఫీల్ ఇస్, మనకి మనం ఎంతమందినన్నా మోసం చేస్తామేమో, చేయగలమేమో, బట్ మన మనసాక్షిని మనం ఎప్పుడూ చీట్ చేయలేము. దట్ ఈస్ సంథింగ్ ఆల్వేస్ కీప్స్ అస్ టెలింగ్, లేదు నువ్వు తప్పు చేస్తున్నావు, లేదు నువ్వు కరెక్ట్ చేస్తున్నావు, నీకు ధైర్యము భయము అన్నీ అదే చెప్తుంది. సో ప్రపంచంలో ఎన్ని వాయిసెస్ ఉన్నా, ఎంత ఇగ్నోర్ చేసినా, నీ ఇన్నర్ వాయిస్ని మాత్రం నువ్వు అస్సలు ఇగ్నోర్ చేయకు. ఎవరూ నిన్ను నమ్మట్లేదు, బట్ నీకు తెలుసు వాట్ యూర్ డూయింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్, అండ్ నీకు లోపల ఆల్రెడీ నమ్మకం ఉంది నువ్వు చేయగలవు, యువర్ కాన్ఫిడెంట్ ఇనఫ్. బీట్ అది రిస్కీ అయి ఉండొచ్చు, లేకపోతే అది చాలా అన్కన్వెన్షనల్ పాత్, ఇప్పుడు దాకా అసలు ఎవ్వరూ ఆ విధంగా ట్రై చేయలేదు, బట్ నిజంగా నువ్వు చేయాలనుకుంటున్నావు, అండ్ నోబడీ ఈజ్ ట్రస్టింగ్ యూ అన్నప్పుడు జస్ట్ గో విత్ యువర్ గట్ ఫీలింగ్. నీకు అనిపించింది, నీకు నమ్మకం ఉంది, నీకు కనిపించినంత దూరం వెళ్ళు, ఆ తర్వాత దారి ఆటోమేటిక్గా కనిపిస్తుంది. ఫస్ట్లో నిన్ను నమ్మని వాళ్ళు ఆ తర్వాత నిన్నే ఎగ్జాంపుల్గా తీసుకుని చూపిస్తారు. సో దేనికైనా ఒక టైమింగ్ ఉంటుంది, అండ్ ఏ విషయంలో లేట్ అవ్వట్లేదు. పలానా విషయానికి వయసు అయిపోతుంది, ఏ టైంలో జరగాల్సిన ఆ టైంలో చేయాలి, ఎప్పుడు చదవాల్సింది అప్పుడు చదవాలి, ఎప్పుడు జాబ్ చేయాలి, ఇలాంటి దేనికి ఒక టైం లైన్ అనేది లేదు. పెట్టుకొని వెళ్తే మాత్రము చాలా మంచిది, బికాజ్ అన్నీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అలా అని అసలు అవ్వట్లేదు, మనం అనుకున్న టైం లైన్లో జరగట్లేదు, మన ఫ్రెండ్స్ అందరూ జాబ్ చేస్తున్నారు, అందరూ అబ్రాడ్ వెళ్ళిపోతున్నారు, అందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, మనకే అవ్వట్లేదు అని అనుకుంటే మాత్రం యూ హ్యావ్ యువర్ ఓన్ టైం, నీకు ఒక టైం వస్తుంది, అండ్ యూ విల్ ఆల్సో షైన్ మేబీ మోర్ బ్రైటర్ దాన్ దెమ్. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, 7:53 స్టూడియో క్లాక్లో టైం. స్టే ట్యూన్డ్.
1: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాలం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకు.
2: చెప్పనులే కానీ టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
1: తుడపకిలే, చిన్నగా రాసుకో.

7:58 స్టూడియో క్లాక్ లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. వెల్, మన హెలో రెయిన్బో టాపిక అయితే సక్సెస్ అవ్వడానికి సాక్రిఫైస్ అవసరమా అని చాలా కాలర్స్ వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ చెప్పారు. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ డిస్కషన్. సో ఇప్పుడు మనము 8:00 న్యూస్ హెడ్లైన్స్ వింటారు, ఆ తర్వాత ఇద్దరికి మళ్ళీ మాట్లాడుకుందాము. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పరీక్షల పేపర్ లీకేజీలు, మాల్ ప్రాక్టీస్లను అరికట్టేందుకు కఠిన శిక్షలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుతో రూపొందించిన ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చేవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న ఈ బిల్లు ద్వారా కఠిన చర్యలు ఉంటాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారతీయ రైల్వేలో భద్రతకే అత్యున్నత ప్రాధాన్యమిస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభలో తెలిపారు. భద్రతా చర్యల వల్ల ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిందని, వ్యయం 1.20 లక్షల కోట్లకు పెరిగిందని చెప్పారు. మానవ తప్పిదాలను తగ్గించేందుకు స్టేషన్లు, లెవెల్ క్రాసింగ్ల వద్ద నూతన ఇంటర్లాకింగ్ వ్యవస్థలను అందుబాటులోకి తెచ్చామన్నారు. కేంద్ర ప్రభుత్వం, సీజేపీ ప్రతినిధుల మధ్య జరిగిన గంటన్నర చర్చల్లో 3 ప్రధాన డిమాండ్లు వ్యక్తమయ్యాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు 1 కోటి రూపాయల పరిహారం, విద్యార్థులపై కేసుల ఎత్తివేతపై రేపు మధ్యాహ్నంలోగా చర్యలు తీసుకోవాలని సీజేపీ ప్రతినిధి సౌరభ్ దాస్ కేంద్రానికి గడువు విధించారు. నీట్ పేపర్ లీకేజీ అంశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్లపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడంతో పాటు సీబీఐ 17 మందిని అరెస్టు చేసిందని చెప్పారు.

విద్యా సంవత్సరం నష్టపోకుండా 40 రోజుల్లోనే రీ ఎగ్జామ్ నిర్వహించి ఫలితాలు ఇచ్చామన్నారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. క్యూర్ పరిధిలో నివాస ప్రాంతాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని, ఓఆర్ఆర్ లోపల నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాలు గుర్తించాలని రేవంత్ రెడ్డి తెలిపారు. పోలీస్, రెవెన్యూ, రవాణా శాఖల స్థలాలను తీసుకుని ఆ శాఖలకు వేరే చోట కేటాయించాలని సూచించారు. టీజీఎస్ఆర్టీసీ పరిధిలో సేవలు అందిస్తున్న అద్దె బస్సు యజమానులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది. ఆర్టీసీలో అద్దె బస్సుల కొనసాగింపు, నిర్వహణకు సంబంధించి అన్ని నిర్ణయాలు ప్రభుత్వ ఆదేశాలకు, సంస్థ నిబంధనలకు లోబడి అత్యంత పారదర్శకంగా తీసుకోబడతాయని తెలిపింది. కాబట్టి యజమానులు ఎటువంటి అభద్రతాభావానికి గురి కావలసిన అవసరం లేదని పేర్కొంది. నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన శాంతియుత నిరసనకు మంత్రి పొన్నం ప్రభాకర్ పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ ఆందోళనలో ఎవరూ పాల్గొనవద్దంటూ జేఎన్యూ యాజమాన్యం అడ్వైజరీ జారీ చేయడాన్ని ఖండిస్తూ నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య హక్కని స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

0: 101.9. ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: Yes, don't miss it.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.
3: మాటైనా
0: పాటైనా
4: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
3: ఏ చోటైనా
0: శ్రోతల ఆనందాలగని
3: మధుర గానాల మనోరంజని
0: మన జనరంజని
4: మనసునే మీటకే నేస్తమా.
0: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 నుండి 10 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085, మరొక నెంబర్
4: 2324085.
0: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8.

మనము రాతి తోరణాలు అంటే ఓకే ఈ రెండు పదాల అర్థాలు చూసేస్తాము. రాతి అంటే రాళ్లతో చేసిన, తోరణం అంటే ఒక ఎంట్రీ, ఒక ఆర్చ్. ఇళ్ళల్లో తోరణాలు కడతాము, ఇల్లు మనకి గుమ్మాలు ఉంటాయి, కానీ పూర్వము మనకి రాళ్లతో చేసిన తోరణాలు ఉండేవి. అవి జస్ట్ అలా ఉండే, రాళ్లతో చేసిన ఎంట్రీ వే అయినప్పటికీ వాటికి చాలా సిగ్నిఫికెన్స్ ఉండిందన్నమాట. మన టెంపుల్స్లో, కోటలల్లో, ఇంకా పురాతనమైన మాన్యుమెంట్స్లో చాలా స్పెషల్ ప్లేస్ ఈ రాతి తోరణాలకు ఉంది, స్పెసిఫికలీ మన సౌత్ ఇండియన్ స్టేట్స్లో. అయితే ఇవి జస్ట్ వెళ్ళడానికి దారి ఇండికేట్ చేయడానికి కాకుండా అవి మనకి చాలా డెకొరేటివ్ పీసెస్గా డోర్స్, విండోస్, ఇంకా వెళ్ళే దారుల్లో, వెరండాస్లో వీటిని పెట్టేవాళ్ళనమాట. ఇవి కేవలము ప్రవేశ ద్వారాలు మాత్రమే కాదు, మన దగ్గరున్న శిల్పకళ నైపుణ్యాన్ని, వైభవానికి ప్రతీకలు కూడా. అయితే ఈ రాతి తోరణాల్లో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. అవి ఏంటంటే, ఇది ఈ తోరణాలు చేయడానికి యూజ్ చేసే మెటీరియల్, దీని ఈ తోరణాలని రాళ్ళని చెక్కి చేయడానికి చేస్తారు కాబట్టి ఆ రాయి అనేది చాలా గట్టిగా ఉండాలి. దానికోసము గ్రెనైట్ని వాడేవాళ్ళు అన్నమాట. ఈ గ్రెనైట్ అనేది చాలా బలంగా ఉంటుంది, అలాగే చాలా రోజులు కూడా నిలుస్తుంది. మనం చేసిన డిజైన్ దాని మీద ఇంకా ఎక్కువగా కూడా కనిపించడం వల్ల గ్రెనైట్ని వాడేవాళ్ళు. దీని డిజైన్లో మనం చూసినట్టయితే చాలా ఫ్లవర్స్, ఇంకా పురాణ పాత్రలు, పురాణాల్లో కనిపించే పాత్రలు అండ్ పురాణాల్లో జరిగే స్టోరీస్, ఇవన్నీ డిపిక్ట్ చేసేలాగా ఆ రాతి తోరణాలని చెక్కేవారన్నమాట. వీటి పర్పస్ ఏంటి అంటే, టెంపుల్స్ దగ్గర, రాజభవనాల్లో వీటిని అమర్చేవారు. ఎందుకు అంటే ఇవి ప్రాస్పెరిటీని సిగ్నిఫై చేస్తాయి, అలాగే వచ్చే ధనాన్ని సిగ్నిఫై చేస్తాయి అన్నమాట. ఈ తోరణాలని చూస్తే అదొక రాజసం కూడా కనిపిస్తుంది, ప్రాపర్ రాయల్ ఫీల్స్ వస్తాయి మనం ఒక ప్లేస్లో ఎంటర్ అయ్యేటప్పుడు. ఇవన్నీ మనం ఎక్కడ చూడొచ్చు అంటే వరంగల్ కోటలో కనిపిస్తాయి, మళ్ళీ థౌజండ్ పిల్లర్ టెంపుల్లో కూడా మనకి ఈ రాతి తోరణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో దీని హిస్టరీ ఏంటి అనేది మాట్లాడుకునే ముందు ఈ పాట వినేయండి. స్టేట్ యూనిట్ ఆకాశవాణి హైదరాబాద్ FM 101.989 స్టూడియో క్లాక్లో టైం.

8:06 టైమ్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. అండ్ మనం వచ్చేసాము తెలంగాణలో. సో ఈరోజు తెలంగాణలో రాతి తోరణాల గురించి మాట్లాడుకున్నాము.

0: 101.9. Hey, did you hear what's happening in Hyderabad this weekend?
1: No, tell me.
2: I don't want to miss out.
0: Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
1: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
0: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pulse of the Twin Cities.
3: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.
4: 8:14 స్టూడియో క్లాక్ లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. సో రాతి తోరణాల గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఇవి ప్రధానంగా కాకతీయుల కాలంలో నిర్మించబడ్డాయన్నమాట. వీటికి అత్యధిక ప్రోత్సాహం ఇచ్చిన రాజులు గజపతి దేవుడు, అలాగే రుద్రమ్మదేవి మరియు ప్రతాపరుద్రుడు కాలంలో కూడా ఇవి మరింతగా విస్తరించాయి. కాకతీయుల శిల్పకళ, ఆలయ నిర్మాణము మరియు వాణిజ్య ప్రోత్సాహము ఈ తోరణాలకు రూపకల్పనకు ప్రేరణగా నిలిచాయన్నమాట. ఇవి మనకి ట్రేడర్స్ని అట్రాక్ట్ చేయడానికి, అలాగే పెద్ద పెద్ద టెంపుల్స్ కట్టడానికి కూడా ఇవి ఒక మెయిన్ మోటివ్గా యాడ్ చేశాయన్నమాట ఈ రాతి తోరణాలు. సో కాకతీయ డైనాసిటీ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే అవి రాతి తోరణాలనే చెప్పొచ్చు అనమాట. సో కాకతీయ కాలంలో రాతి తోరణాలకి ఒక పెద్ద చరిత్రనే ఉంది. వీటికి కేంద్రము ఓరుగల్లుగా మారింది. ఓరుగల్లు అంటే ప్రస్తుతం వరంగల్ని ఓరుగల్లు అనేవాళ్ళు. ఈ తోరణాల యొక్క మోటివేషన్ వచ్చేసి ఆలయాలు, కోటలు, ఉత్సవాల ప్రాంగణాలలో శోభాయమానంగా ద్వారాలుగా, తోరణాలుగా ఇవి నిర్మించారన్నమాట. సో యా, ఇది రాతి తోరణాల గురించి. ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఈ పాట వినేయండి. స్టే ట్యూన్.

0: మాటైనా
1: పాటైనా
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

0: మాటైనా
1: పాటైనా
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

9:19 స్టూడియో క్లాక్ లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. నమ్మకము మనందరికీ ఉంటుంది. ఏ విషయమైనా దేని మీద అయినా నమ్మకము ఎలా వచ్చింది, ఎలా కలిగింది అనేది ఎదుటి వాళ్ళకి మనం చెప్పలేము, కానీ నమ్మకం మాత్రం ఉంటుంది. దేవుణ్ణి నమ్మాలా లేదా, పలానా వస్తువు మీద నమ్మకం ఉందా లేదా, పలానా మనిషిని ఎలా నమ్మాలి, ఇవన్నీ సెకండరీ. నమ్మకం అనేది ఒక ఎక్స్ప్రెషన్. అయితే దీని వెనుక ఒక చిన్న కథ ఉంది. ఒకరోజు ఒక ఇంట్లో ఓ ఇంటి వాకిట్లో ఒక నెమలిక కనిపించిందంట. అయితే ఆ ఇంట్లో ఉన్న ఒక అమ్మాయి అంటుంది, నానా ఇక్కడ నెమలిక పడింది, మీరు చూసారా అని అడుగుతుంది. అయితే అప్పుడు వాళ్ళ నాన్న అంటారు, అవును కదా నెమలిక పడింది, నిజంగా నెమలి వచ్చిందేమో అనేసి అమ్మాయితో అంటాడు. అప్పుడు అక్కడిని ఆడుకుంటున్న ఒక అబ్బాయి అంటాడు, నెమలి రావడం ఏంటి, మేబీ కృష్ణుడే వచ్చెళ్ళాడేమో అనేసి అంటాడనమాట. సో దీని వెనుక అర్థం ఏంటంటే, మనం నమ్మడానికి అసలు ఆకాశమే హద్దుగా ఉండాలి. అండ్ ఆల్వేస్ కీప్ యువర్ బిలీఫ్ యాజ్ హై యాజ్ పాసిబుల్. దట్ ఈస్ బికాస్ యు నెవర్ నో, నిజంగా కృష్ణుడే వచ్చాడేమో, ఆలోచించండి. సో ఎప్పుడు మీ నమ్మకాన్ని, బిలీఫ్ని టాప్లో ఉంచేసి ప్రశాంతంగా అంత మంచి జరుగుతుంది అనేసి ఉండండి. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. స్టూడియో క్లాక్లో టైం 9:20. దిస్ ఈజ్ యువర్ జాక్ నందిని సైనింగ్ ఆఫ్. స్టే ట్యూన్డ్.